ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 1వ తేదీ, శనివారం. నిలయంలో సమయం 5:59 దాటి 13 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ టీవీఎస్ఆర్ జగన్నాథ శాస్త్రి.
1: ప్రస్తుత కాలంలో పాతతరం వాళ్ళు ఉపేక్షకే కాదు తిరస్కారానికి కూడా గురవుతున్నారు అనడంలో సందేహం ఏమాత్రం లేదు. పాత చింతకాయ పచ్చడి వాళ్లనో, మూఢనమ్మకాల వాళ్లనో, పాత పద్ధతుల్ని పట్టుకుని వేలాడేవాళ్లనో, పాతాచారాలు కట్టుబాట్లలో కొట్టుకునేవాళ్లనో అంటూ ఉంటుంది కొత్త తరం. సమాజంలో, రాజనీతిలో, ఆధ్యాత్మిక విద్యలో, సాహిత్య సముపార్జనాదుల్లో అన్నింటా పాతతరం నుండి కొత్తతరం వారికి అధికారం జారిపోతోందో లాక్కోబడుతోందో ఆలోచించి చూడాలి. పాతతరం పోయేదేగా అంటారు, అవును పోతూ కూడా కొన్ని గుర్తుల్ని విడిచి వెళ్ళడం లేదా? ఆ గుర్తులు కొత్తతరం కోసం కాదా? పాతతరం వాళ్ల చేతుల్లోనే కొత్తతరం పుట్టి పోషింపబడి పెంచబడి ఎదుగుతుంది. మరి ఆపదలో కూరుకుపోతూ కూడా కొత్తతరం కోసం తన అనుభవాల్ని, వైభవాన్ని, సంపదని, పుణ్యఫలాన్ని కూడా కొత్తతరం చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది పాతతరం. భూతకాలంలో ఆర్జించినది, వర్తమానంలో పొందింది అంతా భవిష్యత్తు కోసం సమర్పించి వెళ్ళిపోతుంది పాతతరం. ఇలా మూడు కాలాలు నడిచిపోతూనే ఉంటాయి కదా మన సామాజిక జీవనం. దేవరుణం, పితృరుణం, మాతృరుణం, వీటికి ప్రాధాన్యత ఇచ్చింది. కొత్తతరానికి తల్లిదండ్రులు అంతులేని ఉపకారం చేస్తున్నారు. దాన్ని కొత్తతరం వినయంగా స్వీకరించాలి. దానికి బదులుగా కొత్తతరం వారు పాతతరం వారిని గౌరవ సత్కారాల ద్వారా, కృతజ్ఞతా సూచకంగా, మనోకర్మల ద్వారా, సేవా శుశ్రూషల ద్వారా రుణం తీర్చుకునే ప్రయత్నం సదా చేస్తూనే ఉండాలి. అందుకే మన గృహసీమలు స్వర్గసీమలు కదా. అది తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో, తండ్రి మార్గదర్శనంలో, పిల్లల కార్యకలాపాలతో, ధార్మిక భావనలతో, గృహిణుల నిత్య ప్రేమాభిమానాలతో, దాన సంస్కారాలతో, అక్షయమైన మాతృత్వ ప్రేమ భావాలతో, అశేషమైన ధర్మపత్నీ సుగంధాలతో అణు అణువు పులకరించిపోతూ ఉంటుంది. అలాంటి అందాల స్వర్గధామంలో మనం కూడా ఒకనాడు కొత్తవారిగానే వస్తున్నాం కదా. ఆనాడు ఉదయం లేవగానే కరదర్శనం, భగవద్దర్శనం, తల్లిదండ్రుల దర్శన నమస్కారాలు అహో ఆలోచిస్తూ ఉంటేనే ఎంత ఆనందం. మనిషి పెరుగుదలతో సమానంగా ఇవి కూడా పెరుగుతూ వచ్చేవి. గురుదర్శనం చేసి వారి ఆశీర్వాదాలతో తనువు పులకరించిపోయేది కాదా ఆనాడు. అవన్నీ ఈనాడు ఏవి ఎక్కడున్నాయి? తగ్గిపోతున్నాయి కదా. అలనాటి గృహాలు జీవన్మయాలు, నవ్వుతూ, త్రుళ్ళుతూ, కేరింతలు కొడుతూ శక్తిని నింపుకుని సమాజానికి తమని తాము అర్పించుకునేవారు. సామూహిక బాధ్యత కలిగి ఎంత అందమైన రోజులు అవి. ఆనందభావజాలంతో తుణికెసలాడేవి అలాంటి ఇళ్ళునే.

0: నేడు జడా వనాల వలె మారై శ్మశానాలని తలపింపచేస్తున్నాయి. అడుగడుగున నిట్టూర్పులు, భావావేదనలు, అలసత్వాలు, ఈర్ష్యాద్వేషాలు నిండి నిరాశ నిస్పృహలతో ఎంతెంత అందమైన ఎత్తైన పెద్ద పెద్ద ఇళ్ళైనా నిరాశ నిస్సత్తువులతో ఉంటున్నాయి నేడు. అందరికోసం నేను అన్న భావన పోయి నా కోసం నేను అనుకుని ఒంటరులై ఒంటరితనంతో జీవిస్తున్నాం అనుకుంటూ జీవించలేకపోతున్నాం. శ్రీ శంకరాచార్యుల వారంతటి వారు తన తపస్సు, తన సాధన ఇవన్నీ తన తల్లి తపస్సు ముందు ఏపాటివి, ఏమీ కాదన్నారు. తల్లిదండ్రుల భావాలు వేరు, పిల్లల భావాలు వేరు. నేటి సమాజంలో పిల్లలంటారు మేము స్వతంత్ర భావాలు కలిగి ఉన్నాం. మంచిదే. స్వతంత్రత అంటే అసభ్య ప్రవర్తన, దుర్వ్యవహారమా, క్రమశిక్షణ రాహిత్యమా, పెద్దల్ని గౌరవించకపోవడమా, ఆదరించకపోవడమా, పొరుగువారి గురించి పట్టించుకోకపోవడమా, మన బ్రతుకులు మనం మాత్రమే గడుపుకోవడమా, మన మీద ఆధారపడే వాళ్ళని గాలికి వదిలేయడమా, మన సుఖం మాత్రం మనం చూసుకోవడమేనా, పెద్దలు చెప్పేదానికి విరుద్ధంగా నడవడం స్వతంత్రం అనిపించుకుంటుందా, అలాంటి స్వాతంత్రం అవసరమా, ఆధునికత అంటే అహంకారమా, ఉత్తేజమా, ఆక్రోశమా, కృతజ్ఞతాభావం కలిగి ఉండటమా, ఇదేనా ఆధునికత? ఇదేనా ఆధునికత అంటే నేటి ఆధునికతలో మొండితనం పెరిగిపోతోంది. దానివల్ల నిర్మాణాత్మకత కన్నా విధ్వంసకత పెరిగిపోతోంది. ఇంట్లో, సమాజంలో, రాజకీయంలో, సాహిత్యంలో, విద్యార్జనాదుల్లో ఒకటి ఏమిటి చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో విధ్వంసకత పెరిగిపోవడం లేదా? ఇదే దేశ ఆపద. ఇన్నాళ్ల ఉన్నత విలువలు గల భారతదేశం ఇలా నాశనమైపోతూ ఉంటే మళ్ళా నిర్మించగలమా? నిర్మించడానికి ఎన్ని యుగాలు పడుతుందో చెప్పండి. అంటే క్రొత్తవారు, క్రొత్తతనం, వారంతా విద్రోహులు, నాశనం చేసేస్తున్నారు అని చెప్పడం లేదు. లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఉండాలన్నదే నా భావన. ఈ నిర్మాణం, ప్రగతి పాతతరం వారిచ్చిన వారసత్వ సంపద, అందుకు వాళ్ళని గౌరవిస్తూ రాబో తరాల వాళ్ళకి అందించడం మన అందరి బాధ్యత. ఓం తత్సత్.
1: శ్రీ టీవీఎస్ఆర్ జగన్నాథ శాస్త్రి గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మామిడి కోత అనంతరం యాజమాన్యం గురించి ఉద్యానవన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాసులు గారు అందించే వివరాలు విందాం.
2: ఇప్పుడు మామిడిలో కోతలన్నీ కూడా అయిపోయాయండి. అంటే ఆలస్యంగా కోతకు వచ్చే రకాలైనటువంటి నీలము, తోతాపురి రకాలు కూడా దాదాపుగా అయిపోవచ్చింది. కాబట్టి రైతులు ఇక వచ్చే సంవత్సరము కాపు బాగా వచ్చేందుకు ఇప్పటి నుంచే వారు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాపు అయిపోయినటువంటి తోటల్లో కత్తిరింపులు అనేటివి తప్పనిసరిగా రైతులు చేసుకోవాలి. కాపు అయిపోయిన తర్వాత ఒక 15-20 రోజుల పాటు మనం మొక్కలకు కొద్దిగా రెస్ట్ పీరియడ్ ఇచ్చేసి తర్వాత కత్తిరింపులు అనేటువంటివి చేయాలి. కాపుకు వచ్చినటువంటి తోటల్లో కత్తిరింపులు అనేటువంటిది తప్పనిసరి అండి. మామిడి తోటల్లో ఇప్పుడు మనము కాయలు కోసిన తర్వాత ఈ చెట్లపైనే, మొక్కలపైనే కాయ తొడాలు అలాగే ఉండిపోతుంటాయి. వీటిని అలాగే వదిలేయకూడదు. వాటిని ఒక కనుపు కిందికి, అంటే కొద్దిగా పచ్చిలేకి, రెమ్మల పచ్చిలేకి కనుక మనం కత్తిరించినట్లయితే దాని కింద ఉన్నటువంటి మొగ్గలు ప్రేరేపింపబడి మనకు కొత్త రెమ్మలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఆ కాయ తొడయాలన్నింటిని కూడా తప్పనిసరిగా కత్తిరించాలి. అలాగే ఈ ఎండిపోయినటువంటి కొమ్మలు, అంటే వివిధ రకాల కారణాల వలన ఈ చెట్లపైన కొమ్మలు ఎండిపోవడం జరిగి ఉంటుంది, వాటన్నింటిని కూడా తీసేయాలి. అలాగే అడ్డదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మలు కూడా తీసేయాలి. తర్వాత మొక్క లోపలి భాగాలకు బాగా వెలుతురు, గాలి బాగా ప్రసరించే విధంగా ఆ మొక్కల్లో ఎక్కడైనా గుబురుగా కొమ్మలు కానీ పెరిగిన ఉంటే అటువంటివి తూర్పు అయిన కానీ పడమటి వైపున కానీ మనము కొమ్మలు కనుక కొద్దిగా పల్చన చేసుకుంటే మనకు గాలి వెలుతురు బాగా ప్రసరించి లోపలి భాగంలో కూడా పూత బాగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 15-20 సంవత్సరాలు పైబడినటువంటి చెట్లలో నిటారుగా, అంటే తల పైభాగాన ఉన్నటువంటి ఒక కొమ్మను కనుక మనం కత్తిరించినట్లయితే మధ్యాహ్నం పూట పడేటువంటి ఎండ కూడా చెట్టు అడుగు భాగానికి బాగా ఎండ తగిలి, అంటే బాగా గాలి వెలుతురు ప్రసరణ జరిగి మనకు లోపలి కాపు కూడా బాగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా అన్ని కొమ్మలను, అంటే మనకు అడ్డదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మలు, ఎండిపోయినటువంటి కొమ్మలు, ఈ గుబురుగా ఉన్నటువంటి కొమ్మలను తీసేయడము, తర్వాత నేలకు తాకేటువంటి కొమ్మలు కూడా

ఎక్కువగా పెరిగి కొద్ది నేలను తాకుతూ ఉంటాయి. అటువంటి కొమ్మలు కూడా అన్ని కత్తిరించేస్తే కత్తిరించడానికి ఇది సరైన సమయం అండి. ఇప్పుడు కనుక కొమ్మలను కత్తిరించి వర్షాలు మనకు కనుక వర్షాలు కనుక పడినట్లయితే, లేకపోతే డ్రిప్ ద్వారా వారికి వెసులుబాటు ఉంటే డ్రిప్ ద్వారా కొంత తడిగా ఇచ్చినట్లయితే, ఈ కత్తిరించిన ఈ కింది భాగాల నుంచి మనకు పక్క రెమ్మలు బాగా పుట్టుకొని వస్తాయి. అవి లేతగా ఉన్నప్పుడు ఈ మొక్కల పైన యూరియా జింక్ సల్ఫేట్, అంటే మొక్కలన్నీ కాపు కాసి బలహీనపడి ఉంటాయి కాబట్టి లీటర్ నీటికి 10 గ్రాములు యూరియా, 2 నుంచి 3 గ్రాములు జింక్ సల్ఫేటు, ఈ రెండు కలిపి మొక్కలపైన మనం పిచికారీ చేసినట్లయితే వచ్చినటువంటి లేత యూరు బాగా బలంగా వచ్చేసి తర్వాత అదే మనకు ముదిరి 6-7 నెలల తర్వాత వాటిపైన మరలా మనకు పూత రావడం జరుగుతుంది. కాబట్టి కత్తిరింపులు అనేటువంటివి తప్పనిసరిగా రైతులు కాపు వచ్చినటువంటి మొక్కల్లో చేసుకోవాలి. మనం కత్తిరించిన తర్వాత మొక్కలకు కావాల్సినటువంటి రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు కనుక మనము అందించినట్లయితే ఈ మొక్క బాగా బలం పుంజుకొని కొమ్మలు రెమ్మలు బాగా పెరిగి అవి బాగా అభివృద్ధి చెంది వాటిపైన పూత వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. ఇవి మామిడిలో కాపు అయిపోయిన తర్వాత రైతులు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులండి. ఆలస్యం చేసే కొద్దీ ఈ కొమ్మలు రెమ్మలు ఆలస్యంగా రావడము, అది ముదిరితే కానీ దానిపైన పూత వచ్చేదానికి ఆస్కారం ఉండదు కాబట్టి పంట మళ్ళీ పూత ఆలస్యంగా రావడము, ఆలస్యంగా వచ్చినప్పుడు ఎండ వేడి మీకు మళ్ళీ పూత రాలిపోవడం, ఇవన్నీ అనర్థాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ తోటలో అన్ని పనులు చేసుకునే దానికి అనువైనటువంటి సమయం ఇదేనండి. చీనీ తోటల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా అంటే వర్షాకాలంలో పూత వచ్చే విధంగా రైతులు పంట తీసుకుంటుంటారు. అంటే దీనికి ముందుగా వేసవికాలం అంతా పంటకు బెట్ట పరిస్థితులు కలిగించి జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ బెట్ట పరిస్థితులు తీసేసి అంటే మొక్కకు నీరు అందించి ఎరువులు వేసి కొత్త ఈగురు వచ్చే విధంగా చేస్తుంటారు. అంటే జూన్ జూలై నెలలో వర్షాకాలంలో వచ్చేటువంటి పూత సాధారణంగా ఇది జరుగుతూ ఉంటుంది. ఈ పూత సమయంలో అంటే ఈ కొత్త ఈగురితో పాటు పూత వస్తుంది కాబట్టి చీనీలో ఆ సమయంలో రైతులు జాగ్రత్తగా గమనించి ఒకవేళ ఏదైనా సమస్య అంటే ఈ లేత ఆకును కానీ లేకపోతే కొత్తగా వచ్చేటువంటి మొగ్గలను కానీ తినేటువంటి పురుగులు ఏమైనా మనకు గమనించినట్లయితే అటువంటి సందర్భంలో మొదటి దఫాగా మనము ఈ వేప గింజల కషాయం వేప నూనె చేసుకోవచ్చు. రెండో దఫాగా ఇమిడా క్లోపిడ్ కానీ లేకపోతే ట్రైజోఫాస్ కానీ అవి మనము మొక్కలపైన చేసుకోవాలి. చీనీలో ఇంతకుముందు చెప్పుకున్నాడు ఈ కొత్త ఈగురుతో పాటు వచ్చేటువంటి పురుగులతో పాటుగా ఇప్పుడు మనకు ఈ వేసవికాలం అంతా మొక్కలకు బెట్ట పరిస్థితులు కలిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటి బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఈ డ్రై రూట్ రాట్ అనేది ఈ వేరుకుళ్ళు తెగులు అనేది చీనీ మొక్కలకు ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటుందండి. అంటే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వేరుకుళ్ళకు సంబంధించినటువంటి 2-3 రకాల శిలీంధ్రాలు ఈ వేర్లను కుళ్ళిపోయేటట్లు చేస్తాయి. తద్వారా ఏమవుతుందంటే మొక్కలకు మనం అందించేటువంటి నీరు కానీ పోషక పదార్థాలు కానీ మొక్కలు తీసుకోకలేకపోవడం వలన మొక్క అంతా కూడా మనకు వాడు చూపించినట్టు మనకు లక్షణాలు మొదటగా కనపడతాయి. మొక్క చూస్తే మనం నీరు అందించినా కూడా మొక్క వాడు లక్షణాలు చూపిస్తూ ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటంటే లోపల వేరు భాగంలో వేరు దెబ్బతిన్నట్టు మనం తెలుసుకోవాలి. చీనీలో వేరుకుళ్ళు తెగులు అంటున్నాము. బెట్ట పరిస్థితుల్లో ఇంకా ఎక్కువే దానికి ఆస్కారం ఉంటుంది. మనము దానికి మనం వెంటనే నివారణ చర్యలు చేపట్టాలండి. అటువంటి వాడు చూపిస్తున్నటువంటి మొక్కలపైన ఈ కాయలను ఉంచకూడదండి. వెంటనే కాయలను ఏ స్టేజ్లో ఉన్నా కూడా చిన్నవి కానీ పెద్దవి కానీ అటువంటి వాటిని వెంటనే చెట్టుపై నుంచి కాయలు కానీ తెంపేస్తే మొక్క కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. లేకపోతే కాయలు చెట్టులో ఉన్నటువంటి సారాన్నంతా లాగుతూ ఉంటాయి, కింద వేరు నుంచి మొక్క తీసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి చెట్టు తొందరగా చనిపోయేదానికి ఆశ. కాబట్టి ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే కాయలను తెంచేసేయాలి. తర్వాత వెంటనే మొక్కకు మనము పోషక పదార్థాలను ఆకుల ద్వారా అందించాలి. ఎందుకంటే వేరు ద్వారా తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆకులపైన మనము యూరియా ద్రావణం లీటర్ నీటికి 10 గ్రాములు యూరియా కలిపి మొక్కలపైన మనము స్ప్రే చేసినట్లయితే మొక్కలు ఈ పోషక పదార్థాలను గ్రహిస్తాయి. దానివల్ల కొద్దిగా పుంజుకునేదానికి ఆస్కారం ఉంటుంది మొక్క. తర్వాత ఈ వేరుకుళ్ళకు కారణమైనటువంటి శిలీంధ్రాలు నివారించడానికి మనము శిలీంధ్రనాశక మందులు మొదటి దఫాగా మనము 1% బోర్డో మిశ్రమం, మైలుతుత్తమ్మ సున్నం కలిపినటువంటి ద్రావణం, దాంతో మనము పాదుల్లో బాగా తడిచే విధంగా అంటే ఏదో కొద్దిగా స్ప్రేయర్ తీసుకొని పాదుల్లో స్ప్రే చేస్తే తగ్గిపోతుంది అనేటువంటి పరిస్థితి లేదండి. ఎందుకంటే భూమి లోపల వేర్లకు ఈ తెగుళ్ళు ఆశించుంటుంది కాబట్టి పాదుల్లో ఉన్నటువంటి నేలంతా బాగా తడిచే విధంగా ఈ 1% బోర్డో మిశ్రమాన్ని మొక్క వయసును బట్టి సుమారుగా మనము 25-30 లీటర్ల నుంచి 45-60 లీటర్ల వరకు నేలంతా బాగా తడిచే విధంగా పోసుకోవాలి. ఒకసారి 1% బోర్డో మిశ్రమంతో చేయాలి. తర్వాత 15-20 రోజుల తర్వాత మనకు ఈ M45 బావిస్టిన్ డైథెనియం 45 లీటర్ నీళ్ళకు 2 గ్రాములు బావిస్టిన్

0: రెండు గ్రాములు ఒక లీటర్ నీళ్ళు కలిపి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అంతే మోతాదులో రెండోసారి కూడా బాగా తడిచే విధంగా మనము స్ప్రే చేసి కుళ్ళిపోయినటువంటి వేరు స్థానంలోనే కొత్త వేరు వస్తుంది కాబట్టి మొక్క పై భాగం కూడా మనకు కొత్త ఈగురు వస్తుంది, మొక్క ప్రాణం నిలబడుతుంది. అప్పుడు మనము దానికి ఏం చేయాలంటే కొద్దిగా సేంద్రియ ఎరువులు ఎక్కువ వేసుకుంటూ నేలలో తేమ శాతం తగ్గిపోకుండా చూసుకుంటూ వీలైతే పాదుల్లో ఏదైనా ఎండు ఆకు కానీ మన మల్చింగ్ అంటాం మన వేరుశనగ పొట్టు కానీ అటువంటిది లేకుంటే ఉలవ పొట్టు కానీ అట్లా వేస్తే ఆ తేమ ఆరిపోకుండా ఉంటుంది. సేంద్రియ ఎరువులు వేసుకుంటూ మొక్క బాగా రికవర్ అయిన తర్వాత అప్పుడు ట్రైకోడర్మా వీరిడి అనేటువంటి జీవ శిలీంద్రాన్ని మనము వృద్ధి చేసుకొని అంటే దాన్ని మనము పశువుల ఎరువు వేప చెక్క బెల్లపు నీళ్ళు మండి కట్టుకొని ఒక 10 రోజుల తర్వాత దాన్ని మనము బాగా పొలంలోనే అంటే చేసిన ప్రదేశంలోనే 2-3 సార్లు బాగా పైకి కిందికి తిప్పేసుకొని బాగా కలుపుకొని దానిలో ఉన్నటువంటి వేడి విషవాయువులన్నీ పోయిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి మనం పాదుల్లో వేసుకుంటే ఆ ట్రైకోడర్మా అనేటువంటి జీవ శిలీంద్రము ఈ వేరుకులను కలిగించేటువంటి జీవ శిలీంద్రాన్ని అదుపులో ఉంచుతుంది. ఆ విధంగా మనము చీని నాశించేటువంటి వేరుకులు తెగులు మనము అదుపులో పెట్టుకోవచ్చండి.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మామిడి కోత అనంతరం యాజమాన్యం గురించి ఉద్యానవన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాసులు గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురానికి చేరుకోనున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సహా 17,900 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో విశాఖపట్నంలోని తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం, విద్యుత్ ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక స్మారకాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అలంకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లే వాల్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 2037 నాటికి రాష్ట్రాన్ని $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా

0: పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ 2026 రెండో ఎడిషన్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: I would really recommend the students to participate at the events like these to understand what the industry is looking at, what the industry wanted you to become, and how the industry would really appoint you in the next level. The students have to be come out with a very quality knowledge. They have to be very skillful. They have to be an asset to the organization. In fact, that is how the organizations are looking at. So if you see the recent times, how the government is also adopting the technology. And we really go into the grassroots level to adopt the technology to take decisions which are adaptive, which gives a good solution for good governance.
0: ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజువేను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నిన్న పరిశీలించారు. వరద క్రమంగా పెరుగుతున్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఫ్లడ్ లెవెల్స్ని, వాటర్ని క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేశాము. జిల్లాలో అందరికి కూడా మై రిక్వెస్ట్ ఈజ్, సో కమింగ్ 3 to 4 డేస్ కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్గా ఉంటాయి. దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ప్రదర్శించిన గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా 13,000 మంది గిరిజన బాలికలు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించడంతో ఈ ఘనత దక్కింది. నిన్న నిర్వహించిన ఈ ప్రదర్శనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు సరిపోవడంతో ఈ ప్రదర్శనను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో అధికారికంగా నమోదు చేసి సంబంధిత ధృవపత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గిరిజన బాలికల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. తెలంగాణలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 80 లక్షలకు పైగా ముద్రా రుణాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వాటా 53% ఉందన్నారు. ఒక్కో మహిళకు 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, పీఎం స్వనిధి పథకం కింద జులై 20 నాటికి 65,000 మందికి 1,387 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల నేతృత్వంలో 11,60,000 పైగా ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్థులకు అవసరమైన పాస్పోర్ట్, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కామ్ సంస్థ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్యప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్ట్లు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్కామ్ సంస్థ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఈరోజు పంపిణీ చేయనున్నారు. 50,09,529 మంది పింఛన్దారులకు 2,198,31,00,000 రూపాయలను పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514,42,00,000 రెండు రోజుల క్రితమే పంపిణీ చేసినట్లు తెలిపారు. వాతావరణం. దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్రల మీదుగా ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాములో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని

0: వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షిత

0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య, ఆ తరువాత ఎందరో మహానుభావులు కార్యక్రమంలో రంగస్థల రత్నం శ్రీ బళ్ళారి రాఘవ గారి గురించిన వివరాలు, వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడి కోడ్ 08554. ఈ ఉదయం 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఆలయం ప్రొడక్షన్స్ వారి బొంబాయి చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈ ఉదయం 10:45 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కార్యక్రమంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఇక మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 13వ సంచిక వింటారు. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలలో ఈరోజు పద్మశ్రీ పురస్కారం అందుకున్న మహిళ డాక్టర్ బుద్రితాతి గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. ఆ తరువాత వంట గ్యాస్ వినియోగంలో పొదుపు గురించి సంభాషణ వింటారు. అనంతరం లలిత గీతాలు. ఈ సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:15 కిసాన్ వాణి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో రైతులకు సూచనలు అందిస్తారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ డి సుధారాణి గారు. పరిచయకర్త శ్రీ సన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది 7:45. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ సమీక్ష,

ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 8:45 అదృష్టం నాటికి వింటారు. రచన శ్రీ కె. హనుమాన్ రెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో రెండు పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జాతీయ రహదారులు, విద్యుత్, సెమీకండక్టర్ యూనిట్లు సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో సుమారు 5,640 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేయబడిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. నూతన విమానాశ్రయం ఈ ప్రాంతంలో వైమానిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక 5,550 కోట్ల రూపాయలతో కర్నూల్ 4వ దశ పునరుత్పాదన కేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన, 3,550 కోట్ల రూపాయల కర్నూల్ పవన విద్యుత్ ప్రాజెక్టు, 800 కోట్ల వ్యయం కాగల అనంతపురం సౌర విద్యుత్ ప్రాజెక్టు, లింగ సముద్రం వద్ద పెంచలకోన ఏర్పేడు 565 జాతీయ రహదారి సహా ప్రధానమంత్రి ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నూతన రహదారి ప్రాజెక్టు విజయవాడకు పరిసర నగరాలతో గల రద్దీని తగ్గించి అనుసంధానాన్ని మెరుగుపరచగలదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మంది సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన, యోగా కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్పై యువతనుద్దేశించి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దారితప్పిన యువత పట్ల సానుభూతితో మెలగాలని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు మద్దతునివ్వాలని ప్రధానమంత్రి కోరారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ తనను, స్వర్గస్థురాలైన తన తల్లిని కొంతమంది దుర్భాషలు ఆడడాన్ని దేశం సహా ప్రపంచం చూసిందని, అయితే అటువంటి యువతను కోర్టుకు ఈడ్చి సామాజిక వివక్షకు గురిచేయడం కన్నా వారిని సరైన దారిలో పెట్టడమే సబబని చెప్పారు. దేశం పలు రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతూ ముందంజలు వేస్తోందని, యువత ఇందులో భాగమై తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: బచ్పన్ మే గల్తియా హోతీ హై ఔర్ బచ్పన్ మే గల్తియో సే సుధర్నే కా అవసర్ భీ హోతా హై. ఈ గుమ్రాహ్ బచ్చే హై, ఉన్కో రాహ్ దిఖానా హమారా కామ్ హై. ఉన్కో సజా దేనా, అదాలతో కే చక్కర్ కట్వానా, సమాజ్ మే ఉన్కో ప్రతాడిత్ కర్నా, ఇస్సే హమ్ పరిస్థితియా నహీ బదల్ పాయేంగే. మే ఉన్హే మాఫ్ కర్నా చాహతా హూం. సమాజ్ భీ మేరీ ఇస్ బాత్ కో స్వీకార్ కరే. మే ఇన్ బచ్చో కో కహతా హూం, బచ్చో ఆఓ, హమ్ దేశ్ కే లియే సాథ్ మిల్ కర్ కే ఆగే బఢే.

0: నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,70,00,000 కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ పథకం 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని, దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాల్వలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी. 5 साल की स्कीम है, 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा. स्कीम में प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग. 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा.
0: आकाशवाणी वार्ताल వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 84,84 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న 5 ఏళ్ల పాటు చేపట్టనున్న సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ సరఫరా వ్యవస్థలో ఈ పథకం అనేక సమగ్ర పద్ధతులను ప్రవేశపెడుతుందని, తద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను అందుబాటులోకి రాగలవని భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయ చమురు సహజ ఉత్పత్తి పెంపు, గణనీయమైన ఉపాధి అవకాశాలు, స్వయం ప్రతిపత్తి సాధన వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం వల్ల ఒనగూడగలవని వైష్ణవ్ చెప్పారు. వచ్చే 5 ఏళ్ల పాటు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 మధ్య అమలయ్యే ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వ దళాలు దాడి చేయడం పట్ల భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. స్థానిక ప్రభుత్వం అక్కడ ఎన్నికల పేరిట నిర్వహించిన తంతును ప్రజలు తిరస్కరిస్తున్నట్లు స్పష్టమైందని మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ప్రజలపై విరుచుకుపడ్డ పాక్ తాజా చర్యల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దమన నీతిని అంతర్జాతీయ సమాజం పరిశీలించి ఆ దేశానికి బుద్ధి చెప్పాలని జైస్వాల్ అన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారతదేశంలో అవిభాజ్యమైనవని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
2: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं. एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जांच की मांग की है. हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जांच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చికి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చితో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. భారత్ దౌత్యపరమైన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా చేసిన సోషల్ మీడియా పోస్టులో జైశంకర్ స్పష్టం చేశారు. క్రీడలు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన ఆస్మిత డే, హర్ష సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని జోడించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్విత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఇక భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. 5 బంగారు, 12 వెండి, 6 రజత పతకాలతో మొత్తం 23 మెడల్స్తో

0: పదవ స్థానంలో కొనసాగుతోంది. 128 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన యాండీ బర్న్హామ్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో 2 పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఇప్పుడు విందాం

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ఈ ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం, రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, ఆ తరువాత ఎందరో మహానుభావులు కార్యక్రమంలో రంగస్థల రత్నం శ్రీ బళ్ళారి రాఘవ గారి గురించిన వివరాలు వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. ఈ కార్యక్రమాలు విందాం. వినే ముందుగా భక్తిగీతం విందామా?

సుశీలమ్మ గారు పాడిన భక్తిగీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర విభజన తరువాత ప్రారంభమవుతున్న తొలి అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ముఖచిత్రాన్ని మార్చడంలో ఇది కీలకమైన ముందడుగు కానుంది. కూడేరు మండలం ఎన్సీసీ నగర్లో థల్ సైనిక్ క్యాంపు ఇంటర్ గ్రూప్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. కీలకమైన అబ్స్టకల్స్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన క్యాడెట్లు నువ్వా నేనా అంటూ తలపడ్డారు. శారీరక దారుఢ్యం, ధైర్య సాహసాలు, వేగం, సమతుల్యత, ఏకాగ్రత, సమయపాలన పెంపొందించడమే లక్ష్యంగా సాగిన ఈ శిబిరం నిన్నటితో ముగిసింది. ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే పోటీలకు పంపుతారు. వరదాయనులైన తుంగభద్ర, కృష్ణమ్మ, అనంత, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పరవళ్లు తొక్కనున్నాయి. ఈ నెల 10వ తేదీన అటు హెచ్ఎల్సీకి ఇటు హంద్రీ నీవా కాలువలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఆయా ప్రాజెక్టుల కీలక అధికారులు ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. అనంతపురం నగరంలోని ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిన్న నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ జిల్లాస్థాయి కార్యక్రమం ఆద్యంతం ఆలోచింపచేసింది. యువత మాదక ద్రవ్యాలను వీడనాడాలని, వాటి ఉచ్చులో పడితే భవితంతా చిత్తే అన్న ఇతివృత్తంతో పలువురు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహణలో చైల్డ్ లైన్ 1098 సంస్థను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. విజయవాడకు చెందిన శక్తి సెక్యూరిటీ సంస్థ స్వాధీనం చేసుకుంది. జూలై 1వ తేదీ నుంచే వీరి పర్యవేక్షణ మొదలైన 1 ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో నిర్వహించనుంది. ఇదివరకే పనిచేస్తున్న సిబ్బంది అలాగే ఉంచారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లా యూనిట్ మంజూరు చేశారు. దీంతోపాటు అనంత బస్టాండ్, గుంతకలు రైల్వే స్టేషన్, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో కొత్త హెల్ప్ డెస్క్లను నెలకొల్పనున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. మానసిక ఆరోగ్య కౌన్సిలర్లను విధిగా నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను గత 2 ఏళ్లుగా అమలు చేయగా ఈ ఏడాది వారి సేవలు కొనసాగించాలని నిర్ణయించింది. ఆ మేరకు అనుమతులు ఇచ్చింది. దాంతో నేటి నుంచి వారు తిరిగి విధుల్లో చేరనున్నారు.

నగరంలోని లలిత కళాపరిషత్లో ఆగస్టు 2న దివంగత కళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ 146వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి గాజుల పద్మజ తెలిపారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగే సమావేశానికి కళాపరిషత్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ సభాధ్యక్షులుగా, ముఖ్య అతిథిగా జిల్లా జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ సుదర్శన్రావు గారు పాల్గొంటున్నారు. రాఘవ పేరిట ప్రముఖ రంగస్థల నటులు 10 మందికి రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులు బహుకరిస్తామన్నారు. ఆషాఢమాసం శుక్రవారం నిన్న సందర్భంగా పలు ఆలయాల్లో అమ్మవారిని శాకాంబరిగాను వివిధ రూపాలుగా అలంకరణ

0: చేసి పూజించారు. సాయినగర్ 4వ క్రాస్ అమ్మవారి కట్ట కనకదుర్గాదేవి, దేవాంగ చౌడేశ్వరీదేవి, మొదటి రోడ్డు శివాలయంలోని శారదాంబాదేవి, చెరువు కట్టపై నిమిషాంబాదేవి, బుడ్డప్పనగర్ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయాల్లోని మూలమూర్తులకు ఆకుకూరలు కాయగూరలతో పండ్లతో శాకాంబరి అలంకరణ చేశారు. అభిషేకాలు, కుంకుమార్చనలు, లలితా సహస్ర పారాయణం, అష్టోత్తర పఠనాలు చేశారు. ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాలకు సాంకేతిక అంశాలను అనుసంధానం చేస్తే పాఠకుల సంఖ్య మరింత పెరుగుతుందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకట్ పేర్కొన్నారు. నిన్న జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఉద్యోగులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హాజరును ఖచ్చితంగా ఏపీఎఫ్ఆర్ఎస్లో నమోదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సంస్థ యాప్ను దిగుమతి చేసుకుని సాంకేతిక పరిజ్ఞానానికి చేరువు కావాలన్నారు. నగరపాలక, పురపాలికలతో పాటు పంచాయతీల పరిధిలో ఉన్న సెస్ తప్పనిసరిగా వసూలు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయడంతో పాఠకుల డిమాండ్కు అనుగుణంగా పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: పిఎం జై, అబ్ గరీబో కి జాయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: శ్రోతలు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటాం ఆలోచనాలోచనం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య.
2: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
3: ప్రేమాభిమానాలు ఒక మనిషి ఎదగడానికి, ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలా దోహదపడతాయో, అలాగే అసూయ ద్వేషాలు ఆ మనిషి అధోగతికి కూడా కారణమవుతాయి. మనం నిత్య జీవితంలో ఎంతోమందిని చూస్తున్నాం. కొంతమంది అన్నదమ్ములు కేవలం ఈర్ష్య అసూయల వల్ల వివాదాలు చిక్కుకుని కోర్టులు బాలై దశాబ్దాల తరబడి మానసిక ఆందోళనకు గురై భాగ్యాన్ని ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ఒక్క క్షణం ఆగి మీ మధ్యనున్న సంబంధ బాంధవ్యాలను కానీ చిరకాల పరిచయాలను కానీ పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే ఈ ఉపద్రవాలు రావు, జరగవు కూడా. క్షణికావేశాలు చల్లారి చాలా సమస్యలను అవి పరిష్కరిస్తాయి. ఇతరుల్లోని గొప్పదనాన్ని సహించలేకపోవటాన్నే అసూయ అని అంటాం. అసూయాభావం పెరిగి ఈర్ష్యగా మారుతుంది. ఇతరుల గొప్పని సహించలేనివాడు ఊరుకోడు. ఎదుటివాళ్ళలో లేని లోపాలను కూడా పైకి చూపిస్తాడు. మన ఇతిహాసాల్లో ఇటువంటి పాత్రలు చాలా మనకు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా దుర్యోధనుడు. సుయోధనుడు పాలనాధ్యక్షుడైన విపరీతమైన అసూయ అహంకారాల వల్ల నాశనాన్ని, వంశనాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. చరిత్రలో వినాశకర వ్యక్తిగా మిగిలిపోయాడు. అసూయ ఎంత బలమైందో వివరించే ఒక గాథని వ్యాసుల వారు ధర్మరాజుకు చెప్పి ఊరట కలిగించారు. దేవతలకు గురువైన బృహస్పతికి సంవర్తుడు అనే తమ్ముడున్నాడు. సంవర్తుడు మంచి నడవడిక, మంచి విజ్ఞానం కలిగి ఎవరినీ ద్వేషించక బ్రహ్మచర్య వ్రత దీక్షను అవలంబించాడు. అంత మంచితనం కలిగిన తమ్ముడిని చూసిన బృహస్పతికి తనలోని అసూయను బయటకు తెలియనిచ్చేవాడు కాదు. అన్నదమ్ముల్లో ఒకరిని చూసి మరొకరు ఈర్ష్యపడటం సాధారణంగా చూస్తూ ఉంటాం. అలాగే బృహస్పతి అంటే వాడికి కూడా మినహాయింపు లేదన్నమాట. తన జోలికి రాకపోయినా మంచివాడైన తమ్ముడికి ఏదో ఒక సమస్య రోజూ తెచ్చిపెడుతూ ఉండేవాడు బృహస్పతి. ఒకరోజున ఇక్ష్వాకు వంశస్థుడైన మరుత్తుడు అనే రాజు ఈశ్వరుణ్ణి తపస్సులో

0: విప్పించి ధనరాశులను ఐశ్వర్యంగా పొందాడు. ఆ ధనంతో ఒక మహాయాగం చేయి సంకల్పించి బృహస్పతిని యాగాధ్వర్యం వహించమని అడిగాడు. ఆ యాగం వల్ల మరుత్తుడు దివ్యశక్తి సంపన్నుడై దేవతలను మించిపోతాడేమోనని యాగాధ్వర్యానికి బృహస్పతి ఒప్పుకోలేదు. అప్పుడు మరుత్తుడు బృహస్పతితో సమానమైన సమర్థత కలిగిన అతని తమ్ముడు సమర్థుణ్ణి ప్రాధేయపడ్డాడు. ముందు అన్నగారిని చూసి వెనకాడిన మరుత్తుడు ప్రాధేయపడటం వల్ల యాగం చేయించడానికి సమర్థుడు ఒప్పుకున్నాడు. అది బృహస్పతికి మరింత అసూయ కలిగించింది. ఆయనలో రగిలిన అసూయాగ్ని ఆయన్ని కృశింపజేసింది. ముఖంలో కళాకాంతులు తగ్గిపోయాయి. ఆయన స్థితిని చూసిన ఇంద్రుడు కారణం ఏమిటి గురువరియా అని ఆయన్ని ప్రశ్నించాడు. ఉన్న విషయం చెప్పలేక బృహస్పతి దుఃఖపడుతూ ఉంటే ఇంద్రుడు అనునయించడగ్గా తన తమ్ముడు తను చేయని మహత్కార్యాన్ని యాగాన్ని చేయించడం నేను తట్టుకోలేకపోతున్నాను, ఇదే కారణం అని చెప్పాడు. వెంటనే ఇంద్రుడు సంవర్తుడు చేయబోయే యాగాన్ని ఆపమని మరోసారి బృహస్పతిని వచ్చి అడగవలసిందిగా తన మాటగా చెప్పమని మరుత్తుడికి అగ్నిదేవుడి ద్వారా వర్తమానం పంపించాడు. అగ్ని దౌత్యాన్ని తిరస్కరించిన సంవర్తుడు మరుత్తు యాగం చేయడానికి నిశ్చయించుకున్నాడు. అది విన్న ఇంద్రుడు స్వయంగా వజ్రాయుధంతో వచ్చి మరుత్తు మీద దండయాత్ర చేశాడు. మరుత్తు సంవర్తుణ్ణి శరణ వేడాడు. అభయం ఇచ్చిన సంవర్తుడు తన బ్రహ్మచర్య తపఫలం వల్ల ఇంద్రుని ఎదుర్కొని జయించాడు. ఇంద్రుడు నిర్వీరుడి యాగఫలాన్ని హవిస్సును కూడా స్వీకరించి శాంతమూర్తిగా తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అసూయ దేవగురువైన బృహస్పతిని కూడా బాధించినప్పుడు దుర్యోధనంతవాడు గురి కావడంలో ఆశ్చర్యం ఏముంది? కాబట్టి తన యొక్క బలహీనతల వల్ల తాను కాలగర్భంలో కలిసిపోయాడే గాని అందుకు నువ్వు బాధ్యుడవు కావు, దుఃఖించవలసిన పని లేదు అని ధర్మరాజును బుజ్జగించి వ్యాసులు వారు మనకి సోదాహరణంగా ఈ కథ చెప్పారు. వృద్ధిలో ఉన్నవాడిని చూసి సంతోషించడం ఒక వ్యక్తి యొక్క సంస్కారాన్ని సూచిస్తుంది. బాధపడటం సామాన్య లక్షణం. మనం అటువంటి హృదయ సౌందర్యాన్ని పొందాలన్నా, ప్రశాంత మనస్కులం అవ్వాలన్నా పెద్దల మాటల్లోనూ ఇతిహాస పురాణాల్లోని సందర్భోక్తులను ఉపాఖ్యానాలను కూడా తెలుసుకుంటూ ఉండటం చాలా అవసరం.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
4: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో రంగస్థల రత్నం శ్రీ బళ్ళారి రాఘవ గారి గురించిన వివరాలు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. వినండి.

ఎందరో మహానుభావులు, కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో రంగస్థల నటుడు, ఆంధ్ర నాటకరంగ ప్రభాకరుడు శ్రీ బళ్ళారి రాఘవాచార్యులు గారి గురించి తెలుసుకుందాం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ డాక్టర్ వి వెంకటరాణి. పాత్ర ఏదైనా ఆయా పాత్రల మనస్తత్వాలను బాగా అర్థం చేసుకుని హావభావాలను ప్రదర్శిస్తూ నటనకు వెలుగుబాటలు వేసిన రంగస్థల నటులు, నాటకరంగ ప్రముఖులు, ఆంధ్రులకు గర్వకారణమైన మహానటుడు శ్రీ బళ్ళారి రాఘవాచార్యులు గారు.

బారెడు రాగాలు, తబలా మోతలు లేకుండా భావప్రధానమైన అభినయంతో ప్రేక్షకులను రంజింపచేసేవారు బళ్ళారి రాఘవ. వృత్తిపరంగా న్యాయవాది అయినప్పటికీ నాటకాలపై ప్రత్యేక అభిమానం, ప్రతిభతో రాణించారు. ఆధునిక ఆంధ్ర నాటకరంగం రాఘవగారి పుట్టుకతోనే ప్రారంభమైంది అనే చెప్పాలి.

శ్రీ బళ్ళారి రాఘవాచార్యులు గారు 1880 ఆగస్టు నెల 2వ తేదీన అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించారు. అతని అసలు పేరు తాడిపత్రి రాఘవాచార్యులు. తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ. రాఘవ తల్లిదండ్రులకు లేకలేక కలిగిన సంతానం. అతని తల్లిదండ్రులు బళ్ళారిలోని బసప్ప అనే ఆధ్యాత్మిక గురువుగారి ఆశీస్సులు పొందిన తరువాత కలిగిన సంతానం కావడంతో రాఘవకు మొదట బసప్ప అని నామకరణం చేశారు. ఆ తరువాత వైష్ణవ సంప్రదాయం ప్రకారం రాఘవాచార్యులు అన్న పేరును స్థిరపరిచారు. తండ్రి తెలుగు పండితులుగా పనిచేసేవారు. బళ్ళారిలో న్యాయవాదిగా పనిచేస్తూ ఆంధ్ర నాటకరంగ పితామహుడుగా పేరొందిన ధర్మవరం రామకృష్ణాచార్యులు గారు రాఘవగారికి స్వయాన మేనమామ. బళ్ళారి మున్సిపల్ హైస్కూల్ నుండి మెట్రికులేషన్ పాసైన రాఘవ తరువాత బళ్ళారిలోని వార్డులా కళాశాలలో FA, మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో BA పూర్తి చేశారు. 1905 మద్రాసులోని లా కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసించి BL పట్టాను అందుకున్నారు. మద్రాసు నుండి తిరిగి వచ్చి తన మేనమామ వద్దనే జూనియర్గా ఉంటూ నాటకాలలో అభినయించేవారు. కర్నూలుకు చెందిన లక్ష్మణాచారి గారి కూతురు కృష్ణమ్మ గారితో రాఘవకు వివాహం జరిగింది. న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణత పొందిన తరువాత ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు. అనతి కాలంలోనే రాఘవ న్యాయవాదిగా క్రిమినల్ కేసులు వాదించడంలో ప్రసిద్ధి చెందారు. తాను నమ్మిన సిద్ధాంతాల మేరకు న్యాయంగా ఉన్న కేసులను మాత్రమే చేపట్టేవారు. న్యాయవాదిగా మంచి పేరుతో పాటు ధనాన్ని కూడా ఆర్జించారు. ఆయన ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం రాఘవను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడంతో పాటు రావు బహదూర్ అన్న బిరుదుతో సత్కరించింది.

0: నందనందన, మా పాండునందనుడు, విశేషించి వాత్సల్యాస్పదయైన మా కోడలు క్షేమమే కదా.
1: మామా, తమ దయా విశేషమున ఎల్లరూ క్షేమమే. మీరింత ప్రేమాదరములు కలవారు గనుకని స్వతంత్రించి పాండవులు నన్ను తమ వద్దకు రాయబారిగా పంపినారు.

0: వచ్చిన వాడు వక్తవ్యాంశమేదో వచింపం పామర జనోచితములైన ప్రళ్ళదనములు పలుకుటకు ప్రాజ్ఞులు అంగీకరింపు.
1: నాయన సుయోధన, శ్రీకృష్ణుడంతటి వాడు నీ కడకు దూతగా వచ్చి అర్థించుతున్నాడు కదా, సముచిత సమాధానము చెప్పి సంధి గావించుకునము.
2: కుమార, ఇంతైన తాగబొమ్ముడం ఏ కొంత అయినా కవులు చేయల చూసి సంతృప్తి పరచిన నీకేమిగినూ లోటు రాదు కదా.
0: బావా గురుకుల సారభం, నీ హితము గోరి పెద్దలిందరు పలుకుతుండగా ఆ మౌనమే అంగీకారం అనుకుందునా లేక తిరస్కారం అనుకుందునా?
3: విదూషకుని పాత్ర అయినా మహారాజు పాత్ర అయినా రాఘవ అవలీలగా పోషించేవారు. తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ మొదలైన భాషలన్నింటిలోనూ ప్రదర్శనలిచ్చారు రాఘవ. హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రునిగా, విజయనగర పతనంలో పఠాన్ రుస్తుంగా, పాదుకా పట్టాభిషేకంలో దశరథునిగా, సావిత్రి నాటకంలో యముడుగా, విరాట పర్వంలో కీచకుడుగా.
4: ఏ అందిన సందడి వెళ్ళను ఆ సుందరేనని మాత్రం ఆందోళన అధికమవుతున్నది.
5: సంకేత సమయం మించిపోతున్నది. మాలిని రాదే.
6: దేవి గారు త్వరగా రమ్మన్నారు.
4: ఎవరిది? నీవేనా సుందరి? నా సైరంధ్రివేనా? నా ప్రేమ సామ్రాజ్య పట్ట మహిషి మాలినివేనా? స్వాగతం, సుస్వాగతం.
6: దేవి గారు చాలా దక్కుతున్నారు.
4: వారి తమ్ముడు అంతకన్నా దక్కుపోయి ఉన్నాడు. నీ సరస వచనామృతంతో నా పుష్టతల్లా.
6: ఆగదు భవన, నీకు ఇది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించటం నీకు తగని పని.
4: అంతఃపుర దాసివా? కాల్దేవి కాదు, నా ప్రేమ రాజు, నా హృదయ రాణి, అనుగ్రహించు దేవి.
6: నీచుడా, అగ్నిగుండాన్ని అమృత పాండమని భ్రమించకు. పతివ్రతన పొందుగోరి పాపాగ్నిలోని బ్రతుకు భయమని చేసుకో.
4: భరింపురాని విరహాగ్ని కన్నా పాపాగ్నే మాకు సమ్మతం. మా అభిష్టం నెరవేర్చకుండా ఉండలేము.
6: పరకాంతర పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో. జానికి నాశించి రావణుడు వంశనాశనమైనాడు, శచీదేవిని ఆశించి
4: నమశుడు. నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హంసపురిక మనల్ని ఆహ్వానిస్తోంది.
6: పాపి, కామాంతకారంలో కన్ను తిరిగి నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. కడసారిగా హెచ్చరిస్తున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచిపెట్టు. లేదా
3: చిత్రనళీయంలో నలుడుగా, సరిపడని సంగతులలో శ్రీధరుడుగా, తప్పెవరిది అను నాటకంలో భీమసేనారావుగా, భక్త ప్రహ్లాద అను నాటకంలో హిరణ్యకశిపునిగా అభినయం చేశారు బళ్ళారి రాఘవ. రాఘవ స్వయంగా అభినయం చేసిన భక్త ప్రహ్లాద నాటకంలోని అభినయాన్ని ఇప్పుడు విందాం.
7: సముద్రములో భూతుడు, ఏనుగులకే కోడు, కోలములకే పొడుడు, వాపుములతో పోయిడు, పండు పండు, నీ వదమ నాకు చూడు.

0: తీర్చువాసనమునందు ఈ సంగమునందు కూడా
1: నిజము
0: నిజము
1: నిజమే
0: అసలైన సంభాంతర్గతమైన హరి నా పుస్తకను ఆదేశించి వారికి దుర్మతములు ప్రేరేసి నా ఎటుదంతరతాలగలు నర్చించి వీర శౌర్య ప్రతాపములు నితర్చించి ఈ స్తంభమున తిరిగి స్పందమైతా విద్యా అసలైన స్తంభమా
2: పంతొమ్మిది వందల 1930లో మద్రాసులో రాజమన్నారు రచించిన తప్పెవరిది అను నాటకరంగ ప్రదర్శన తెలుగు నాటకరంగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్తారు. సామాన్య ప్రేక్షకులు, కళాప్రియులు, ప్రముఖులు కూడా రాఘవ నాటకాలను బహువిధాలుగా ఆదరించేవారు. 1919 జనవరిలో బెంగుళూరులో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో రాఘవ పఠాన్ రుస్తుంగా ప్రదర్శించిన అభినయాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎంతగానో మెచ్చుకున్నారట. 1927లో గాంధీజీ బెంగుళూరు సమీపంలోని నందిహిల్స్లో బస చేశారట. అప్పుడు రాఘవ గారి ఆధ్యాత్మిక గురువు పండిట్ తారానాథ్ గారు రచించిన హిందీ నాటకం దీనబంధు కబీర్ నాటకాన్ని చూడవలసిందిగా గాంధీజీని ఆహ్వానించారట. కొన్ని నిమిషాలు మాత్రమే సమయం కేటాయించాలనుకున్న మహాత్మా గంట అయినా నాటకాన్ని అలా చూస్తూ ఉండిపోయారట. అప్పుడు రాజాజీగారు ప్రార్థనకు వేళైందని గుర్తుచేశారట గాంధీజీకి. ఇప్పుడు మనం ప్రార్థనలోనే ఉన్నాం కదా అని అన్నారట గాంధీజీ. అంతటి అద్భుత నటనను ప్రదర్శించేవారు రాఘవ. రాఘవ గారి నటనకు ముగ్ధుడైన గాంధీజీ నాటకం ముగిసిన తరువాత రాఘవ మహారాజ్కి జై అని ప్రశంసించారట. విశ్వవిఖ్యాత నాటకకర్త, కళా విమర్శకుడు జార్జ్ బెర్నార్డ్ షాతో రాఘవ కళల గురించి చర్చించినప్పుడు, మీరు ఇంగ్లాండ్లో పుట్టి ఉంటే షేక్స్పియర్ అంతటి గొప్పవారై ఉండేవారని ఆయన ప్రశంసించారట. అంతటి నటనా ప్రదీపకుడు, తెలుగువారి నాటకరంగ ప్రభాకరుడు శ్రీ బళ్ళారి రాఘవాచార్యులు గారు 1936లో సినిమా రంగ ప్రవేశం కూడా చేశారు. ద్రౌపది మాన సంరక్షణము అను సినిమాలో దుర్యోధనుడుగా నటించారు. గూడవల్లి రామబ్రహ్మం గారి రైతుబిడ్డ అనే సినిమాలోనూ, రాజరాజేశ్వరి వారి చెండిక అనే సినిమాలోనూ నటించారు.

అయితే సహజ స్వతంత్ర నటుడైన రాఘవ సినీ రంగంలో ఇమడలేకపోయారు. స్త్రీలను నాటకాలలో పాల్గొనడానికి ఎంతగానో ప్రోత్సాహం అందించేవారు. పౌరాణిక నాటకాలలో తారాస్థాయికి చేరుకున్న పద్యాల వినియోగం కాస్త తగ్గించాలని, సహజ నటనకు మరింత ప్రాధాన్యతను ఇవ్వాలని, సాంఘిక ప్రయోజనాలకు కూడా నాటకాలలో ప్రాధాన్యతను ఇవ్వాలని అనేవారు ఆయన.

0: రాఘవ గారి స్మృత్యర్థం నాటకరంగ ప్రముఖులకు బళ్ళారి రాఘవ పురస్కారం స్థాపించబడింది. రాఘవ కవి పండితులకు అత్యంత ఆప్తుడు. బళ్ళారిలోని ఆయన ఇంటిలో సాయంకాలం కవి పండితులు సమావేశమై కళలు, నాటకాలు, చర్చలలో పాల్గొనేవారు. అందరినీ ఎంతో ప్రేమతో పలకరించేవారు ఆయన. కులమతాల సంకుచితత్వాలకు అతీతుడు రాఘవ. కళల కోసం, నాటకరంగ అభివృద్ధి కోసం తన సంపదనంతా ఖర్చు చేశారు. బళ్ళారి రాఘవ గారి నాటక ప్రదర్శనను తిలకించడం ఒక అద్భుతమైన అనుభూతి అని అప్పట్లో కళాప్రియులు చెప్పుకునేవారట. అంతటి మహానుభావుడు 1946 ఏప్రిల్ 16 మరణించారు. రాఘవ గారి స్మృతి చిహ్నంగా బళ్ళారిలో కళామందిరం నిర్మించబడింది. కేంద్ర ప్రభుత్వం ఆయన శత జయంతిని పురస్కరించుకుని పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.
1: ఎంత మాట, ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టింది? మట్టికుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భమున జరించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించవేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు.
0: కుల మతాలకు అతీతుడు రాఘవ. జాతి ప్రగతికి, మూఢాచారాల నిర్మూలనకు నాటకరంగం అత్యంత ప్రధానమైనదని, ప్రతి పట్టణంలోనూ అన్ని హంగులు కలిగిన నాటకరంగం స్థాపించాలని ఎలుగెత్తి చాటిన ప్రజానటుడు బళ్ళారి రాఘవ. పాత్రల మనస్తత్వాలను బాగా అర్థం చేసుకుని భావ సంఘర్షణను ప్రదర్శిస్తూ

0: చేస్తూ అత్యంత ప్రతిభను కనపరచి నటనకు వెలుగు బాటలు వేసిన బళ్ళారి రాఘవాచార్యులు గారు ఆంధ్రులకు సదా చిరస్మరణీయులు.
1: సమస్త భూత కాటులు నాకే మ్రొక్కవలదే, ఏ దేశమైన నా అదే సముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే.

0: శ్రోతలు, ఇంతవరకు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో రంగస్థల రత్నం శ్రీ బళ్ళారి రాఘవ గారి గురించిన వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ డాక్టర్ వి వెంకటరాణి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

పుట్టినమునుగుగాక అలయించి పెలగున అచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన ఇచ్చుగాక జగడంబు సైపగ సౌకర్యకాంక్షి అయి ఇల క్రింద నీగిన నీగుగాక క్రోధించి అటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక

శ్రోతలు, ఇంతవరకు భక్త ప్రహ్లాద చిత్రం నుండి పద్యాలు పాటలు విన్నారు. అయ్ బాబోయ్, పొద్దున్నపూట ఇంత రాగాలు పాటలు ఏమనుకుంటున్నారా? మరి ఈ మూడ్లోంచి మరొక పాటతో మూడు మార్చుకుందామా? ఆత్మగౌరవం చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన ఈ పాటతో

అతడు చిత్రం కోసం ఎస్పీ బాలుగారు చిత్ర పాడిన పాట విన్నారు. మరి ఈ పాటలతో మంచి హుషారు వచ్చేసిందనుకుంటాను. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: multiple development projects in Andhra Pradesh and Karnataka today. India raises concerns over ongoing hostilities in West Asia region, urges Iran to avoid attacks on commercial shipping and seafarers. Italy suspends free border travel with Spain over Ceuta migrant crisis, and at Commonwealth Games, India clinched two historic gold medals in judo, secure double podium finish in men's javelin throw, and win a first ever bronze in decathlon. And with that, we end the morning news. Have a nice day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగంగా నేరేడు బ్యారేజ్ నిర్మాణం కోసం 641 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట ఇబ్బందులను సరిచేస్తూ ట్రిబ్యునల్ తీర్పు, గెజెట్ విడుదలలో పూర్తి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసుల దశాబ్దాల కల నేరేడు బ్యారేజ్ నిర్మాణం కోసం చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేరేడు ప్రాజెక్టు రెండేళ్లలో నిర్మాణం కోసం ప్రణాళిక సిద్దమైందని, జిల్లాలో ఉన్న నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకుని శ్రీకాకుళం జిల్లాను మరింత సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. చేనేత కార్మికుల అభ్యున్నతి, సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన స్వతంత్ర సమరయోధుడు, చేనేత ఉద్యమ పితామహుడు, మాజీ రాజ్యసభ సభ్యులు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. గత నెల 26న శ్రీకాకుళం నగరంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డీఎంఓ కాశీనా ప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల బలోపేతానికి, కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పనకు ప్రగడ కోటయ్య ఎంతగానో కృషి చేశారని తెలిపారు. గతంలో వరదల కారణంగా చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయిన సమయాల్లో జిల్లాలోని బత్తిలి, ఇచ్చాపురం, రణస్థలం, సోంపేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వారిని ఆదుకోవడంలోనూ, నివాస గృహాల నిర్మాణంలోనూ ప్రగడ కోటయ్య ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆరంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతపు ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోందని, ఈ ప్రాంతంలో పారిశ్రామిక విప్లవానికి, సమగ్ర అభివృద్దికి దోహదపడుతోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా పైడి భీమవరంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విమానాశ్రయం ఇక్కడి రవాణా సౌకర్యాలను, వ్యాపార అవకాశాలను విప్లవాత్మకంగా మార్చనుందని, ఎయిర్పోర్టుకి సమీపంలో ఉన్న పైడి భీమవరం రణస్థలం స్థానిక పరిశ్రమలకు, విదేశీ వ్యాపారవేత్తలకు, కొనుగోలుదారులకు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. మత్స్యకారులు, స్థానిక వ్యాపారులు తమ ఉత్పత్తుల విలువ పెంపుదలపై దృష్టి సారించాలని, హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి దిగుమతి చేసుకునే కెమికల్స్, యాసిడ్ ఉత్పత్తులను స్థానికంగానే ఉత్పత్తి చేసే చిన్న తరహా యూనిట్లను 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వ్యయంతో ఇక్కడే ప్రారంభించవచ్చునని సూచించారు. ఆర్థిక సహాయం, బ్యాంకు రుణాలు, నూతన పరిశ్రమల స్థాపనకు జీఎండిఐసి సహాయ సంచాలకులు, ఐపీఓలు పూర్తి మార్గదర్శకత్వం ఇస్తారని, డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ ద్వారా, బ్యాంకుల ద్వారా అవసరమైన రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక ప్రతినిధులు స్పందిస్తూ, ఉత్తరాంధ్ర ప్రజలు 10-15 ఏళ్ల కలైన అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం, డొమెస్టిక్ కార్గో సర్వీసులు ప్రారంభం కావడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు రాకతో ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుందని, పరిశ్రమల్లోని చిన్న చిన్న సమస్యలను జిల్లా యంత్రాంగం పరిష్కరిస్తే మరిన్ని ఫార్మా, ఇతర దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అంతటా జూన్ 24న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు జరిగాయి. కోటబొమ్మాళి మండలం ఎలమంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ఆశయాలను తెలుసుకున్నారు. తొలుత కోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అనుబంధ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 1.94 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫేజ్ 2 భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తల్లిదండ్రులు

0: ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది కేవలం ప్రభుత్వం లేదా ఉపాధ్యాయుల వల్ల మాత్రమే సాధ్యం కాదని, తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని మంత్రి కోరారు. గడిచిన రెండేళ్ల కాలంలోనే ప్రభుత్వ పాఠశాలలకు కొత్త గుర్తింపు తీసుకువచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 8:35. ఇప్పుడు విందాం హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల ప్రత్యక్ష ప్రసారం. మరి మా శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడి కోడ్ 08554. మరి శ్రోత సిద్ధంగా ఉన్నారు, చూద్దామా. హలో.
2: హలో అక్క, బబ్లీ అక్క.
1: హలో, నమస్తే అండి. హలో అభిలాష, కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బబ్లు గారు, ఎక్కడి నుంచి?
2: మీరు నా కాల్ పేరు గుర్తుపట్టకపోతే ఎట్లా? వరంగల్ నుంచి మాట్లాడుతున్నా.
1: ఎక్కడి నుంచి?
2: వరంగల్ నుంచి అక్క.
1: వరంగల్ నుంచి నాతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు?
2: గత వారం కూడా మాట్లాడుతూ మీరు కట్ చేశారు నా లైన్.
1: అప్పుడు బహుశా నేను ఉండకపోయి ఉండొచ్చు. బబ్లు ఏం చేస్తుంటారు?
2: డిగ్రీ అయిపోయింది అక్క.
1: అవునా?
2: అయిపోయింది అక్క. అయితే నాకు యువత సినిమా, యువత సినిమా పేరు బాగా గుర్తుపెట్టుకోండి. యువత, యువత సినిమా నుంచి కోటిపతిల అమ్మాయి పాటుక కన్నుల బుజ్జాయి దిష్టి తీయాలి హారతినివ్వాలి ఏంటో తెలియని ఆయుర మరి చూస్తుంటే బాగుందిగా తెలియని తపన జనవరిలో పొగ మంచులా. అబ్బా ఏమన్నా ఉంటారా ఈ పాట?
1: సూపర్ సూపర్ పాడుతున్నారు. మరి వినే బదులు మీరే పాడేస్తే మేము కూడా వినేస్తాం కదా బబ్లు గారు. సరేనన్న, థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమానికి కాల్ చేశారు. మరి కోరుతున్న శ్రోతల పేర్లు చెప్తారా?
2: శ్రోతలు వచ్చేసి మా స్నేహితుల కోసం, మా బంధువులు అందరి కోసం ఈ పాట అడిగారు. ఈ పాట ఎందుకంటే చాలా మంచి ఒక తెలియని ఒక అంటే స్నేహం. నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎలా ఉంటారు, ఎలా చక్కగా నడవడము, వాళ్ళ అంటే యువతలో అంటే ఫ్రెండ్స్ ఎలా కలిసి ఉంటారు అనేది ఈ పాటలో నేను విన్నాను. అందుకని ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఎందుకంటే అడ్వాన్స్ కాదు, ఫ్రెండ్షిప్ డే, రేపు ఫ్రెండ్షిప్ డే కాబట్టి అడిగాను ఈ పాట.
1: చాలా సంతోషం బబ్లు గారు. మీ ఫ్రెండ్స్ కోసం మరి ఈ పాట విందాము. చాలా మంచిగా పాడారు కూడా మీరు, అందులో సాహిత్యాన్ని కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా సంతోషం కార్యక్రమానికి కాల్ చేసినందుకు. మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పాట విందామా? నమస్తే.

0: మరి బబ్లు గారు కోరిన పాట మీరు విన్నారు కదా. మరి ఈ పాటకు కృష్ణ చైతన్య గారు సాహిత్యాన్ని అందించారు, సంగీతం మణిశర్మ గారు. మరి మంచి పాటను కోరుకున్నారు బబ్లు గారు. కార్యక్రమానికి కాల్ చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో. హలో, శుభోదయం అండి. నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
1: మండలం కల్లూరు నుంచి ఆంజనేయులు మేడం.
0: ఆంజనేయులు గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: అందరు బాగున్నారండి. చెప్పండి, బ్రేక్ఫాస్ట్ చేశారా?
1: అయింది మేడం. మీరైంది మేడం?
0: చెప్పండి, ఏ పాట విందాం?
1: మేడం సినిమా పేరు తల్లిదండ్రులు మేడం, బాలకృష్ణారు. అందులో వినవమ్మ వినవమ్మ అనే పాట.
0: తల్లిదండ్రులు, బాలకృష్ణ గారి సినిమా ఉందా తల్లిదండ్రులు?
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటారండి ఆంజనేయులు గారు? పాటలు వింటూ ఉంటారు. బ్లైండ్ అయినా సరే మీరు రేడియో వింటూ ఉన్నారు కదా, రేడియో వింటూ ఉంటాను అని చెప్పాలి. ఓకేనా? ఆంజనేయులు గారు ఏ పాట అన్నారు తల్లిదండ్రుల నుంచి? పాత సినిమానా అండి అది?
1: పాత సినిమా మేడం, బాలకృష్ణ విజయశాంతి తల్లిదండ్రులు.
0: వినిపిస్తానండి ఆంజనేయులు గారు. మరి కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: మా కుటుంబ సభ్యులు మేడం, ఆంజనేయులు, లక్ష్మి, అంజలి, జయకృష్ణ,

తప్పకుండా అండి. మరి పాట విందాం కార్యక్రమానికి కాల్ చేశారు, చాలా సంతోషం అండి. నమస్తే. శ్రోతలు, ఈ కార్యక్రమానికి కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వాలని విన్నవించుకుంటున్నాం. మరి పాట విందామా?

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.

0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో. మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: హలో అభిలాష, కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. మరి మరొక కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం,
1: కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడ నుంచి?
2: అనంతపురం మండలం కొడిమ నుంచి సుద్దానప్ప మాట్లాడుతున్నాం మేడం.
1: బాగున్నారా అండి?
2: బాగున్నాం మేడం. బాగున్నారు మేడం?
1: అందరూ బాగున్నామండి.
2: అన్నమయ్య మేడం.
1: చెప్పండి, ఏ పాట విందాం?
2: అన్నమయ్య చిత్రం నుంచి అదిగో అల్లదిగో.
1: అన్నమయ్య చిత్రం నుంచి అదిగో అల్లదిగో. చెప్పండి, కోరుతున్న శ్రోతలు చెప్తారా సర్దానప్ప గారు?
2: సర్దానప్ప ఆరణ అఖిల్ లింగారాజు నవ్య కావ్య పావని తులసి.
1: తప్పకుండా అండి. మరి వారాంతంలో కొత్త శ్రోతలకి అవకాశం ఇద్దామా? వారమంతా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా.
2: లేదు మేడం, మేము నెలాయ మేడం చేయక.
1: అవునా?
2: అవును మేడం.
1: అయినా సరే, శని ఆదివారాలు వారాంతంలో కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి కొత్త శ్రోతలు మన అనంతపురం ఆకాశవాణి ఎక్కడి వరకు వెళ్తుందో మనం కూడా తెలుసుకోవచ్చు కదా కొత్త వాళ్ళతో మాట్లాడితే.
2: మేము ఎక్కువ చేసేది మేడం, ఎప్పుడో నెలకోసారి మేడం చేసేది.
1: సరేనండి, పాట విందామైతే. ఓకేనా? కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.
2: థ్యాంక్స్ మేడం.

0: సర్దానప్ప గారు మనల్ని అన్నమయ్య పాటతో కొండకు తీసుకెళ్ళిపోయారండి, ఏడుకొండల స్వామిని దర్శనం కోసం. మంచి పాట అడిగారు సర్దానప్ప గారు. మరి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో,
1: నమస్కారం మేడం.
0: హలో, నమస్తే అండి. హలో అభిలాష్, మీరు కాల్ చేసినారు కదా, మీరు మీరు మాట్లాడండి. మీ పేరు?
1: నా పేరు ఓబిరెడ్డి మేడం.
0: ఓబిరెడ్డి గారు ఎక్కడి నుంచి?
1: తిరుపతి నుండి మేడం.
0: తిరుపతి నుంచి, చెప్పండి, మీరే మాట్లాడండి.
1: అవునా మేడం,
0: చెప్పండి. ఏ పాట విందాం? కార్యక్రమానికి కాల్ చేసినందుకు చాలా సంతోషం అండి.
1: అవును మేడం,
0: చెప్పండి.
1: మీకు ధన్యవాదాలు మేడం. ఇల్లరికం చిత్రంలో నిలువే వాన కన్నులదాం అనే పాట కావాలి మేడం.
0: ఇల్లరికం చిత్రం నుంచా?
1: అవును మేడం.
0: తప్పకుండా విందాము.
1: విందాం మేడం.
0: కోరుతున్న శ్రోతలు చెప్తారా?

0: కాల్ చేసినందుకు చాలా సంతోషం అండి.
1: అవును మేడం,
0: చెప్పండి.
1: మీకు ధన్యవాదాలు మేడం. ఇల్లరికం చిత్రంలో నిలువే వాన కన్నులదా అనే పాట కావాలి మేడం.
0: ఇల్లరికం చిత్రం నుంచా?
1: అవును మేడం.
0: తప్పకుండా విందాము.
1: విందాం మేడం.
0: కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: కోరుకున్న శ్రోతలు యంగట్రవణ, విశ్వనాథు, హరి, చంద్ర, బుజ్జమ్మ, లక్ష్మీదేవి, ఓవులేసు, బాలాజీ, సాయి, వీళ్ళందరి కోసం మేడం.
0: అండి, ఏం చేస్తుంటారండి ఓబిరెడ్డి గారు?
1: నేను ఖాళీగా ఉన్నాను మేడం.
0: రేడియో వింటున్నానని చెప్పచ్చు కదా? ఇప్పుడు రేడియో వింటున్నారు కదా?
1: వింటున్నాను మేడం.
0: ఖాళీగా ఎందుకున్నానని చెప్పాలి, రేడియో వింటున్నానని చెప్పాలి.
1: సరే మేడం. అత్తగారు కోర్సు అంటారని
0: ఇల్లరికం మిస్ అయినట్టుందండి, చూస్తున్నాను.
1: మేడం
0: ఇల్లరికం కాకుండా వేరేది ఏదైనా అడుగుతారా?
1: నిజానికి జరిగిన కథ చిత్రంలో
0: ఒక్క నిమిషం ఆగండి. రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించుకోండి.
1: దూరంగా పోయినాను మేడం.
0: ఇల్లరికం మిస్ అయినట్టుందండి, జరిగిన కథ విందామా?
1: అవును మేడం.
0: అందులోంచి
1: బాలే మంచి రోజు పసంతైన రోజు అనే పాట కావాలి మేడం.
0: ఈ రోజు మీరు రేడియోకి కాల్ చేసి మంచి పాట వినే రోజు, అంతేనా?
1: అంతే మేడం.
0: చాలా సంతోషం అండి ఓబిరెడ్డి గారు కార్యక్రమానికి కాల్ చేసినందుకు. నమస్తే, పాట విందామా?
1: నమస్తే మేడం. బాయ్ మేడం. విందాం మేడం.
0: నమస్తే.

0: హలో హలో
1: హలో
0: హలో నమస్తే అండి. హలో అభిలాషకి స్వాగతం అండి.
1: నమస్తే. నమస్తే మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి?
1: నేను ఇక్కడ అనంతపురం మేడం.
0: అనంతపురం నుంచి. మీ పేరు తెలుసుకోవచ్చా?
1: ఇక్కడ ఎర్నాల్ కొట్టాలి మేడం, అనంతపురం.
0: మీ పేరండి?
1: బాబాయ్ మేడం.
0: బాబాయ్ గారు, రేడియో వింటూ ఉంటారా?
1: అవును మేడం.
0: చెప్పండి, మరి ఏ పాట విందాం ఈరోజు?
1: గజదండ చిత్రం నుంచి ఇంద్రధనస్సు జీరగట్టి.
0: గజదొంగ చిత్రం నుంచి. ఏం చేస్తుంటారండి బాబాయ్ గారు?
1: ఏం లేదు మేడం, వర్క్ చేస్తాంటే ఇప్పుడు మేస్త్రి పని, ఇంటికారు ఉన్నా మేడం.
0: ఇవాళ సెలవా?
1: లేదు మేడం, ఇంటికాడే ఉన్నాం మేడం.
0: ఇంటి దగ్గరే? ఇంట్లో పని ఉంది కాబట్టి. ఓకేనండి బాబాయ్ గారు, మరి కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: అదే బాబాయ్య, మా భార్య వచ్చి దస్తగిరమ్మ, మా పెద్ద కూతురు వచ్చేసి మహబూబ్బి, మా అల్లుడు కాదర్ బాషా, మా చిన్న కూతురు ఆశాబి, మా చిన్న అల్లుడు వచ్చి చాందవలి, మా కొడుకు వచ్చేసి ముస్తఫా.
0: కుటుంబ సభ్యులందరి కోసం విందామా?
1: మనవరాలు మహబూబి.
0: అలాగేనండి, తప్పకుండా బాబాయ్ గారు, మీకోసం, మీ కుటుంబ సభ్యులు, మిత్రుల కోసం పాట విందామా మరి?
1: సరే మేడం.
0: ఓకేనండి, నమస్తే.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై హలో అభిలాష కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. శ్రోతలకు మరొకసారి తెలియజేసుకుంటున్నాం, కొత్త శ్రోతలకి అవకాశం ఇవ్వాలని మన శ్రోతలందరికీ

0: మరి మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, చూద్దామా. హలో,
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మాధవి గారు.
0: వెరీ గుడ్ మార్నింగ్ సార్, శుభోదయం.
1: మై సింపుల్ రిక్వెస్ట్, యు షుడ్ నాట్ టెల్ న్యూ లిజనర్ ఓల్డ్ లిజనర్, లిజనర్స్ ఆల్ లిజనర్.
0: మేబీ
1: ఎవర్ ఫోన్స్ అప్, ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు లిఫ్ట్.
0: ఓకే సార్,
1: యు షుడ్ నాట్ ఇన్స్ట్రక్ట్ ది లిజనర్స్. యు ఆర్ న్యూ, యు ఆర్ బ్యాడ్, యు ఆర్
0: అలాగే సార్. హర్నాథ్
1: రెడ్డి, చాలా కష్టం మేము పెట్టిందని వారానికి రెండు రోజులు, మళ్ళీ కొత్త పాత
0: నో, కొత్త పాత అని కాదు, మనం ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్స్
1: లైక్ దట్ మేడం,
0: లైవ్ ప్రోగ్రామ్స్
1: అలాగే అవన్నీ చెప్పండి, ఊరికే ఫోన్ ఎత్తండి అన్నాడు.
0: అలాగే తప్పకుండా సార్ తప్పకుండా, మరి కార్యక్రమం అలాగే మీ కోరిక తప్పకుండా స్వీకరిస్తాము తప్పకుండా. సరే, కార్యక్రమానికి కాల్ చేసినందుకు చాలా చాలా చాలా సంతోషం, చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నట్టున్నారు. చెప్పండి, అలాగే
1: తప్పకుండా.
0: చూద్దాం సార్ తప్పకుండా, అధికారులకు తెలియజేస్తాము.
1: మనం ప్రాపర్ గా ఉండి మీరు కొత్త పాట అంటే అర్థం ఉంది, ఎప్పుడో ఒకసారి పెట్టి పాట కొత్త ఏముంది.
0: మరి మంచి పాటతో విందాము కార్యక్రమాన్ని. చెప్పు
1: ఉక్కు మీద కోపం నీ ముఖానికి అందం ఉన్నది అని పాడి సారీ పాట అది.
0: చాలా సంతోషం సార్, మీరు అడిగినా సరే అది సందర్భానికి సమయం తగినట్లుగా ఉంది. సినిమా పేరు చెప్తారు, సినిమా పేరు
1: చెప్తారు,
0: కానీ సూట్ అయిపోయింది. కానీ సూట్
1: ఏమంటే ఈ రోజు అడగాలనుకున్నాము, చనిపోయింది కదా, పేపర్ లో చూశాను.
0: హా సార్,
1: ఐ కన్వే మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు
0: జమునారాణి గారు, జమునారాణి గారు అండ్ ఫ్యామిలీ.
1: కుమారి, because she is not married.
0: Okay, Jamuna Rani garu annanu.
1: Okay
0: sir, chitram cheptara,
1: mukham mooga manasulo,
0: mooga manasulo na. Alage sir,
1: Jamuna dance
0: sir,
1: Jamuna, Jamuna dance,
0: Jamuna dance sir.
1: ఆల్రెడీ వచ్చారు, మీరు కండిషన్ పెట్టేస్తే ఎట్లా మేడం, మాకు బాధ అవుతుంది.
0: కండిషన్ ఏం లేదు సార్, అంటే మనం ఆల్వేస్ ఇప్పుడు
1: మాట్లాడుకుంటున్నాం. నాట్ కమ్ ఫర్ అభిలాష ఫర్ ది లాస్ట్ 3 మంత్స్ సార్, అండ్ వెన్ యు కమ్ యు పుట్ కండిషన్, ఐ ఫెల్ట్ వెరీ మచ్ పర్ఫెక్ట్.
0: తప్పకుండా, మీకైతే
1: నేను ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి కొట్టుకుంటా ఉన్నాము, ఇప్పుడు రూల్స్ పెట్టారు అన్ని చేసుకుంటా ఉన్నాము.
0: నో రూల్స్ నో రూల్స్ నో కండిషన్స్, అన్ని వెనక్కి
1: తీసేది కొత్త పాత అంటే ఎట్లా,
0: అన్ని వెనక్కి తీసేసుకుంటున్నాను. నో రూల్స్ నో కండిషన్స్,
1: నేను ఐ విల్ టేక్ బ్యాక్ మై.
0: తప్పకుండా, మరి పాట వినేద్దామా?
1: థాంక్ యూ వెరీ మచ్.
0: చాలా సంతోషం సార్ కార్యక్రమానికి కాల్ చేసినందుకు.
1: కంగ్రాట్యులేషన్స్ ఫర్ కమింగ్.
0: థాంక్యూ. నమస్తే అండి. నమస్తే.
1: నమస్తే.

0: జమునారాణి గారిని గుర్తు చేసుకుంటూ హరినాథ్ బాబు గారు మంచి పాట అడిగారు. చాలా సంతోషం సార్ కార్యక్రమానికి కాల్ చేసినందుకు. మా కండిషన్స్ అన్ని వెనక్కి తీసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా మాతో మాట్లాడచ్చు. చాలా చాలా ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో,
1: నమస్కారం మేడం.
0: హలో, నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు శంకర్ మేడం, అనంతపురం డిస్ట్రిక్ట్ పామిడి.
0: పామిడి నుంచి చెప్పండి సార్, ఏ పాట విందాం?
1: మేడం సారీ మేడం, నేను సాంగ్ కోసం కాల్ చేయడం లేదు. ముఖ్యంగా ఇది తెలుగు ఛానల్, అంటే అనంతపురం రేడియో కేంద్రం తెలుగు. తెలుగులో మాట్లాడితే బాగుంటుంది. ఇంగ్లీష్ లో మాట్లాడడం, అందరూ కూడా చాలా మంది మాట్లాడగలరు ఇంగ్లీషు, కానీ ఇంగ్లీష్ లో మాట్లాడడం. ఇంకోటి, రేడియో స్టేషన్ వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడడం. ఇంతకు ముందు శ్రోత చాలా సార్లు ఆయనే చెప్పినాడు, చేసిన చేస్తున్నారు, చేసిన వాళ్ళు
0: చేస్తారు,
1: శంకర్ గారు మీరు ఆయన అంత ఇదిగా ఇస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు.
0: శంకర్ గారు, మీ సలహాలు సూచనలు దయచేసి వినండి.
1: అవమానించి మాట్లాడేటప్పుడు మీరు రికార్డ్ చేయొచ్చు కదా, రికార్డ్ చేసి మీరు రిపోర్ట్ ఇవ్వచ్చు కదా.
0: దయచేసి వినండి శంకర్ గారు, మీ సలహాలు సూచనలు అన్ని ఉత్తరాల ద్వారా మా అధికారికి వచ్చి మీరు తెలియచేయవచ్చు. మరి వాళ్ళ మనం హలో అభిలాష అంటూ అందరి కార్యక్రమంలో మంచి పాటల ద్వారా ఉత్సాహం.
1: 4 ఇయర్స్ అయింది నేను కాల్ చేయలేదు అసలు అనంతపురంకి. ఈ రోజు ఆ యొక్క లిజనర్ ఆ యొక్క వాయిస్ విని మిమ్మల్ని అంత ఇదిగా మాట్లాడుతుంది, మాకు చాలా హర్ట్ అయినా మేడం.
0: పర్వాలేదు, అది ఆయన అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని చెప్తున్నారు. మీ అభిప్రాయాలన్నీ సూచనలన్నీ ఆకాశవాణికి వచ్చి అధికారికి తెలియచేయవచ్చు. దయచేసి వినండి ప్లీజ్ శంకర్ గారు, మంచి పాట అడగండి, విందాం.
1: అభిమానులము,
0: మంచి పాట విందాం దయచేసి. కార్యక్రమాన్ని ఖుషిగా విందాం.
1: ఇంకో కాల్ తీసుకోండి, అనవసరంగా టైం వేస్ట్ కదా. ఇంకో కాల్ తీసుకోండి, పర్వాలేదు.
0: పర్వాలేదు, పర్వాలేదండి. పాట విందాం, పాట విందాం, అడగండి పాట. కార్యక్రమాన్ని కాల్ చేసి మీరు మంచి సలహా ఇచ్చారు, కట్ చేశారు. శ్రోతలందరి కోపాగ్నితో రగిలిపోతుంటున్నారు. ముక్కు మీద కోపం అందరికీ అందంగా ఉండదండి. మరి కార్యక్రమానికి హలో అభిలాష అంటూ మీకు ఇష్టమైన సాంగ్స్ వినిపించే కార్యక్రమాన్ని పెట్టింది ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి మంచి మంచి పాటలతో మంచిగా హుషారుగా ఉందాం, ఓకేనా? ఇప్పుడు కోరుకునే శ్రోత మంచి పాటని కోరుకుంటున్నారని కోరుకుంటున్నాను. ఎవరో చూద్దామా. హలో, హలో, నమస్తే అండి. హలో అభిలాషకి స్వాగతం.
2: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మహిళా శ్రోత పొద్దు పొద్దున, చెప్పండి ఎవరు నుంచి?
2: ఫస్ట్
0: ఇవాళ మీతోనే మాట్లాడుతున్నాను. ఏం పేరండి మీ పేరు?
2: మేడం నార్పల్ నుంచి మేడం భాగ్యం అని మాట్లాడుతున్నా.
0: భాగ్యం గారు చెప్పండి, టిఫిన్ చేశారా?
2: పూజ అయిపోయింది మేడం ఇప్పుడేను.
0: ఓకే, మరి ఏ పాట విందాం?
2: మేడం వెంకటేశ్వర స్వామి పాట మేడం. మూగనోములో ఒక పాట ఉంది మేడం, ఆ పాట నాకు గుర్తుకు రాలే మేడం.
0: మూగనోమునా?
2: అవును మేడం, వెంకటేశ్వర స్వామి పాట. పిల్లోడు పాడుతుంది మేడం ఆ పాట.
0: తల్లివి నీవేనా? తప్పకుండా విందామండి భాగ్యమ్మ గారు. మీ పూజను కంప్లీట్ చేసుకొచ్చుకొని మంచిగా భక్తి సాంగ్ అడుగుతున్నారు, ఓకేనా?
2: అవును మేడం.
0: మరి కోరుతున్న శ్రోతలు చెప్తారా?
2: చెప్తా మేడం. నార్పల్ నుంచి భాగ్యమ్మ, రాజశేఖర్, పల్లవి, జయకృష్ణ, రత్న, రాము, హేమంత్, కృష్ణవేణి, ఓవన్న, రమ్య, మా అమ్మ నాన్న పేరు కోనమ్మ.
0: తప్పకుండా అండి, మీ బంధుమిత్రుల సభ్యులు, మీ స్నేహితుల కోసం,
2: వాళ్ళందరి కోసం,
0: అందరి కోసం విందాం ఈ పాట. విందామా? నమస్తే మేడం, నమస్తే.

0: మరి భాగ్యమ్మగారి కోరిన భక్తి పాటతో అందరూ కూల్ అయిపోయి ఉంటారు అనుకుంటున్నాను. మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో
1: హలో
0: హలో, శుభోదయం అండి. హలో అభిలాషకి స్వాగతం.
1: నమస్తే మేడం,
0: చెప్పండి, ఎవరు ఇక్కడ నుంచి?
1: మాది అనంతపురం జిల్లా పెద్దవాడు గారు, ఇందిరమ్మ కాలనీ బడిగించుల అన్నయ్య మేడం. మేము
0: బాగున్నారా అన్నయ్య గారు?
1: బాగున్నాం మేడం.
0: ఉత్తరాలు రాస్తున్నట్టు లేరు.
1: రాస్తాను మేడం.
0: సరే చెప్పండి
1: మేడం, మీ పేరు మేడం?
0: అందరు బాగున్నామండి, కార్యక్రమానికి కాల్ చేస్తున్నారు, చాలా చాలా సంతోషము. చెప్పండి, ఏ పాట విందాం?
1: ఏముందల్లో ఏంటి మేడం, అందరు బంధువు అయ్యానే పాట.
0: ఏ చిత్రం, ఏ సినిమా అండి?
1: దేవుళ్ళు ఉన్నాడు,
0: దేవుళ్ళు చిత్రం నుంచినా?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అన్నారు?
1: చెప్పండి మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: అందరు బంధువు అయ్యా,
0: అందరి అందరి బంధువు అయ్యా, ఆ పాట విందామా
1: మేడం?
0: ఓకేనండి. అన్నయ్య గారు ఏం టిఫిన్ చేశారా?
1: మగ్గం నేస్తాము.
0: మగ్గం నేస్తూ ఉంటారు. మీ ఉత్తరాలు మాకు చేరుతున్నట్టు లేవు. తప్పకుండా అండి, బడిగించిన అన్నయ్య గారు. ఆమె గారి పేరేంటి
1: మేడం?
0: మీ కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: చెప్తాం మేడం. చౌడమ్మ,
0: చౌడమ్మ గారు మర్చిపోయాను,
1: రామంజనమ్మ, రంగమ వెంకట స్వామి, తెలికి రాఘవేంద్ర మేడం.
0: తప్పకుండా అండి,
1: మేడం
0: తప్పకుండా, మీ మిత్రుల కోసం మరి మీ కుటుంబ
1: అందరికి నమస్కారం మేడం.
0: చాలా సంతోషం అండి, కార్యక్రమానికి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. నమస్తే
1: మేడం.
0: నా పేరు మాధవి అండి.
1: నమస్తే మేడం. బాగుంటది మేడం.
0: చాలా సంతోషం అండి, చాలా

0: మరి మంచి భక్తి పాడుతూ బడిగించిన అన్నయ్య గారు మంచి ఉత్సాహంగా సాంగ్ కోరుకున్నారు. హలో అభిలాష్ల మరొక శ్రోత సిద్ధంగా ఉందో చూద్దాం. హలో హలో, నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం. ఎవరు ఎక్కడి నుంచి? కడప జిల్లా నుంచి ఈశ్వరయ్య గారు. చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నానండి. బాగున్నారా? అలా ఏమి ఉండదండి, ఇక్కడ బ్లాక్ చేయడానికి అవకాశం. ఇది కంప్యూటర్ లో ఎవరి నంబర్ బ్లాక్ చేయడానికి అవకాశం ఉండదని తెలియజేస్తున్నాను. పర్వాలేదండి, అలా అవకాశం ఉండదండి. దయచేసి మీరు తెలుసుకోవాలి ఎవరికి ఇక్కడ బ్లాక్ చేసే అవకాశం ఆ సిస్టమ్ లో లేదన్నమాట. అందుకోసం చెప్తున్నాను, ఇక్కడ మొబైల్ ద్వారా కాల్ రిసీవ్ చేసుకోబడదు. కంప్యూటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత అది కనెక్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశం ఏది ఉండదు. ఎవరన్నా ఉంటే అభిప్రాయాన్ని మార్చుకోండి. సరే, కాల్ కడప నుంచి ఈశ్వరి గారు, చాలా రోజులు అయింది మీతో మాట్లాడి. చెప్పండి, ఏ పాట విందాం?
1: అనార్కలి.
0: అనార్కలి, అందులోంచి
1: మదన మనోహర సుందర నారి. అనార్కలి అనే పాట మేడం.
0: అనార్కలి మీరు చెప్పిన డైలాగ్ తోనే స్టార్ట్. అనార్కలి నాగేశ్వరరావు గారు నటించిందా? ఇక్కడ మనకి మీరు చెప్పిన డైలాగ్ స్టార్టింగ్ ఉండదు. అలాగేనండి ఈశ్వరి గారు, బాగున్నారా? చెప్తారా మీ మిత్రులందరూ? అందరు బాగున్నామండి. మీరు ఎప్పుడు అలా ఏమి ఉండదండి, ఎవరిది బ్లాక్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇది కంప్యూటర్ ద్వారా కాల్ కనెక్ట్ అవుతుంది, అంతేగాని మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. అంటే ఇక్కడ పరిమితి లేదు, లోపలికి పర్మిషన్ ఉండదు. అందుకని దయచేసి ఎవరికైనా అభిప్రాయం ఉంటే మార్చుకోమని వినవించుకుంటున్నాము. తర్వాత వచ్చే శ్రోతలందరూ అలా కోప్పడుతూ మాట్లాడితే ప్రోగ్రామ్ చాలా అస్సలు బాగోదు. అవునా? సంతోషంగా మంచి పాటలు వింటూ నవ్వుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది, ఎవరి అభిప్రాయాలైనా సరే. చాలా సంతోషం అండి ఈశ్వరయ్య గారు మాట్లాడినందుకు. నమస్తే, పాట వినేద్దామా?

0: లేకపోతున్నందుకు మన్నించాలి ఈశ్వరయ్య గారు కడప జిల్లా నుంచి. మరి శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటల ప్రత్యక్ష ప్రసారం విన్నారు. మరి ఈనాటి మన కార్యక్రమానికి వరంగల్ నుంచి బబ్లు గారు, ఆంజనేయులు గారు గార్లదిన్న కల్లూరు నుంచి, కొడిమి నుంచి సర్దానప్ప గారు, తిరుపతి నుంచి ఓబిరెడ్డి గారు, అనంతపురం నుంచి బాబయ్య గారు, హరినాథ్ బాబు గారు అనంతపురం నుంచి, పామిడి నుంచి శంకర్ గారు, నార్పల్ నుంచి భాగ్యమ్మ గారు, మళ్ళీ అనంతపురం నుంచి బడిగించుల అన్నయ్య గారు, చివరిగా కడప జిల్లా నుంచి ఈశ్వరయ్య గారు. వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది మీ అనంతపురం ఆకాశవాణి. మరి మాతో మాట్లాడడానికి చాలా చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు మా శ్రోతలందరికీ కూడా, అభిమాన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9:31. మరి ఇప్పుడు విందాం, తర్వాత కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఏకచిత్రగానం శీర్షికన ఈరోజు ఆలయం ప్రొడక్షన్స్ వారి బొంబాయి చిత్రం నుండి పాటలు విందాం. వినే ముందుగా ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
6: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
5: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
6: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
5: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

శ్రోతలు, ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఆలయం ప్రొడక్షన్స్ వారి మణిరత్నం గారి దర్శకత్వంలో బొంబాయి చిత్రం నుండి పాటలు విన్నారు. ఈ చిత్రానికి వేటూరి సుందరరామూర్తి గారు సాహిత్యం అందించారు. సంగీతం ఎఆర్ రెహమాన్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో వసుదైక కుటుంబం కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

నగరంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నట్లు చెప్పారు. ఈ సరిహద్దు ఉల్లంఘనలను స్పెయిన్ ప్రధానమంత్రి పెట్రో శాంచెజ్ తీవ్రంగా ఖండించారు. వీటికి మానవ అక్రమ రవాణాదారులే కారణమని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దౌత్యపరమైన చర్చల ద్వారా అమెరికా ఇరాన్ మధ్య సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్న వేళ ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో మంగళవారం సాయంత్రం 5:45 దాడులు చేసింది. అయితే అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తక్షణమే అప్రమత్తమై ఇరాన్ ప్రయోగించిన అన్ని క్షిపణులను గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. శాంతి ఒప్పందం నేపథ్యంలో అమెరికా తన వైమానిక దాడులను నిలిపివేసిన తరువాత ఇరాన్ నేరుగా అమెరికా మిలిటరీ కాంపౌండ్ పై జరిపిన మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి దాడి ఇదే. అయితే ఇరాన్ చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడులకు అమెరికా కూడా తీవ్రంగా స్పందించింది. ఈజిప్ట్లోని అమెరికా సైనిక స్థావరంపై చేసిన దాడికి ప్రతిగా ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేసింది. దక్షిణ ఇరాన్ సహా కేష్మ ద్వీపంలో అమెరికా క్షిపణి బాంబు దాడులు చేసింది. కుజస్థాన్ ప్రావిన్స్లోని 4 నగరాల్లో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. అహ్వాజ్ నగరంలో ఓ సబ్స్టేషన్ ధ్వంసమైందని, గల్ఫ్ ప్రాంతంలోని కిష్ ద్వీపంపై క్షిపణి దాడి కూడా జరిగిందని అధికారులు తెలిపారు. పోర్టు నగరం బందర్ అబ్బాస్లో పలుచోట్ల క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయని చెప్పారు. ఇక మరోవైపు హార్మౌజ్ జలసంధిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు తగ్గటం లేదు. ఈ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించగా, ప్రపంచ వాణిజ్యానికి హార్మౌజ్ తెరిచే ఉందని అమెరికా చెబుతోంది. ఈ క్రమంలో అమెరికా మద్దతుతో హార్మౌజ్ ను దాటేందుకు ప్రయత్నించిన 2 నౌకలను అడ్డుకున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC వెల్లడించింది. ఈ ఘటన తర్వాత మరో 4 నౌకలు తిరుగుముఖం పట్టాయని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హార్మౌజ్ మూసే ఉంటుందని ఈ సందర్భంగా IRGC స్పష్టం చేసింది. ఇరాన్ నేవీ అనుమతి లేకుండా జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. పశ్చిమాసియాలోని కీలక సముద్ర మార్గాల్లో నౌకాయాన భద్రతను బలోపేతం చేయడానికి సౌదీ అరేబియాతో పాటు మరో 13 దేశాలు కలిసి బహుళ జాతి సముద్ర రక్షణ కూటమిని ఏర్పాటు చేశాయి. రియాద్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సైనికాధికారుల సమావేశంలో ఈ కూటమి ఏర్పాటుపై ప్రకటన వెలువడింది. ప్రపంచ సముద్ర భద్రతకు ఎదురవుతున్న పెరుగుతున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం, అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, ప్రపంచ వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరా మార్గాల భద్రతను నిర్ధారించడం కోసం ఈ కూటమి సముద్ర రక్షణ సహకారానికి ఒక వేదికగా పనిచేస్తుందని వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాల నిబంధనలకు అనుగుణంగా బాబ్ అల్ మందేబ్ జలసంధి, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతాల్లో ఉమ్మడి సముద్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కూటమి కృషి చేయనుంది. కూటమి వ్యవస్థాపక సభ్య దేశాల్లో సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, నైజీరియా, సూడాన్, జిబౌటి, సోమాలియా తదితర దేశాలు ఉన్నాయి. ఈ కూటమి పూర్తిగా రక్షణాత్మక స్వభావం కలిగినదేనని, ఏ దేశాన్ని, కూటమిని లేదా అంతర్జాతీయ సంస్థను లక్ష్యంగా చేసుకోబోదని సభ్య దేశాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ చట్టాలు దేశాల సార్వభౌమాధికారానికి గౌరవం, నౌకాయాన స్వేచ్ఛ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఈ కూటమి కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపాయి. ఈ కూటమికి సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తోంది. రియాద్ లోనే శాశ్వత ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో హమాస్ తో పాటు ఇతర సాయుధ సంస్థల పూర్తి నిరాయుధీకరణపై బోర్డ్ ఆఫ్ పీస్ తో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఈ ఒప్పందం గాజాలో కొత్త పాలస్తీనా ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన అడుగుగా నిలుస్తుందని ఆయన సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. ఆ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ పీస్ తో సన్నిహితంగా పనిచేస్తూ పాలస్తీనా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో గాజా ఇకపై ఉగ్రవాద దాడులకు స్థావరంగా ఉపయోగించబడకుండా ఉండడం ద్వారా ఇజ్రాయెల్కు అవసరమైన భద్రత లభిస్తుందని ట్రంప్ చెప్పారు. హమాస్కు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా గాజాలో పూర్తిస్థాయి నిరాయుధీకరణ ప్రణాళికకు తమ సంస్థ అంగీకరించిందని, దీనిపై అధికారిక ప్రకటన త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. శాంతి ఒప్పందానికి ముందస్తు షరతుగా హమాస్ పూర్తిగా ఆయుధాలను వదలాలని, గాజా ప్రాంతాన్ని పూర్తిగా సైనిక రహిత ప్రాంతంగా మార్చాలని ఇజ్రాయెల్ గతం నుంచే డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇక మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని 70% వరకు విస్తరించాలనే లక్ష్యంతో సైనిక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా యుక్రెయిన్ దేశాలు పరస్పరం వైమానిక డ్రోన్ దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. యుక్రెయిన్లోని కీవ్, సుమి, ఒడెసే ప్రాంతాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. రక్షణ రంగానికి సంబంధించిన ఒక కార్యక్రమం జరిగిన ప్రదేశంపై రష్యా జరిపిన ఈ దాడిలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనికి ప్రతిదాడిగా యుక్రెయిన్ కూడా ఏకంగా 400కు పైగా డ్రోన్లను రష్యా రాజధాని మాస్కో వైపు, అలాగే సరిహద్దు ప్రాంతమైన బెల్గోరోడ్ పైకి ప్రయోగించి ఎదురుదాడికి దిగింది.
ఇక రష్యాకు చెందిన ఒక క్షిపణి పొరపాటున పోలాండ్ వైమానిక పరిధిలోకి దూసుకువెళ్లి

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. మొరాకో స్పెయిన్ సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్పెయిన్ భూభాగమైన సెయ్యుటా నగరంలో గురువారం ఈ పరిస్థితులు కనిపించాయి. మొరాకో నుంచి ఒక్కసారిగా వేలాది మంది వలసదారులు సరిహద్దులు దాటి నగరంలోకి చొరబడ్డారు. వీరిలో ఎక్కువ మంది సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చి నగరంలోకి చొరబడ్డారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. 24 గంటల వ్యవధిలోనే తమ దేశంలోకి 60,000 మంది వలసదారులు చొరబడ్డారని సెయ్యుటా అధ్యక్షుడు జువాస్ జీసస్ వివాస్ వెల్లడించారు. ఈ క్రమంలో 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ

0: మిగిలిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో నాటో యుద్ద విమానాలు రంగంలోకి దిగాయి. ఈ ఉల్లంఘనపై పోలాండ్ ప్రభుత్వం రష్యా రాయబారికి తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. రష్యా ప్రత్యామ్నాయ వాణిజ్య నౌకలు, ఇంధన రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. అజోవ్ సముద్రంలో రష్యా ధాన్యాల ఎగుమతి మార్గాలపై ఈ దాడులు ప్రభావం పడటంతో అంతర్జాతీయంగా గోధుమల ధరలు పెరిగాయి. యుక్రెయిన్ నిరంతరాయంగా రష్యాలోని చమురు శుద్ది కర్మాగారాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ దేశంలో అంతర్గతంగా గ్యాసోలిన్ ఉత్పాదకత దాదాపు 40% తగ్గి తీవ్ర ఇంధన కొరత ఏర్పడుతోంది. అట్లాంటిక్ తీర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో ఫ్రాన్స్లో భారీ కార్చిచ్చు మళ్లీ చెలరేగే ప్రమాదం నెలకొంది. ఈ నేపథ్యంలో బోర్డో నగరానికి పశ్చిమాన ఉన్న పర్యాటక ప్రాంతాల నుంచి సుమారు 4,000 మంది ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని ఫ్రెంచ్ అధికారులు ఆదేశించారు. గిరోండ్ ప్రాంతంలో గత వారం నుంచి కొనసాగుతున్న ఈ అగ్ని ప్రమాదం ఇప్పటి వరకు సుమారు 420 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని దహనం చేసింది. మంటల వ్యాప్తిని కొంతవరకు అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ పూర్తిగా అదుపు చేయలేకపోయారు. కొన్నిసార్లు ఈ మంటలు మరింత ఉధృతంగా వ్యాపిస్తూ అగ్ని తుఫానుగా మారడంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ప్యారిస్ నగర విస్తీర్ణానికి 4 రెట్లు పెద్ద ప్రాంతాన్ని ఈ కార్చిచ్చు కాల్చివేసింది. ఈ ఘటన కారణంగా ఫ్రాన్స్లో ఇప్పటివరకు 2,20,000 మందికి పైగా ప్రజలను ఇళ్లతో పాటు విహార కేంద్రాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక చర్యల్లో పాల్గొన్న 93 మంది అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా స్పెయిన్లో కూడా కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. ఈ వేసవిలో 4వ సారి తీవ్రమైన ఉష్ణ తరంగాన్ని ఎదుర్కొంటున్న స్పెయిన్లో పలు భారీ అటవీ అగ్ని ప్రమాదాలతో అధికారులు పోరాడుతున్నారు. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చుగా భావిస్తున్న ఈ విపత్తు కారణంగా సుమారు 79,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా మరో 30,000 మందిని ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. మొత్తం మీద స్పెయిన్లో దాదాపు 110,000 మందిపై ఈ అగ్ని ప్రమాదాల ప్రభావం పడింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశ చరిత్రలో తొలిసారిగా కార్చిచ్చు కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పాకిస్తాన్లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. క్వెట్టా నగర శివార్లో ఉన్న బొగ్గు గనిలో గురువారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఆ గనిలో మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోవడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గనిలో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇటీవల నిర్వహించిన తాత్కాలిక ఎన్నికలు పాకిస్తాన్ అధికార వ్యవస్థకు ప్రజలు ఇచ్చిన అవమానకరమైన తిరస్కరణగా భారత్ పేర్కొంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ శుక్రవారం వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న పౌరులపై పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం విచక్షణారహితంగా బలప్రయోగాన్ని కొనసాగిస్తోందన్నారు. ఈ అణచివేత చర్యల కారణంగా 40 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ హింసాకాండపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అంతర్జాతీయ సంస్థలను కోరినట్లు రణధీర్ జైష్వాల్ పేర్కొన్నారు.
1: UN, all of us sitting here have witnessed the Pakistani establishment continues to unleash ruthless force, peaceful civilians in Pakistan occupied Jammu and Kashmir. This crackdown has resulted in the tragic death of over 40 innocent people and many more have seriously injured. It's the establishment's absolute disdain for the innocent people of Pakistan occupied Jammu and Kashmir was laid bare. Their defense minister branded the protesting civilians as enemies. Seen those comments. Adding to this, and what Akanksha, the question that you raised, the special assistant of the prime minister on political affairs openly admitted that the very mujahideen that Pakistani establishment trained, funded, armed and sent to India have now turned their guns inward, weaponizing themselves against the state. The people there have requested international organizations for an independent investigation into the unlawful killings. We urge that the international community should scrutinize Pakistan's actions and hold it accountable for its atrocities.
0: ఇక మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని, అవి గతంలోనూ, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా భారత్లోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రస్తావించే సమయంలో భారత భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ వర్గాలు సరైన అధికారిక నామకరణాన్ని ఉపయోగించాలని రణధీర్ జైష్వాల్ పేర్కొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికగా జూలై 23 నుంచి జరుగుతున్న 2020 కామన్వెల్త్ క్రీడలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈసారి 10 క్రీడాంశాల్లో మొత్తం 215 పతకాల కోసం పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ కామన్వెల్త్ గేమ్స్లో పతకాల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లాండ్ 2వ స్థానంలోనూ, కెనడా 3వ స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్ ఆతిథ్య

స్కాట్లాండ్ దేశాలు కూడా విశేష ప్రదర్శన కనబరుస్తున్నాయి. భారత్ ఇప్పటివరకు 5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రీడల్లో భారత పతకాలలో అత్యధికంగా వెయిట్ లిఫ్టింగ్ నుంచే రావడం విశేషం. భారత వెయిట్ లిఫ్టర్లు వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ క్రీడల రికార్డులను కూడా నెలకొల్పుతున్నారు. మహిళల 69 కిలోల విభాగంలో హర్జీందర్ కౌర్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పథకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 60 కిలోల విభాగంలో రిష్కాంత సింగ్ చనాంబం స్నాచ్లో కామన్వెల్త్ క్రీడల కొత్త రికార్డు నెలకొల్పి రజత పథకాన్ని సాధించాడు. లవ్ప్రీత్ సింగ్ కూడా రికార్డు స్థాయి ప్రదర్శనతో రజత పథకాన్ని గెలుచుకోగా మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్నా కాంస్య పథకాన్ని అందుకుంది. బాక్సింగ్లో కూడా భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక ఇతర దేశాల ప్రదర్శన విషయానికి వస్తే ఆస్ట్రేలియా 55 స్వర్ణాలు, 30 రజతాలు, 43 కాంస్య పథకాలతో కలిపి 128 పథకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎక్కువగా స్విమ్మింగ్ పోటీల్లో ఆస్ట్రేలియా అధిక పథకాలు సాధించింది. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్ విభాగాల్లో ఇంగ్లాండ్ బలమైన పోటీ ఇస్తోంది. ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలు అత్యంత పోటీతత్వంతో సాగుతున్నాయి. బాక్సింగ్, అథ్లెటిక్స్, జూడో, పారా క్రీడలలో ఇంకా పలు పథకాల పోటీలు మిగిలి ఉండటంతో భారత క్రీడాకారుల నుంచి మరిన్ని పథకాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ 2వ తేదీన ముగియనున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: నేటి యువతకు కొడాలి కమలమ్మ గారి జీవితం ఒక దిక్సూచి. విద్యను అభ్యసించాలి, మానవత్వాన్ని పెంపొందించాలి, కులమత భేదాలకు అతీతంగా అందరినీ గౌరవించాలి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అదే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి. చరిత్రలో కొందరి పేర్లు శిలా ఫలకాలపై చెక్కబడతాయి, మరికొందరి పేర్లు ప్రజల హృదయాల్లో చెక్కబడతాయి. కొడాలి కమలమ్మ గారు రెండో కోవకు చెందిన మహనీయురాలు.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రావోయే అతిథి శీర్షికన వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమ్నగర్ ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం. ఈ పాటను కోరిన శ్రోత భట్టిప్రోలు నుండి మురళి.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి. ఇప్పుడు మీ వద్ద సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: వినబోతున్న పాటను కోరిన శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరి కోరిక మేరకు పండంటి కాపురం ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, సి నారాయణరెడ్డి రచనకు ఎస్పీ కోదండపాణి సంగీతం.

కార్యక్రమంలో తరువాత ఇంద్రధనస్సు ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన గీతం, గీతరచన ఆత్రేయ. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్.

తరువాత రంగం ఈ చిత్రం నుండి అల్లాప్రాజ్ ప్రశాంత్ని పాడిన గీతం. గీతరచన వనమాలి. ఈ పాటను కోరిన శ్రోతలు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకటభావన ఇంకా వారి కుటుంబ సభ్యులు.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు మువ్వమండలం కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి. వీరి కోరిక మేరకు సుమంగళి ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన గీతం, ఆత్రేయ రచనకు కెవి మహదేవన్ సంగీతం.

યસ, વિન્ટર વિવિધ ભારતી એફએમ 101.3 વિથ મી જ્યોતિ. 10:32:56 లో ఉంది వీబీ క్లాక్. ఇంకా చాలా తక్కువ టైమే ఉంది కదా మన హరివిల్లులో. సో రైట్ నౌ మనం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం మరి. అండ్ హరివిల్లు ప్రోగ్రాంలో నెక్స్ట్ మెసేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి నేను అడిగిన ప్రశ్నకి చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి సింగర్తో సహా పంపించేశారు మూవీ అండ్ సింగర్ నేమ్ కూడా. కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు పద్మావతి మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ టు ఆల్ అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన వీరభద్రాపురం నుంచి మస్తాన్ రావు ఆన్సర్ అంటూ ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ని ఆత్మబంధం పంపించారు. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్ రావు పెదమస్తాన్ రావు మెసేజ్ చేశారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చెల్లపందిరామర్ మీ ఊరి పేరా అండి? అది చెల్లపందిరామర్. ఓకే, ఇదేదో నేను తెలుసుకోవాలి ఆ ఊరేంటనేది. మోనిషా మధురై తమిళనాడు నుండి మెసేజ్ చేశారనమాట. ఫ్రమ్ అన్నారు, అది పేరా లేకపోతే ఊరి పేరా అర్థం కాలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ గటికుడు కాదండి, అది రాంగ్ ఆన్సర్. నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. అండ్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ ఐఎమ్ కిరణ్మయీ ఫ్రమ్ గుంటూర్ మూవీ నేమ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ శ్రీదేవి వినయ్ శైలజ కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మంచి పాటలతో పాటు శ్రోతలు కోరుకోకుండానే మంచి సాంగ్స్ మంచి మాటలతో పాట ఓకే కోరుకోకుండానే మంచి సాంగ్స్ వినిపిస్తారు ధన్యవాదాలు అంటూ. ఆన్సర్ విషయానికి వస్తే ఎస్ రైట్ కదా, రైట్ ఆన్సర్ పంపించారు వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. అండ్ అలాగే నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్ అంటూ సయ్యద్ అష్రఫ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఎస్ సుకుమారి విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాట సరిగా వినలేకపోయామండి అంటూ కొనకొండల రమణారావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నేను ఇప్పుడు ఆ పాట మొత్తం మీకు వినిపిస్తాను, హ్యాపీగా వినండి ఓకేనా. నెక్స్ట్ మెసేజ్ రాలేదా సీత గారు ఎందుకని మేడం అంటూ కడప ఉష నుండి ఉష మెసేజ్ చేశారు. ఓకే, ఇలా వస్తూ ఉండే అన్నమాట అప్పుడప్పుడు మీరు ఎలాంటి

ప్రశ్నలు వేస్తే ఇలాంటి ఆన్సర్లే వస్తాయి నాకు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి, రంగుల రాట్నం ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ మనకి? ఓకే. అండ్ నెక్స్ట్ మూసాపేట మహబూబా నగర్ నుండి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఈ మూవీ నుంచి అండి. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే ఈ సాంగ్ అసలు. అండ్ నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను ఈ పాటని. అండ్ సుధా రఘునాథన్ పాడారనమాట ఈ పాటని. యాక్చువల్గా వేటూరి సుందరరామూర్తి గారి గీతం ఇది. అండ్ హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో ఎంత అద్భుతంగా ఉంటుందంటే పాట, వింటున్నంతసేపు అలా ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. మీరు కూడా ఇప్పుడు వెళ్ళిపోతారు, డెఫినెట్గా వెళ్ళిపోతారు. అండ్ నేను మీకోసం ఆ సాంగ్ని అయితే ప్లే చేస్తాను. బిఫోర్ దట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఇవ్వాలి కదా, గెట్ రెడీ.

మరి ఇంత బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఈ సాంగ్లో మేల్ వాయిస్ ఎవరిది, ఐ మీన్ మేల్ సింగర్ ఎవరు? ఓకేనా, గెస్ చేయండి. 8662-4888-14 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి ఆన్సర్ తెలిస్తే. అండ్ రైట్ నౌ మీకోసం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి ఆ బ్యూటిఫుల్ సాంగ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సుధా రఘునాథన్ గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:40 అవుతుంది. మరికొంచెం సేపట్లో గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి.

0: అధికారి గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంబట్ల నృసింహ శర్మ, కుమారి ఎన్ మణి. మరి విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్ళిపోదామా?
1: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో రాష్ట్ర విమానయాన రంగంలో ఆరంభం కాబోతున్న శుభక్షణాలివే. ఇదిగో భోగాపురం. ఆకాశ దేశాన ఆంధ్రప్రదేశాన ఆషాఢమాసాన భోగాపురం విమానాశ్రయం శుభావిష్కారానికి ఈ అమృత ఘడియలు. శరవేగంతో మనోవేగంతో కాదు, వాయు వేగంతో నిర్మాణమైన ఈ విమానాశ్రయ శుభారంభం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆరంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కృతం కానున్న ఎయిర్పోర్ట్ నిర్మాణం నిర్దేశితం అయినటువంటి ఈ మధుర మనోజ్ఞ క్షణాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో రూపుదిద్దుకుంది. ప్రజల ఆశలు నెరవేరుస్తూ అభివృద్ధికి గోపురంగా, ప్రయాణికులకు విమానాల సవ్వళ్లు చేసే నూపురంగా, ప్రగతిశీలతకు కాపురంగా భోగాపురంగా, ఇంకా చెప్పాలంటే ఇది భోగాపురమా, కేవలం భోగాపురం కాదు వైభోగాపురం, అంటే వైమానిక సంపత్తి నిండిన భోగ భాగ్యాలపురం

0: భోగాపురం. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాటై రన్వే సిద్ధం కాగా, సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ని మనం ఆనందిస్తాం, ఆపేక్షిస్తాం, దాన్ని చూడాలని ఉబలాటపడతాం. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం, రాబోయే రోజుల్లో 18 మిలియన్లకు విస్తరించాలని ఈ ప్రణాళికల్ని రూపొందించి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర విమానయాన వసతులతో పర్యాటకం, వాణిజ్యం, వివిధ రంగాల అభివృద్ధికి బీజావాపనం జరిగింది. ఇక్కడే దేశీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ఈ ప్రాంతానికి దేశ విదేశాలతో అనుసంధానం మెరుగుపడేలాగా ఈరోజు ఇప్పుడు అదుగో ఆరంభోత్సవానికి అన్ని విధాల సంసిద్ధమైనటువంటి భోగాపురం విమానాశ్రయంలో ఉన్నాం. ఎప్పుడెప్పుడా అని ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు తొడిగి శుభవేళ ఆకాశ మార్గాన ఎగిరే విమానాలు, అలాగే అత్యవసర ప్రయాణాలకు అనుకూలంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయిక రంగ ప్రముఖులకు, సామాన్యులకు, మాన్యులకు, అసామాన్యులకు అందుబాటులో ఉండి నేల నుంచి ఆకాశ వీధిలో యానం చేయడానికి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి ప్రణాళిక తన విజయధ్వజంగా ఈనాడు ఇక్కడ ఈ శుభావిష్కారానికి సంసిద్ధంగా ఉంది భోగాపురం విజయనగరం జిల్లాలోని ఈ విమానాశ్రయం. సులభతరమైన ప్రయాణం అంటే 40 చెక్ ఇన్ కౌంటర్లు, 12 డిగ్రీ యాత్ర ప్యాక్స్, సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు, ప్రయాణికులకు షాపింగ్, వినోదం కోసం వ్యాపారాత్మకమైనటువంటి అవకాశాలు, రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు కూడా కొలువుదీరున్నాయి. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మితమైనటువంటి ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇది మణి మకుటం. ఒక రెవట అలా వీస్తే ఏమవుతుందో అని బెంగబడిపోతాం. అలాంటిది హాయైన ప్రయాణంలో రెక్కలల్లారుస్తూ దూసుకుపోయేటటువంటి విమానాలని మనమంతా కూడా ఇక్కడ నుంచి అధిరోహించి మన మన లక్ష్యాల్ని భద్రంగా చేర్చడానికి అన్ని విధాల 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణ సేవలు అందించేలా ఎంటీసీ టవర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ చూస్తూ ఉంటే
1: అటు సాంకేతికతను, ఇటు పర్యావరణ సమతుల్యతను రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్ సైట్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలు, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలు కార్యాచరణ సామర్థ్యాన్ని, ప్రయాణికుల సౌకర్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే వనరుల సమర్థ వినియోగానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో అనేక పర్యావరణ హిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, విద్యుత్తును ఆదా చేసే లైటింగ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణ చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ పైకప్పు సాంప్రదాయ చుట్టిల్లు కాటేజీలను, అరకులోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తుచేసేలా ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహిస్తుందని, ఈ ప్రాంతంలో

0: విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇక
1: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతున్న మధుర సన్నివేశం ఇదిగో. సంప్రదాయ కళలు, జానపద కళారీతులు, నృత్యాలు, గరగ నృత్యాలు, అనేకానేకమైన జానపద కళల మధ్య విచ్చేసిన అతిథులందరూ కూడా ఈ విమానాశ్రయ వైభవాన్ని పరస్పరం వర్ణించుకుంటూ అశేష ప్రజానీకం ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఆ నృత్య భంగిమలు, ఆ చిందులు, కనువిందులు, ఎగిరే విమానాలు, వచ్చేటటువంటి ప్రయాణికులు, ఈ సందోహాన్ని మనకి ఇప్పుడే ఇక్కడే ప్రేక్షక సమూహంలోని ఉత్సాహం, వయస్సుతో నిమిత్తం లేకుండా భారతమాత ఒడిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు, విజయనగరానికి దరిదాపుగా ఇదిగో భోగాపురం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వసన్నద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గ్రీన్ ఫోర్ట్ ఎయిట్ ఫీట్ ఘనంగా ప్రారంభం కానుంది. భోగాపురంలో జిఎంఆర్ అత్యంత ఆధునిక హంగులతో నిర్మితమై జాతికి అంకితం కానుంది. వాణిజ్య సర్వీసులు ప్రారంభోత్సవం జరిగాక మనకి విశాఖపట్నంలోని మొత్తం ప్రజానీకము ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరానికి చేరువుగా ఉన్నటువంటిది. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉంది సుమా అనేలా ఎగిరే చేప. చేప నీళ్లలో ఉంటే గెంతులాడుతుంది, కానీ ఎగురుతుందా? ఎగురుతుంది. అన్ని సౌకర్యాలు ఉండి ప్రజా సంక్షేమం కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం అన్నప్పుడు మనకి చేప నీళ్లలోంచి గాలిలోకి ఎగిరితే అది విమానం. జలాల్లో ఉంటే ప్రయాణికులకు జరగబోతున్నటువంటి వాయువేగాల సన్మానం. ఈ రెండిటిని కలగలిపి ఈనాడు ఈ ఆకృతిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్పోర్ట్ కోసం ఎందరెందరో ఎదురు చూస్తున్నారు. ఎన్ని అద్భుతాలు! అత్యంత భారీగా నిర్మించిన రన్వే, దేశంలో పొడవైన రన్వేల్లో ఒకటిగా 3.8 కిలోమీటర్ల రన్వే అదిగో సంసిద్ధం. దీనివల్ల బోయింగ్ 777, ఎయిర్బస్ A330 లాంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులువుగా ల్యాండ్ అవుతాయి. అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమ వీరుడు ఈనాడు ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థకి ఆ మహానుభావుడి పేరు పెట్టుకోవడం ద్వారా మనం ఆ మహావీరుని త్యాగఫలాన్ని గగన శిఖలకి ఎగిసేటటువంటి విమానయానం ద్వారా అనునిత్యం స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు అల్లూరి సీతారామరాజు జనించిన 129 ఏళ్ల తర్వాత ఆయన పేరుతోటి ఈ మహోద్యమమైన సాంస్కృతిక రంగ అభివృద్ధి కోరుతూ, సార్వత్రికమైన ప్రగతిని ఆశిస్తూ, పారిశ్రామిక పథంలో ఈ అభివృద్ధి రథం మునుముందుకు సాగడానికి, గగన మార్గాన ప్రయాణించడానికి మనం ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టుకున్నాం. ఈ పేరు ఎలా నిలబడుతుంది? ఆకాశ మార్గంలో విజయ పతాకంగా, వీర విహారంగా, భరతమాత త్రివర్ణ కేతనం, మువ్వన్నెల జెండా రెపరెపరాడుతున్నంత ఆకర్షణీయంగా విమానాలు దూసుకుపోతూ ఉంటే, ఆ విమానయానం చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా వెళుతున్న లక్ష్యం వైపు దేశభక్తి ప్రపూరితంగా, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలన్నా, ఏ విదేశాలు పర్యటించాలన్నా సరే ఆదేశం మన హృదయంతరంలో ఉన్నటువంటి దేశభక్తి ప్రపూరితం, దానితో ముడిపడినటువంటి సాంకేతిక లక్ష్యాలు, మూల్యాలు, విలువలు, వీటన్నిటిని పట్టుకొని రెక్కలల్లారుస్తూ వెడుతూ ఉంటే, ఆ రెక్కలు తొడిగిన వేళ కలల అలల చప్పుడు సముద్ర తీరంలో వినబడుతూ ఉంటే, ఎగిరే చేప ఆకృతిలో ఉన్న ఈ ప్రాంగణంలోంచి విమానాలు ఎగసే వేళ, దూసుకుపోయే వేళ ఎప్పుడు అని మనం చూస్తున్న శుభక్షణమిది.
0: ఇంత అద్భుతంగా ఈనాడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన కేంద్రం ప్రారంభోత్సవంలో, దీనికన్నా ముందుగా మనం మాట్లాడుకోవలసింది అంతర్జాతీయ విమానాశ్రయ ఆవిర్భావం గురించి. ఇక ప్రాజెక్టు ఆవిర్భావం విషయానికొస్తే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడులు, మెరుగైన విమాన రవాణా అవసరం ఏర్పడింది. విశాఖపట్నంలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖకు చెందిన INS డేగా పరిధిలో ఉండడం వల్ల

విస్తరణకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కొత్త అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రాథమిక అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో

0: పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రాథమిక అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో వేల ఎకరాల భూసేకరణ చేపట్టబడింది. భూసేకరణ సందర్భంగా రైతులతో చర్చలు, పరిహారం, పునరావాసం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. పర్యావరణ రక్షణ, కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగింది. 2019 ఫిబ్రవరి 14 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాన నిర్మాణ సంస్థ ఎంపిక, పూర్తి నిర్మాణ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 2019లో ప్రభుత్వం మారిన తరువాత ప్రాజెక్టు పునః సమీక్ష జరిగింది. అనంతరం జిఎంఆర్ గ్రూప్కు చెందిన జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ను పీపీపీ విధానంలో విమానాశ్రయ అభివృద్ధి సంస్థగా ఎంపిక చేశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు పూర్తయ్యాయి. 2023 మే 3 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ దశ నుంచి భారీ స్థాయిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
1: అత్యంత వేగంగా ఈ పనులు సాగుతూ ఉంటే, మరోపక్క చేసేవారికి ఆనందంతో కూడిన శ్రమ, చూసేవారికి ఉత్తరాంధ్ర ఆర్థిక మణిహారాన్ని ఎలాగ అల్లుతూ వెళ్తున్నారో కదా అనే ముచ్చట. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందదు. ఐటీ, ఫార్మా రంగాలు అబ్బో ముందుకు దూసుకు వెళ్లడమే, పరిశ్రమలు భారీగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక కార్గో హబ్ ఈ విషయానికొస్తే, ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా ఫార్మా, సీఫుడ్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు చాలా సులభతరం కానున్నాయని నిపుణుల అంచనా. ఆ అంచనా నిజం కూడా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చాలా అంశాలని మనం చూడొచ్చు. ముఖ్యంగా విమానాశ్రయం అనగానే విమానాలు వస్తాయండి, వెళ్తాయండి, ప్రయాణికుల పద్ధతిలో వెళతారు, ఇది ఎక్కడైనా ఉన్నదే. కానీ భోగాపురం, అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలోని ఇటు విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంతో, అటు విజయనగరానికి 25 కిలోమీటర్ల చేరువులో నిర్మితమైన ఈ విమానాశ్రయం లోపల స్థానిక హస్తకళల వైభవం, వైమానిక ప్రయాణ శబ్దం ఒక పక్క ఉంటే, విమానం, వీణావాదనం ఈ రెండిటికీ కుదురుతుందా పొంతన అంటే, అదిగో కుడ్య చిత్రాలుగా బొబ్బిలి వీణల ప్రదర్శన, అలాగే ఏటికొప్పాక బొమ్మల గురించి, పొందూరు ఖాదీ విశేషాలు, పలాస జీడిపప్పు ఇలాంటి వాటి గురించి అద్భుతమైన శిల్పాలు కూడా మనం చూడబోతున్నాం. ఎన్నెన్నో కళాఖండాలు అఖండంగా ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం నుండి ఖండాంతరాలకు విమానాలు వెళ్ళే అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, అంటే 40 తనిఖీ కౌంటర్లు ఉన్నాయి. ప్రయాణికులకు బోర్డింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవడానికి వీలుగా మొట్టమొదటి దశలోనే ఈ 40 అధునాతన చెకింగ్ కౌంటర్ని ఏర్పాటు చేశారు. మరి డీజీ యాత్ర, 12 డీజీ యాత్ర పాస్ పేపర్లెస్, అంటే కాగితం ముక్క అవసరం లేకుండా కేవలం ముఖం చూసి దాని గుర్తింపుతోటి, అంటే ఫేషియల్ రికగ్నిషన్ ప్రయాణం కోసం 12 డీజీ యాత్ర గేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల క్యూ లైన్లో నిలబడే సమయం చాలా వరకు తగ్గుతుందన్న సంగతి మనకు తెలుసు. అయితే టెర్మినల్ వైశాల్యం మాట ఏమిటండి, 62,500 చదరపు మీటర్ల భారీ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. దాన్ని మనం కనువిందుగా చూస్తాం, దాని ద్వారా సౌకర్యాల్ని పొందుతాం.
0: ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి దేశం మొత్తం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వీరుడు, గౌరవార్థం ఆయన పేరిట భావితరాలు గుర్తుంచుకోవాలి అని

0: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేర్కొందిన ఈనాటి మన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగే కార్యక్రమం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ఎంతో అద్భుతమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుదీర్ఘమైన రన్వే, 3,800 మీటర్ల పొడవైన ఈ రన్వే, కోడ్ ఈ ప్రమాణాలతో నిర్మించిన ఈ రన్వే, బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్బస్ A330 వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ ప్యాసింజర్ కార్గో విమానాల ల్యాండింగ్కి అనువైదిగా ఉన్నది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమైనప్పటికీ భవిష్యత్తులో 4 కోట్ల మందికి విస్తరించే అవకాశమున్న మాస్టర్ ప్లాన్ కూడా సంసిద్ధమైంది.
1: ఫ్లైఓవర్ రోడ్డు విషయానికి వస్తే ఎందుకు అంటే ట్రాఫిక్ లేని ప్రయాణం, ఇది సముద్ర తీర రహదారికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైఓవర్ రోడ్డు జాతీయ రహదారి NH-16 నుండి నేరుగా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకి అనుసంధానం చేసే ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనకి పూర్తి కావడం, దానివల్ల వచ్చే సదుపాయం అందరికీ గత విమానాశ్రయాలతో అనుభవైక వేద్యమే, అది ఇప్పుడు ప్రజలకు అంకితం కానున్నాయి. ఇవి మాస్టర్ ప్లాన్ రోడ్ గ్రిడ్ అంటే VMRDA దాదాపు అత్యధికమైనటువంటి వ్యయంతో 26.72 కిలోమీటర్ల పొడవైన రోడ్ గ్రిడ్ని ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ నగరం లోపలి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలాగా ఈ అనుసంధాన మార్గం ఉంటుంది. మొదటి దశలో 60 లక్షల మంది సామర్థ్యంతో ఇది ఆరంభమవుతును. రెండవ దశలో 1.2 కోట్లు, మూడవ దశ పూర్తయ్యేసరికి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికుల్ని ఇది సౌకర్యం కలిగించేలాగా విస్తృతి కానుంది. భవిష్యత్ అవసరాల కోసం దాదాపు చాలా ప్రగతిశీలమైనటువంటి ప్రణాళికలు కార్యక్రమాలు ఏర్పాటవుతున్న విమానాశ్రయం. ఇంచుమించుగా ప్రారంభోత్సవం ఇవాళ అని అనగానే ప్రయాణికుల్లో, ప్రజల్లో, చుట్టుపక్కల వాళ్ళలో, ఎక్కడెక్కడి వాళ్ళలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎలాంటి పాత నిర్మాణాలు లేని సరికొత్త విశాలమైనటువంటి స్థలంలో కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రధానంగా ఎలాంటి రన్వేలు ఏమీ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత మంచి ప్రణాళికతోటి ఆకృతితోటి ఉండడాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఎందరో ఈనాడు ఇక్కడ ప్రేక్షకులుగా ఆహూతులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూడడం, సంబంధితమైనటువంటి సచివులు సందేశాల్ని అందించడం, ఆధునిక సాంకేతికతతో కొత్త ప్రణాళికలతో జనోపయోగంగా నగర వాతావరణాన్ని ఎంతమాత్రము కూడా ఇబ్బంది కలిగించకుండా నిర్మించిన ఇది జాతికి అంకితం కావడం ఒక సుకృతం. ప్రభుత్వం, సంస్థ, ప్రజల కోసం ఇంత భారీ ప్రాజెక్ట్ని దేశ ప్రజల సేవ కోసం, వాడుక కోసం అధికారికంగా అప్పగిస్తున్నటువంటి ప్రజారాధనీయమైనటువంటి సన్నివేశం, ప్రజలకు అందరికీ కూడా ఇది ప్రత్యక్ష పరోక్షమైన సేవలు అందిస్తుంది. ప్రముఖులెందరో దీని గురించి చక్కగా చర్చించుకొని విశదంగా ఇది ఎలాగ జనోపయోగమో ఈ విమానాశ్రయం గురించి మాట్లాడుకోవడం మనకి వినిపిస్తుంది, మాట్లాడాలని మనకు కూడా అనిపిస్తుంది. ఈనాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతున్న ఈ విమానాశ్రయం విశాఖపట్టణానికి ఉత్తర దిశలో ఉత్తరాంధ్ర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైమానిక అనుసంధానాన్ని చేరువ చేయడం కోసం, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనువుగా రూపకల్పన చేసి విమానాశ్రయం ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల్ని అందించడంతో పాటు సరుకుల రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు కొత్త పుంతలు తొక్కుతూ ఎగిరే చేప మన కోసం అందుకోండి అన్నట్టుగా ఆశలను రేకెత్తించి దూరాశలన్నిటినీ కూడా తీర్చేలా దూర ప్రయాణాలకు అనువుగా ఇక్కడ ఉంది. ప్రజలంతా కూడా ఈ

0: అమృత క్షణాల కోసం, అద్భుత ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.
1: మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి తెలుసుకోవాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా భావిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యాలను అందించడం ఈ విమానాశ్రయం ప్రధాన లక్ష్యం. ఇక ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత విషయానికొస్తే, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక ఆర్థిక, సామాజిక ప్రయోజనాల విషయానికొస్తే, ఈ విమానాశ్రయం వల్ల హోటళ్లు, రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి రంగాలు అభివృద్ధి చెందే అవకాశముంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. అరకు లోయ, బొర్రా గుహలు, భీమునిపట్నం బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభతరమవుతుంది. దీనివల్ల దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతటి అద్భుతమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ విశేషాలలోకొస్తే, మొదటి దశలో సుమారు 3,800 మీటర్ల పొడవైన రన్వే, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ట్యాక్సీవేలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఆధునిక భద్రతా వ్యవస్థలు, పర్యావరణ హిత నిర్మాణం, ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 2024 తరువాత నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. రన్వే, టెర్మినల్ భవనం, అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, కార్గో మౌలిక వసతులు పూర్తయ్యాయి. 2026 జనవరిలో విజయవంతమైన వాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించడం ద్వారా విమానాశ్రయం కార్యాచరణకు సిద్ధమైందని నిరూపితమైంది. ఇక 2026 జూలై నాటికి విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా లభించింది. ప్రాజెక్టు పూర్తయినట్టు ప్రకటించబడింది. ఈనాడు అంటే ఈరోజు 2026 ఆగస్టు 1 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం మరికొద్దిసేపటిలో ఘనంగా ప్రారంభోత్సవం కాబోతోంది.
0: ప్రగతికి కేంద్ర బిందువు, అటు చూస్తే అపారమైన సింధువు సముద్రం. ఈనాడు అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ స్థాయి మౌలిక వసతులతో నిర్మిణమైన ఈ విమానాశ్రయం మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా ఆరంభమై జాతికి శుభాంకితం కానుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేక్షక సమూహం చాలా క్రమశిక్షణతో వారికి నిర్దేశించిన స్థలాలలో, ఆసనాలలో సుఖోపవిష్టులై ఉన్నారు. ప్రముఖులెందరో ఈ విమానాశ్రయం గురించి, దీని ఏర్పాట్ల గురించి, అభివృద్ధి గురించి, సాధించబోయే ప్రగతి గురించి కూలంకషంగా, సాంకేతికమైనటువంటి పరిణామాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఆ శుభక్షణాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అవి ఇక్కడ ఈ స్థలంలో, ఈ ప్రాంతానికి వచ్చి ఈ విమానాశ్రయ ప్రేక్షక స్థానాలలో ఉన్నవారికి ఇది కనువిందు. మరి ఇక్కడే కాసింత దూరంగా ఉన్నవాళ్ళకి ఎలాగ అంటే, దానికి కూడా తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. ఒక ప్రధాన వేదిక, దానికి రెండు వైపులా ఉపవేదికలు, మొత్తం 300,000 మంది కూర్చోడానికి ఏర్పాట్లు, ఎక్కడికక్కడ గ్యాలరీలు, ఎంత దూరం నుంచైనా సభావేదిక కనిపించేలా అన్ని చోట్ల భారీ ఎత్తున తెరలు ఏర్పాటయ్యాయి. భద్రత ఏర్పాట్లు, చాలా చాలా చాలా కెమెరాల పర్యవేక్షణలో మనం ఉన్నాం. మన ముఖంలోని ఆనందం, మన ముఖంలోని అభిప్రాయ వ్యక్తీకరణ, కవళికలు, కదలికలు అన్నీ కూడా చక్కగా కనిపించేలాగా, వేదిక మీద జరిగే వేడుకంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా, ప్రతి ఒక్కరూ వేదిక ముందు భాగంలోనే ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న

0: మధురానుభూతిని కలిగిస్తూ మనోజ్ఞ క్షణాల్ని మనసులో నిలుపుతూ, ఏ విమానం ఎప్పుడు ఇక్కడ ఆగుతుందో అందరికీ తెలుసు, ఎవరు దిగి దీన్ని జాతికి అంకితం చేస్తారో కూడా తెలుసు. తెలిసిన విషయమైన కళ్ళెదుట పడే వరకు ఆ వేడుక గురించి ఎన్ని మధురమైన ఊహలు, మనోజ్ఞమైన భావనలు. భోగాపురం విమానాశ్రయం ఆరంభమైతే ఎంత ప్రగతి అన్నది ఊహలకు అందేది కాదు, వాస్తవంలో నిలబడేది. అలాంటి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తూ మొత్తం అంతా కూడా అన్ని ఏర్పాట్లతో, ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా ల్యాండ్ అయ్యేలాగా 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున 2 రన్వేలు, ఫార్మా ఆక్వా సముద్ర సంపద ఎగుమతులతో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేలా 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ లాజిస్టిక్ జోన్, 2 అంతస్తులు, 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ భవనం, కేంద్రీకృత డిజైన్, సులభతరమైన చెక్ఇన్, సహజ కాంతి, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రపంచస్థాయి వసతులు మనం ఇక్కడ చూడగలం. 55 మీటర్ల ఎత్తులో, 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏటీసీ టవర్, 360 డిగ్రీల్లో ఏరోడ్రోమ్, విమాన సమాచార సేవలు, 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్హాల్ MRO, ఏప్రాన్లు, విమానాలు కడిగే ప్రదేశాలు, ఎయిర్ సైట్, ల్యాండ్ సైట్ సర్క్యులేషన్, హ్యాంగర్లు, ఇంజిన్, రన్అప్ వేలు, నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహానికి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి వేగవంతానికి ఈ విమానాశ్రయం, ప్రగతికి ఇది ఆశ్రయం, సౌఖ్యానికి శుభాశ్రయం, సుఖానికి భద్రతో కూడిన ప్రయాణానికి ఇది చిరు విలాసం, పెను వికాసం, మొత్తం మీద ప్రయాణ సౌకర్యానికి ఉల్లాసం. మనసు చేపపిల్లలా ఎగిరిపడుతూ ఉంటే ఆ మనసుకి ప్రతీకగా పతాకంలాగా ఈ విమానాశ్రయం ఆకృతి కూడా స్థిరంగా కనబడుతూ ఉంటే మన హృదయానికి ఈ ఉల్లాసానికి, ఈ ఉత్సాహానికి, ఉత్తేజానికి, ఆనందోద్వేగానికి హద్దులు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ? ఆకాశమే హద్దు. అక్కడిదాకా ఎగురుతూ క్షేమంగా భూమికి చేరి ప్రయాణికుల నుండి హాయైనటువంటి సుఖకరమైన వీడ్కోలు అందుకోవడానికి, విమాన సేవలు అందించడానికి, ఆనందాన్ని చిందించడానికి, మన హృదయాలు వాటిని పొందించడానికి, పొదిగించడానికి, మనల్ని అనేకానేక రంగాల్లో ఎదిగించడానికి, మొత్తానికి గగనంలో ఎగిరించడానికి ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కేంద్రీకృతమయ్యుంది, సాంద్రీభూతమయ్యుంది, మరికొద్ది క్షణాల్లో ఆరంభం కానుంది.
1: లోహ విహంగం ద్వారా ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలు తొడిగే కార్యక్రమం ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమమైతే, మన ప్రధాని ఈనాటి పర్యటనలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవమే కాకుండా మరెన్నో కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి చెందిన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వాటిలో భాగంగా విశాఖపట్నంలో 460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్కు చెందిన APACI భాగస్వామ్యంతో ASIP టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీకండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇదే కాక కర్నూల్ 4 రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్ 1 4.5 గిగావాట్ల ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది.

0: అనంతరం 3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్, సౌర విద్యుత్ జోన్ ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఏ పార్ట్ బి ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం కర్నూలు సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు.
1: ఆ ప్రారంభాల మధ్య ఈ సంరంభం కళా సౌరభం కుడ్యాల మీద చిత్రించినటువంటి ఆ చిత్రాలు, అలాగే వివిధ వర్ణాలతోటి కనువిందు చేస్తూ అటు ఇటు కుడ్య చిత్రాలు, నడుమ నడకదారి, వాటన్నిటితో పాటు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఆంగ్లాక్షర తోరణం, ఎగిరే చేప ఆకృతిలో శుభాకృతిలో మనం ఎంత ఎత్తు నుంచి చూసినా అందంగా హాయిగా కనబడుతూ అక్కడికే వెళ్ళి ఇక్కడి నుంచి 4 అడుగులు ముందుకు వెళ్ళామనుకోండి, విమానాశ్రయం, ఇక్కడ జనాశ్రయం, వీళ్ళందరూ మనమందరం కలిసి మేం భారతీయులం. భారతీయ విమానయాన శాఖ ప్రగతి చిహ్నం, సంకేతం, అంతర్జాతీయానికి మన అభివృద్ధి సందేశం అన్నట్టుగా భారత ప్రధాని శుభావిష్కరణ చేసినటువంటి ఈనాటి ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అదుగో తరలి వెడుతున్నటువంటి ప్రధానుల వారి మార్గంలో ముచ్చటిస్తూ, ఆ హస్తకళా నైపుణ్యాన్ని పరికిస్తూ, దీని నిర్మాణాన్ని పరిశీలిస్తూ, ఈ తంబురని మనశ్రుతిగా వింటూ అందరూ ప్రముఖులంతా కూడా ఈనాడు ఇక్కడ ఒక ఛాయాచిత్రంగా తీర్చిదిద్ది గగనయానానికి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ భోగాపురం విమానాశ్రయం శుభారంభం చేసి తొలి అడుగు ఒక కలల రెక్క రెక్కలల్లారుస్తూ ఎగిరిన ఈ గాలి ఓడ అంటే ఈ విమానం, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి మొత్తం భారతీయ ప్రగతికి ఇది తోరణంగా భాసిల్లుతూ ఈ ద్వారాన్ని, ఈ ద్వారా ఈ ఉత్తరాంధ్ర రాజమార్గం ఆకాశయానానికి అటు వ్యాపార వాణిజ్య సాంస్కృతిక విద్యా రంగాలకి వెరసి ప్రగతి ధర్మ చక్రంగా భాసిల్లే జాతీయ పతాకంలాగా గర్వంగా అందంగా ఆనందంగా గగన వీధిలో తలెత్తుకొని ఎగిరేలాగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్ది శుభారంభ కార్యక్రమానికి పుష్కలమైనటువంటి ఆరంభ క్షణాల్ని మనం సంసిద్ధం చేసుకుంటూ యావత్ ప్రజానీకం దేశమంతా కూడా దీన్ని వీక్షించడం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సముల్లాసంగా స్వీకరిస్తూ ఈ ప్రగతి పతాకాన్ని ఎగరేయడానికి నేను సైతం మేము సైతం అంటూ వ్యక్తి వ్యక్తి వ్యవస్థగా, వ్యవస్థ ఒక సంస్థగా, సంస్థ సమస్తంగా మారి దేశ ప్రగతి కోసం పాటుపడే అడుగులు పడుతున్న ఈ క్షణాల అడుగడుగున నీరాజనాలు అందుకునే అభివృద్ధి కోసం, సంకల్ప సిద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం నిలబడిన విమానాశ్రయం, ఒక్క విమానాశ్రయమే కాదు అనేకానేక కార్యక్రమాల ప్రణాళికల ఆచరణల ఆవిష్కరణ కోసం విచ్చేసినటువంటి ప్రధాన మార్గము, ప్రధాని మార్గము ఈ పథం సుపథం.
0: సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్ని సందర్శించిన ప్రధానమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించి అనంతరం టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై అరకు కాఫీ కియోస్క్ను సందర్శించి అరకు కాఫీని రుచి చూడనున్న ప్రధాని నరేంద్ర మోదీ. అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకత శ్రోతలందరికీ తెలిసినదే. ఎక్కడో ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ వద్ద కూడా అరకు కాఫీ స్టాల్ని ఏర్పాటు చేశారంటే అరకు కాఫీకి ఉన్న అత్యంత ఆదరణ, ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా సాగిందన్న ఆ కాఫీని టేస్ట్ చేయడానికి ముందుకు వెళ్తారట మన మాననీయ ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి

0: బహిరంగ సభకు హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ.
1: ఈనాడు ఇంత సంరంభానికి మూలకర్తగా ఉన్నది మన దేశ అభివృద్ధికి నైపుణ్యాన్ని వినియోగించాలనే ఒక అపూర్వమైన మేథ. అదే ఈనాడు గగనతలానికి భోగాపురం నుండి ప్రధానంగా విమానాశ్రయం నుండి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం కావడానికి ఉత్సాహపడుతున్నటువంటి ఈ విమానాశ్రయం. విమానాశ్రయాన్ని కేవలం ఊహల్లో నిర్మిస్తే చాలదు, దీనికి ఉత్తుంగ తరంగితమైన ఆలోచన విధానం ఉండాలి. ఆ తరువాత దానికి పెట్టే పేరు ఈ దేశ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం విల్లమ్ముల్ని చేతబట్టి ఉల్లమ్ముల్ని గెలిచి తెల్లదొరల తలలని నేల ధూళిలో పొరలాడించినటువంటి అపూర్వ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి దీన్ని నెలకొల్పడం అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలంతటికీ కూడా ఆత్మీయుడు, ఆప్తుడు. అలాగే కొండఫలం, కండబలం కబళించే నీచుల్ని, తెల్లదొరల్ని పొరలాడించినటువంటి మహావీరుడు. ఆయన ఈనాడు గగనతలాన్ని దాటి దూసుకొని వెళ్ళిపోయిన ఆ వీరాకృతికి మనం ప్రత్యకృతిగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఎప్పుడు అడుగు పెట్టినా ఆ వీరత్వం, ఆ ఆలోచన ధోరణి, ఆ ప్రణాళిక ఇవన్నీ కూడా వెరసి దేశభక్తికి మూలం. వాటి అన్నిటికీ కూడా సాంస్కృతికం కేంద్ర బిందువు. ఇలాగ సాహిత్యాన్ని, సంస్కృతిని, వీరత్వాన్ని, దేశ ఆశయాల్ని, సాధించవలసిన అభివృద్ధిని, నెలకొల్పుతున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికల్ని, రేపటి ఆలోచనల్ని, ఇవాల్టి ఆచరణను, వీటన్నిటినీ కూడా ఇరుపక్కల చక్కని రెక్కలుగా చెక్కి ఇక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యానికి మనసున మొక్కి తరలే ప్రతి విమానం మన ప్రగతికి సన్మానం, ఎగిరే ప్రతి లోహ విహంగం అభివృద్ధితో ముందుకెడుతున్న మన అంతరంగం. వీటన్నిటినీ జోడించి వెరసి వైమానిక సేవల్ని ఇంపుగా, సొంపుగా పెంపొందింపజేసుకోవడానికి ఇక్కడ ఆరంభించాం. దీన్ని ఆరంభించడానికి ప్రధాని విచ్చేసి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు, అనేకానేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, మేధావులు, చింతనాపరులు, రైతులు, విద్యాధికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు తమ ఆలోచనలతో, తమ ఆలోకనలతో, తమ ఆచరణలతో, తమ చరణాల ప్రతి మొదటి అడుగులతోటి ఈ విమానాశ్రయంలో ఆదర్శనీయమైనటువంటి పదముద్రలని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ అడుగుజాడల్ని మనం మునుముందుకి తీసుకువెళ్ళడానికి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఉద్యుక్తమవుతున్నాం కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి.
0: అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని అల్లంత దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు, మరి ఆ విమానాశ్రయానికి రాకపోకల సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఈనాడు ప్రధాని ఈ అన్ని శంకుస్థాపనలతో పాటు 1,880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు, జాతికి అంకితమిస్తారు. NH 365BGలో రేచర్ల నుంచి గురువాయిగూడెం వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 365BGలో గురువాయిగూడెం నుంచి దేవరిపల్లి వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 67పై 4 లేన్ల తాడిపత్రి బైపాస్ను జాతికి అంకితమిస్తారు. NH 565లోని పెంచలకోన ఏర్పేడు విభాగంలో లింగ సముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ, ఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి, రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. అలాగే ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.
1: అద్భుతమైన ధింసా నృత్యాల్ని, సన్నివేశాల్ని మనం పరికిస్తున్నాం. పంటలు బాగా పండాలని, ఉత్సాహ

0: ఉత్సాహంగా మనసులు ఎగసిపడాలని, చక్కటి వాతావరణంలో గిరిజన కళాకారులు నిర్వహించే ఈ ధింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు లభించడం మన ఆనంద కారణం. దాదాపు 15 రోజుల పాటు శిక్షణ పొంది ఎంతోమంది అసంఖ్యాకంగా ఎర్రెర్రని వస్త్ర శోభతో ఆకుపచ్చని పచ్చిక లాంటి ఆ పరదాల మీద అంత సరదాగా చేయడం వెనక ఎంత క్రమశిక్షణ ఉంది. ప్రముఖులందరూ కూడా ఈనాడు దాన్ని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ధింసా నృత్యం నడుముల మీద చేతులుంచుకొని ఒకరితో ఒకరు చెట్టాపట్టాలేసుకొని అచ్చం మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా, దేశ సమైక్యత సంస్కృతికి ప్రతీకగా ఎగురుతున్న ముబ్బన్నెల పతాకగా చిందులు వేస్తూ కనువిందులు చేస్తూ పసందైన గీతాలతోటి అటు భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత శాఖామాత్యులు అందరూ, పౌరులు ఆనందిస్తూ ఉండగా ఈ విమానాశ్రయ ఆరంభానికి ఇంత ఉత్సాహంగా విచ్చేశారు. పుష్పకం నామ భద్రంతే విమానం సూర్య సన్నిభం అన్నారు వాల్మీకి రామాయణంలో. ఆనాడు ఆ పుష్పక విమానాన్ని చూస్తూ సూర్య తేజస్సుతో సమానంగా ఉందయ్యా అని వర్ణించాడు. ఈనాడు మనం ఎక్కబోతున్న ఎగరబోతున్న విమానాల సంగతి కన్నా ఈ ప్రాంగణము, ఈ వేదిక, ఈ నృత్య పీఠము ఇవన్నీ కూడా పుష్పక విమానానికి సరిసాటిగా అంతమంది ఉన్నా సరే ఇంకా కొంతమంది కళాకారులు చేరి నృత్యం చేయొచ్చు. ఎంతమంది కూర్చున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది వచ్చి దీన్ని వీక్షించవచ్చు. ఎంతమంది దీన్ని ఆనందిస్తున్నా ఎక్కడెక్కడి వాళ్ళు కూడా తెరల మీద దీన్ని చూసి తెరలు తెరలుగా వస్తున్న ఆనందాన్ని హర్షధ్వానాల మధ్య ఆనందిస్తూ ఆహ్లాదిస్తూ దీన్ని సంతోషానికి వారధిగా సారథిగా చేసుకోవచ్చు. అటువంటి రామాయణకాల పుష్పక విమానానికి దీటుగా ఈనాడు ఈ ప్రాంగణం ఇంత అద్భుతంగా ఉంది. మణులతో, మాణిక్యాలతో, శిల్పాలతో, మృగ చిత్రాలతో ఆనాడు అధిభాసిల్లితే ఈనాడు ధింసా నృత్యాలతో, సత్కృత్యాలతో, చిత్రాలతో, కళలతో, ఏటికొప్పాక బొమ్మలతో, వీణ తంబుర వాద్య పరికరాలతో, తోలుబొమ్మలాట కథాగానాలతో, గరగ నృత్యాలతో యావత్ ప్రాంగణం సాహిత్య సాంస్కృతిక వాద్య నైవేద్య సంభరితమై ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి విజయనగరం జిల్లా దరిదాపుల, విశాఖపట్టణానికి దరిదాపుల ఏర్పడిన భోగాపురంలోని, ఇంకా చెప్పాలంటే మనం ఆదిలో అనుకున్నట్టుగా వైమానిక భోగాపురం భోగాపురంలో ఇంత ఉత్సాహం ఇనుమడించింది. అవతల సముద్రం ఉవ్వెత్తున ఎగస్తోంది. దానికి ఒక ప్రత్యేక ముచ్చట, ఎందుకంటే తనలో ఉండే ప్రధాన జీవిని ఆకృతిగా చేసుకొని ఎగిరే చేప సముద్రం ఎగసి ఎగసి ఇక్కడి దాకా రాలేకపోయినా తన ప్రతినిధిగా ఈ మత్స్యాకృతిలో ఉన్నటువంటి ఈ విమానాశ్రయ నిర్మాణం, అలాగే వాహనంలో ప్రముఖులందరూ కూడా భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులందరూ కూడా, మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖులంతా కూడా వీటిని వీక్షిస్తూ ఈ విమానాశ్రయంలో పర్యటిస్తూ ఉంటే సహ ప్రేక్షక సమూహం కరతాళధ్వానాలతో తమ గుండె చప్పుళ్లే ఇప్పటికీ విమానం ఎగిరే సవ్వడిగా, తమ కలల రెక్కలే ఈ లోహ విహంగానికి ఇరు పక్షాలుగా, తమ భావాలే ఈ చక్రాలుగా ఒక్కసారి తమ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆనంద శబ్దధ్వనులు మనం విమానం ఎగరడం అంటే టేకాఫ్గా, ట్రావెలింగ్గా, ప్రయాణంగా, అలాగే టెర్మినల్కి ల్యాండ్ అయ్యేలాగా తీర్చిదిద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి విమానాలు ఎగిరే ఆ కలలు పండే రోజు ఇవాళ అయితే కలల నిండా ఉండే రోజు అతి దగ్గరలోనే ఉందనే భావనతో కదులుతున్నది శకటం.
1: ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల గుండె చప్పుడైన పురాతన జానపద నృత్యం ధింసా. ధింసా ఈ నృత్యాన్ని 13,000 మంది యువతులు ఏకరూప దుస్తులతో, ఎర్రటి ఏకరూప దుస్తులతో ప్రదర్శిస్తూ ఉంటే ఓపెన్ టాప్ జూప్లో మన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో కలిపి ఆస్వాదిస్తున్న ఈ క్షణం అజరామరం, అమృతం. ఇక తరువాత వచ్చే కార్యక్రమంలో 200 మంది విద్యార్థులతో కూడిన అరుదైన కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రధాని ఆస్వాదించబోతున్నారు.

0: కూచిపూడి అంటే తెలుగుదనానికి ప్రతీక. ఆ ప్రతీకలోని వెలుగుదనమే ఈనాడు విమానాశ్రయ శుభావిష్కరణ. దీని ఆవిష్కరణ ఒక సువర్ణాధ్యాయంగా ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా దిగేలాగా ఏర్పాటు చేశారు. ఫార్మా, ఆక్వా, సముద్ర సంపదలు ఎగుమతికి కూడా వీలయ్యేలాగా వీటిని తీర్చిదిద్దారు. భోగాపురం అన్న పేరున్నందుకు భోగ భాగ్యాలతో ప్రజ విలసిల్లడానికి ఉలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతలాగా ఏర్పాటైంది. ఈ ఆరంభోత్సవం, ఈ ఆవిష్కరణోత్సవం మన హృదయంలోని అభ్యుదయానికి, మనం సాధించబోయే ప్రగతికి తార్కాణంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ. ఒక విమానాశ్రయం నిర్వహణ అంటే అది మాటలు కాదు, కలలకు వచ్చిన రెక్కలు విమానాశ్రయానికి మొలుస్తాయి. ఆ మొలకల్లోంచే అభివృద్ధి వృక్షాలు మొలకెత్తాలి, దానికి ప్రగతిశీల పుష్పాలు పూచి మనం అంతర్జాతీయ స్థాయిలో వాటి ఫలాల్ని ఆనందించాలి, అనుభవించాలి. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలాగా దీని నిర్మాణం, 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండంతస్తులుగా ప్యాసింజర్ టెర్మినల్, మొదటి దశ 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అది 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు. ఈ తీర ప్రాంత వైశిష్ట్యాన్ని చాటేలాగా మనం ఏ ఆకృతిలో దీన్ని నిర్మించుకున్నామో, టెర్మినల్ పైకప్పు సంప్రదాయమైన ట్రిగ్రామ్ థీమ్ ఆర్ట్తో కూడా ఆకట్టుకునేలాగా దీన్ని రూపొందింపజేశారు. ఇది భోగాపురంలోని విమానాశ్రయం యొక్క వివరణ, వర్ణన. అయితే ఇక్కడ కళారూపాలు, వాటికి తోడు ప్రజల ఆశల దీపాలు, ఇవన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగేటటువంటి రోజు కోసం మనమంతా ఎదురు చూస్తున్న ఆనాడు ఈనాడే మన కళ్ళ ముందు కనువిందు చేస్తోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అనగానే భారతీయ ప్రఖ్యాతిని దేశ విదేశాలలో వ్యాపింపజేసే ఒకనొక చలనాత్మక చర్య, ఆచరణాత్మక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితను ప్రపంచానికి చాటి చెప్పడానికి అటు లాజిస్టిక్ కేంద్రంగా, ఇటు గ్లోబల్ కనెక్టివిటీగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారతీయ ప్రగతికి కోణం, ఈ విమానాశ్రయం భారతదేశ అభివృద్ధికి దృక్కోణం, ఈ విమానాశ్రయం కళారూపాల ఆవిష్కరణం, ఈ విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రతి విమానం గగనంలో దూసుకుపోయే అల్లూరి సీతారామరాజు బాణం. ఆనాడు ఆ బాణం తెల్లదొరల్ని తరిమి కొడితే ఈనాడు ఈ బాణం ఎల్లవారిని దొరలుగా, దర్జాగా వారి వారి సంపాదనలను, వారి వారి ప్రయాణాలను ఇంపుగా పెంపుగా తీర్చిదిద్దడానికి, పెంపొందింపజేయడానికి, యువత భవిష్యత్ ప్రణాళికలను తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ వ్యాపారాలకు మూలస్థానం. అటు సముద్రం అపారం, ఇటు పొందాలి అభివృద్ధి వ్యాపారం.
1: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ మైదానంలో జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగుపడనుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిప్ సంస్థ, దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో జిల్లాలో ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం 1 ఆగస్టు 2026 ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రధానితో ఉండి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీగా కూడా ఇది పేరు పొందింది. ఈ

0: ప్రాజెక్టు రెండు దశల్లో మొత్తం 2,387.81 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. తొలి దశ 542.19 కోట్లు, రెండవ దశ 1,845.61 కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని అంచనా. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష నైపుణ్య ఉద్యోగాలు, 1,600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇదే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాగా ముందుకు సాగనుంది. ఈ ప్రాజెక్టు కోసం దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్కోతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ
1: స్థాయిలో విమానాశ్రయ శుభారంభానికి విచ్చేశారు భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ గారు. జాతీయ పతాకాల చిహ్నాలతో జనస్వాగతాన్నందుకుంటూ సుఖాసీనుడయ్యారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. వారితో పాటు వేదికకి అభిముఖంగా ఉన్న యావత్ ప్రజానీకం తమ సంతోషాతిరేకాల్ని వ్యక్తం చేస్తూ ఉంటే హాస్య విలాసాలతోటి అభినందనలు చెందిస్తూ భారత ప్రధాని
2: ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు, మాన్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం, ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జాందాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి శాలువతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళన ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము.
3: నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి

అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసామి చంద్రశేఖర్ గారికి స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకం మాధవ్ గారికి వేదిక మీద ఆశీస్సులైన ఉండండి జిల్లా మంత్రులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలు ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు సువర్ణాక్షరంతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటివరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విధంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది ఆరవ పర్యాయమైనటువంటి సంగతి. ఈ ఆరు పర్యాయాల్లో మూడు పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఆక్వా ఉత్పత్తులు కానీ ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. మిత్రులు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులు, 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య

0: నూట అరవైకి పైగా పెరిగింది అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఉడాన్ పథకం ఏదైతే ఉందో విమాన పథకంలో సామాన్యుడు కూడా విమానయానం చేయాలనేటువంటి ఆయన ఒక సంకల్పం. తక్కువ ధరలకే సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశాన్ని ఉడాన్ పథకం ద్వారా ఆయన కలిగించారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమనేటువంటి విషయం నుండి ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కలను నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 27, 2015 షిమ్లాలో ఉడాన్ పథకం కింద మొదటి విమానానికి జెండా ఊపిన ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి మిత్రులారా. ఆవేళ ఆయన మొదటి విమానానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భంలో హవాయి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి సామాన్య ప్రయాణికుడు కూడా సామాన్య పౌరుడు కూడా ఈ భారతదేశంలో విమానయానం చేయాలి, ఇది నా కళ అని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది. ఈరోజు జరుగుతున్నటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం మోడీ గారి ఆశయ సాధనకు ఆయన యొక్క నిదర్శనంగా మనం అంతా కూడా భావించాలి. శ్రీ ఆనంద్ మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ 27 ఏప్రిల్ 2017కు షిమ్లా మే ఉడాన్ యోజనకి పహలీ ఉడానుకు హరీ జండీ దిక్కాతే సమయ్ హమ్ ఆప్కే ప్రేరణాదాయ శబ్ద ఆద్య హై జిహా అప్నే కహా తా హవాయ చెప్పుల పహనే వాలా నాగరిక్ భీ హవాయి జహాజ్ మే దికే ఏ మేరా సప్నా హై ఆజ్ ఇస్ ఎయిర్పోర్ట్ కా యా ఉద్ఘాటన్ ఆప్కే విజన్ ఔర్ ప్రతిబద్ధకతా ఏక్ శాందార్ ఉదాహరణ ప్రస్తుత కర్తా హై. మిత్రులారా, సామాన్యులకు పద్మ పురస్కారాలు అందించాలన్నా సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా. మాననీయ ప్రధానమంత్రి మోదీజీ, సామాన్య లోకంకో పద్మ పురస్కార్ దేనా హో, ఆమ్ జంతోకో హవాయి జహాజ్ కి యాత్రా కరోనా హో, యా ఫిర్ ముజ్ జైసే ఏక్ సామాన్య కార్యకర్తా కో పహచాన్ కార్ మంత్రి బనానా హో, ఏ సబ్ కేవలం ఆప్కే నేతృత్వ మే హీ సబ్ హో పాయా హై. ఆనరబుల్ ప్రెసిడెంట్ మినిస్టర్, వి ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫర్ అవర్ ఇండెప్టెడ్ టు యూ సార్. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాం మీకు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో, యువ నాయకుడు లోకేష్ గారు సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ కావాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనవి.
2: అందరికీ నమస్కారం. కోట్లాది మంది దేశ ప్రజల తాలూకా ఆశయాలకు ప్రతీక, దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాగే విజనరీ నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికలు అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే

మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో మంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం, అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈ రోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి ఈ విమానాశ్రయం ఒక 77 వేల చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ గాని ఎంతో మంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూశాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతం అని వెక్కిలి నవ్వులు నడిగా నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతీ యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈ రోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి, స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి, శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదగే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యన, ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం, అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈరోజు సహకారం చేశాం. అర్థమనంటే భవ్యమైన

ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అర్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని, అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర

0: కళలకి రెక్కలు వచ్చే విధంగా మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం, ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం, యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు, ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది, అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఇక పని చేయాల్సింది మనం. మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన ఆదరణీయ మాన్య ప్రధానమంత్రిజీ, ఆప్కో ఫిర్సే మే భోగాపురం ఆర్ ఉత్తరాంధ్ర ప్రాంతకో క్షేత్రకో స్వాగత్ కర్తా హూ, మే ఇత్నా ఎమోషనల్ హూ ఆజ్ క్యూంకి మే భీ ఇసీ ప్రాంత సే ఆతా హూ, కాఫీ సమయ సే హమ్ సునతే ఆ రహే, మేరే బచ్పన్ సే సునతే ఆ రహే, యహాన్ కోయి కిసీ కే లియే అవసర్ నహీ హై, ఉత్తరాంధ్రా సే లోగ్ బాహర్ జాతే రహతే హై కామ్ కే లియే, పర్ ఆప్నే వాదా నిభాయా, ఆప్కే మార్గదర్శన్ మే, హమారే చంద్రబాబు జీ కే మార్గదర్శన్ మే, యహాన్ పే జో ఇంపాసిబుల్ లగ్తా థా వో ఆజ్ పాసిబుల్ కర్కే దిఖాయా, ఏక్ గేట్వే జైసా విమానాశ్రయ ఆజ్ హమ్నే బనాయా, హవాయి అడ్డా బనాయా, ఔర్ ఉస్కే సాథ్ హీ గూగుల్ జైసే బడే బడే జో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ హై వో సబ్ భీ ఆజ్ విశాఖపట్నం హమారే ఉత్తరాంధ్ర మే ఆ రహే, యే హమారే సబ్ కే లియే, హమారీ జో తాకత్ హై యహాన్ యువాన్ కే లియే, యే బహుత్ బడే సౌభాగ్య కీ బాత్ హై, ఆప్నే అప్నా వాదా నిభాయా, ఔర్ మే ఇస్ మంచ్ సే ఆప్కో వాదా దేతా హూ, హమారే ఉత్తరాంధ్ర కే యువా సే వాదా దేతా హూ కి ఆప్కా జో విజన్ హై వికసిత్ భారత్ 2047 కా విజన్ మే ఉత్తరాంధ్ర కా హర్ యువా వ్యక్తి ఆప్కే సాథ్ ఖడా రహేగా, ఆప్కే సాథ్ కామ్ కరేగా, ఏక్ సశక్త్ సంరక్ష భారత్ బనానే కే లియే ఆప్కే సాథ్ హర్ కదమ్ మే యహాన్ కే సారే యువాయే ఆప్కే సాథ్ చల్నే కే లియే తయార్ హై, యే ఇస్ క్షేత్ర కా ఆప్కే సాథ్ హమారా వాదా హై ఔర్ యే వాదా నిభాకర్ రఖేంగే, ఆప్కో హమారే ఆదరణీయ చంద్రబాబు నాయుడు జీ కో మంచ్ పర్ బేటే సభీ కో దిల్ సే మే స్వాగత్ కర్తా హూ, ధన్యవాద్ భీ కర్తా హూ, ఔర్ ఆప్కే యహాన్ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం, మళ్ళీ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింస నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ హెచ్ఆర్డీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి.

की, भारत माता की, उत्तरांध्र उत्साह अदरपोई ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాన్ని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట మన నమ్మవ గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈ రోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అవుతే ఉత్తరాంధ్ర కలలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కనపడుతుంది. నమో కా మత్లబ్ హిమ్మత్, నమో కా మత్లబ్ విశ్వాస్, నమో కా మత్లబ్ సురక్షిత్ భారత్, నమో కా మత్లబ్ దుష్మన్ కో డర్. వికసిత్ హో, గరీబ్ కా కళ్యాణ్ హో, భవిష్యత్ కా గ్యారంటీ హో, హర్ సవాల్ కా ఏకీ జవాబ్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం, కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలియక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగెళ్తున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతేకాదు, దశాబ్దాలుగా మనకున్న కళ, విశాఖ రైల్వే జోన్ ని కూడా కేటాయించింది మన నమో. భారతదేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వకుండా కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిలర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏకీ మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో పెట్టారు. ఇసి విశ్వాస్ నే ఆజ్ భోగాపురం కు వరల్డ్ మ్యాప్ మే ఏక్ నయీ పెహచాన్ దీ హై. ఎన్డీఏకి కంచుకోట ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర అంటే ఎన్డీఏ. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు, అందుకే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర అని వెతుక్కుంటా వస్తున్నాయి. అది మాకు

0: ఉత్తరాంధ్రకున్న కమిట్మెంట్, అద్భుతమైన నదులు, అడవులు, వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అనే అభివృద్ధి పదంలో మనం పెడతాం జరిగింది. రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంథి మల్లికార్జునరావు గారు రికార్డ్ టైంలో ఏర్పాటు నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వ సారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి, గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వాన్ని జోడెద్దుల బండి. ఈరోజు వేదిక మీద మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది, దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాన్ని నంబర్1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పూరా ఈస్ట్ కోస్టల్ ఇండియా తేజీ సే ఆగే బడ్ రహా హై, ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ కా యుగ్ నహీ, ఈస్ట్ కోస్టల్ ఇండియా కా యుగ్ హై. సుందర్బన్ సే శ్రీహరికోట తక్ ఎన్డీఏ కి డబుల్ ఇంజన్ సర్కార్ రాకెట్ కి తరహ వికాస్ కర్ రహా హై. ఏ హే నమో కా తాకట్ ఆర్ హమారా రెస్పాన్సిబిలిటీ హై 2029 మే ఫిర్ నమో భారత్ దేశ్ కా ప్రధానమంత్రి బన్నే కా. ఏ హే హమారా నమో. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి జై హింద్, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవచ్చు.

ఉన్నత భారతదేశానికి యువ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా ధర్మాన్ని భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో

140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదికపైన ఆశీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకు అందరికీ, భారీ సంఖ్యలో ఇచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. ఈ రోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కు మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. Charitra kevalam mana nirminchina kattadalanu maatrame gurtinchukodu, vaati dwara nirmitamaina bhavishyattuni gurtinchukuntadu. Ee vishayam mee nayakatvamlo Andhra Pradesh ku labhistunna abhivruddhilo chaala chaala spashtanga kanipistham. Idivarike Visakhapatnamlo 2 lakhala kotla paiga pettubadlu, andulo NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థిక అభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తాం.

ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకి రాళ్ళేస్తారంటారు. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేని? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు ఇక్కడ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకు ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 2 లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చేయాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను? నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను? మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు, ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే, ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలబెత్తు నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్న ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను, ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం

0: వెంటనే గుర్తించలేం. అది ఎంత తపన పడుతున్నారు, ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం. 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం? దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు. ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మనించి ఏమి కోరుకోరు. ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు, అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నేను నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ మూడు అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. Thank you.

భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి భారత్ మాతాకి తెలుగు తల్లికి తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపైనున్న పెద్దలందరికీ, ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండేళ్ల కింద విధ్వంసమైన రాష్ట్రం, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని

మీ అందరికి ఒక హామీ ఇచ్చాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు, అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ ఈ ప్రాంత వాసే. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా, చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం ఇటు పచ్చని కొండల మధ్య

విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్థిదారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపీ సెమీకండక్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. రెండు వేల 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 2019లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ రెండేళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు, వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు, వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం, వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికీ గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. పిఎం సాబ్, మోడీ సాబ్, ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై హార్ట్, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్.

0: ఉత్తమ ఆంధ్ర, నెంబర్ వన్ ఆంధ్ర, నెంబర్ వన్ ప్రపంచంలో దేశం రావాలి. విద్యేష్, మరొకసారి మీ ఉత్సాహం చూశాను, మీ కమిట్మెంట్ చూశాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఇంతమంది బయటనున్నారో, ఈరోజే మన గిరిజన పిల్లలు దింసా డాన్స్ చేసి గిన్నీస్ రికార్డు తెప్పించారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెప్పించారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ మధుర క్షణం ఆసన్నమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శుభ ప్రారంభోత్సవ మహోత్సవం, అలాగే ఇతర ప్రాజెక్టులని లాంఛనంగా ప్రారంభిస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్వీలింగ్ ఆఫ్ ద ప్లాక్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ విచ్ ఎన్కంపాస్ ద షేర్డ్ విజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అభి హమ్ అనురోధ్ కర్తే హై హమారే మాననీయ ప్రధానమంత్రి జీ బటన్ దబాకర్ ఆవిష్కరణ్ ఔర్ లోకార్పణ్ కర్.

0: Two additional transmission systems are being inaugurated. The Kurnool Wind and Solar Energy Zone Transmission System, developed at a cost of over 3,500 crore rupees, and the Ananthapuram and Kurnool Solar Energy Zone Transmission Scheme, developed with an investment of over 800 crore rupees. Collectively, these transmission systems will strengthen the national grid by enabling reliable transmission of clean energy and support India's energy transition and sustainable development. The foundation stone is also being laid for the high-level bridge at Lingasamudram on NH-565 with an investment of over 25 crore rupees. Three completed road projects are being dedicated to the nation. These include the 27-kilometer Recharla-Guruvayigudem Greenfield Highway, developed at a cost of over 760 crore rupees. The 29-kilometer Guruvayigudem-Devarapalli Greenfield Highway, developed with an investment of over 930 crore rupees. And the 6-kilometer Tadipatri bypass on NH-67, constructed at a cost of 160 crore rupees. These corridors will promote regional linkages, enhance access to major religious destinations, improve safety and reduce travel distance. Together, these projects will improve connectivity, strengthen infrastructure, expand clean energy capacity and create direct and indirect employment opportunities across Andhra Pradesh. Under the leadership of Honorable Prime Minister Sri Narendra Modi ji, Honorable Chief Minister Sri N. Chandrababu Naidu Garu, and Deputy Chief Minister Pawan Kalyan, these projects mark another decisive step towards a Viksit Andhra Pradesh and a Viksit Bharat.
1: Thank you very much, ladies and gentlemen. Kuch naam itihas ka hissa bante hai. और कुछ नाम इतिहास रचते हैं ऐसे ही एक नाम एक संकल्प और एक प्रेरणा है आप पिछले 12 वर्षों से बिना थके बिना रुके देश और देशवासियों की सेवा निरंतर समर्पित एक कर्म योगी है आप अल्लूरी सीताराम राजू अंतर्राष्ट्रीय हवाई अड्डे पे आपका आत्मीय स्वागत करते हैं माननीय प्रधानमंत्री जी अभी हम अनुरोध करते हैं इस पावन अवसर पर हमें संबोधित करें और मार्गदर्शन करें लेडीज एंड जेंटलमैन ऑनरेबल प्राइम मिनिस्टर एड्रेस ट्रांसलेटेड बाय ऑनरेबल मिनिस्टर राम मोहन नायडू गारु
2: भारत माता की भारत माता की भारत माता की आंध्र प्रदेश के गवर्नर अब्दुल नजीर जी गोवा के गवर्नर और इस धरती के संतान अशोक गजपति राजू जी सीएम मेरे मित्र चंद्रबाबू नायडू जी डिप्टी सीएम भाई पवन कल्याण जी मंत्रिमंडल में मेरे साथी युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी चंद्रशेखर पेमसानी जी भूपति राजू श्रीनिवास वर्मा जी राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी उपस्थित अन्य जनप्रतिनिधिगण देवी और सज्जनों अमरीकी नमस्कारम
3: आंध्र प्रदेश गवर्नर अब्दुल नजीर गार की गोवा गवर्नर अशोक गजपति राजू गार की मन मुख्यमंत्री वर्युलु चंद्रबाबु नायडु गार की ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి చంద్రశేఖర్ పెమ్మసాని గారికి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం
2: సాథ్యో ఆజ్కా దిన్ ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే స్వర్ణ ఆంధ్ర కే విజన్

0: के लिए ये बहुत अहम है। मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है। मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं। मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं।
1: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश अभिवृद्धि की स्वर्णांध्र विजन को एंतो कीलकमैन रोजु। ई शुभ संदर्भंगा ई पवित्रमैन मासंलो ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
0: సాధ్యం

0: श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं। मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारु को नमन करता हूं।
1: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश अभिवृद्धि की स्वर्णांध्र विजन को एंतो कीलकमैन रोजु। ई शुभ संदर्भंगा ई पवित्रमैन मासंलो ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
0: సాథ్యో, ఆజ్ యహా కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కి विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं।
1: मित्रुलारा, ई रोजु दादापु 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్‌పోర్ట్ తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
0: సాథ్యో, ఆజ్ కా యే ఆయోజన్ నయా ఇతిహాస్ నయే రికార్డ్ ఇసే రచనే కా భీ హై। आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा ढीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं।
1: मित्रुलारा, ई रोजु ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డుని సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు ढीमसा नृत्यम कूडा ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అన్నది నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలను టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్‌పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈ రోజు ढीमसा నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్, దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
0: 13,000 से ज्यादा आदिवासी बहनों और बेटियों की प्रस्तुति, उनका उत्साह, उनका अनुशासन और आदिवासी संस्कृति का गौरव, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं।
1: 13,000 मंदी के पैगा गिरिजन पिल्ललु मरियु सोदरी मनल तालुका प्रदर्शन, वारी उत्साह, वारी क्रमशिक्षण మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే

0: తరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరిమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజుకి ధర్తీ హే. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కీ శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ ఆంధ్ర ఔర్ ఉత్తర ఆంధ్ర కీ గ్రోత్ కా రన్వే హై. యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. మే ఆంధ్ర ప్రదేశ్ కే లోగో కో, దేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయీ దేతా హూం.
0: మిత్రులారా, ఈ నేల అల్లూరి సీతారామరాజు గారి నేల. అల్లూరి సీతారామరాజు గారు ఈ గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
1: సాథ్యో, పహలే జబ్ ఎయిర్పోర్ట్ బన్తే థే తో ఎయిర్పోర్ట్ కే నామ్ ఏక్ హీ పరివార్ కే నామ్ పర్ చఢ్ జాతే థే. हमने इस परंपरा को बदला. हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा. हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा. और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम శ్రీ అల్లూరి సీతారాం రాజు కే నామ్ పర్ హోగా. ఆంధ్రప్రదేశ్ కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, దేశ్ ఔర్ దునియా కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, ఉసే అల్లూరి సీతారాం రాజు జీ కే నామ్ సే జన సేవా ఔర్ రాష్ట్ర సేవా కీ ప్రేరణా మిలేగీ.
0: మిత్రులారా, ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతోనే ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు, దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, బీతే 12 ఇయర్స్ మే దేశ్ కే ఏవియేషన్ సెక్టర్ నే అసాధారణ ప్రగతి కీ. 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे. आज ये संख्या 166 है. एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी. एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी ఫ్లైట్ సే ఆ జా రహే హై.
0: మిత్రులారా, గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను.
1: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్య హీ నహీ బడీ హై,

0: हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है। इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है। कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है। इस पर भी 29,000 करोड़ रुपीज खर्च किए जाएंगे।
1: मित्रुलारा, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ స్థలక సంఖ్య మాత్రమే పెరగలేదు. మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూకా ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను.
0: సాథ్యో, ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై. కుచ్ హీ దిన్ పహలే కాశీ మే జిస్ స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కా శుభారంభ హువా, ఆజ్ వహీ మోడల్ పంజాబ్ కే అమృత్సర్ తక్ పహుంచ్ గయా హై. इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे. मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं.
1: मित्रों,
0: हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है. आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े, इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था. और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है.
1: मित्रुलारा, विमानयान रंगंलो దేశంలో మరో పెద్ద రైలు మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను.
0: साथियों, आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो. इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है. इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं.
1: मित्रुलारा, ఈ రోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటిని కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామాయపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం.
0: సాధ్య పోర్ట్ డెవలప్మెంట్ కే సాత్ సాత్ పూరే ఆంధ్ర మే హైవే ఔర్ ఎక్స్ప్రెస్ వే కా నెట్వర్క్ తయార్ హో రహా హై. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే జైసే ప్రాజెక్ట్ ఇస్ పూరే క్షేత్ర కో రఫ్తార్ దే రహే హై.
1: మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ నెట్వర్క్ ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి.
0: సాధ్యో, ఈ పూరా రీజన్ దేశ కే బడే ఔద్యోగిక కేంద్రో సే

0: आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1,00,000 करोड़ रुपीज की रेलवे परियोजनाओं पर काम चल रहा है। राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है।
1: మిత్రులారా, ఈ ప్రాంతం మొత్తం దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం.
0: आज इस क्षेत्र के विकास में पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान भी बड़ी भूमिका निभा रहा है। पीएम गतिशक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है। जब यहां यह आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा.
1: మిత్రులారా, ఈ ప్రాంత అభివృద్ధితో పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పీఎం గతిశక్తి ద్వారా రైల్ గాని, పోర్టు గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
0: साथियों, आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है. सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है.
1: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
0: హమారే టాలెంటెడ్ యువాకి ప్రతిభ కా లాభ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ దేశ్ కో జ్యాదా సే జ్యాదా మిలే, యే బహుత్ ఆవశ్యక్ హై. इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसे फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है. विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है.
1: मन प्रतिभावंतुलैन युवत सामर्थ्यं आंध्र प्रदेश के काकुंडा देशानिकी मरिंत उपयोगपड़ाली. अंदुके इप्पुडु मा दृष्टि सेमीकंडक्टर वंटि फ्यूचरिस्टिक टेक इंडस्ट्रीज पै उंदी. विशाखपट्टनंलो కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను.
0: చంద్రబాబు కే నేతృత్వమే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాత్ సాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కా భీ హబ్ బనేగా. ఇస్సే ఆంధ్ర మే ఫ్యూచరిస్టిక్ జాబ్స్ తయార్ హోగీ, టెక్ ఇండస్ట్రీస్ కే లియే నయా వాతావరణ తయార్ హోగా.
1: చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి, టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకోసిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది.
0: సాథ్యో, వరల్డ్ ఎకానమీ మే కహీ పై కిసీ భీ గ్రోత్ సెంటర్ కా నిర్మాణ్ సిర్ఫ్ ఏక్ ఫ్యాక్టరీ సే నహీ హో సక్తా, ఉస్కే లియే एक पूरे इकोसिस्टम की जरूरत होती है. आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं. चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं, इसी का परिणाम है आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती हैं.
1: मित्रलारा, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకోసిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకోసిస్టమ్

0: సిస్టమ్నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
1: సాథ్యో, యహా సెమీకండక్టర్ కే సాథ్ సాథ్ ఏఐ ఇన్ఫ్రా ఆర్ డేటా సెంటర్ పర్ భీ కామ్ హో రహా హై. గూగల్ నే భీ యహా 15 బిలియన్ డాలర్స్ కే ఏఐ ఆర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ కి ఘోషణా కీ హై. ఆర్ భీ కై గ్లోబల్ కంపెనీ యహా నయ సంభావనాయే దేఖ రహీ హై. ఇస్కా బహుత్ బడా ఫాయదా ఆంధ్ర ప్రదేశ్ కే సాథ్ సాథ్ దేశ్ కే యూత్ కో హో రహా హై.
0: మిత్రులారా, ఇక్కడ సెమీకండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ 15 బిలియన్ డాలర్లు విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది.
1: సాధ్యం ఆంధ్రకి ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కేవల్ డిజిటల్ టెక్ తక్ హి సీమిత్ నహీ హై. నకాపల్లి మే కేంద్ర సర్కార్ బడే ఫార్మా పార్క్ కే లియే భీ సహయోగ్ దే రహీ హై. ఇసే ఆంధ్రప్రదేశ్ దేశ్ కే ఏక్ బడే ఫార్మా హబ్ కే రూప్ మే భీ వికసిత్ హోగా.
0: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను.
1: గ్రీన్ ఎనర్జీకి ఫీల్డ్ మే భీ అకేలే రాయలసీమ క్షేత్రమే 5 లక్ష కరోడ్ రూపీస్ సే జ్యాదా కా ఇన్వెస్ట్మెంట్ హువా హై. మే ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే ఆప్ సభీ లోగో కో ఫిర్ విశ్వాస్ దిలాతా హూ హమారీ సర్కార్ ఐసీ హర్ సంభావనాఓ కో సాకార్ కర్నే కే లియే దిన్ రాత్ యే డబల్ ఇంజిన్ సర్కార్ కామ్ కర్తీ రహేగి.
0: గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.
1: సాధ్యం ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హర్ సెక్టర్ మే కీ స్పీడ్ సే కామ్ హో రహా హై ఇస్కా అందాజా ఆప్ ఇస్ బాత్ సే లగా సక్తే హై కి పిచ్లే 3 యాత్రాఓ మే హి మైనే 2 లక్ష కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్ కా శుభారంభ యహా కియా హై.
0: మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఇక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను.
1: ముదే ఖుషీ హై కి ఆంధ్రకి ఇస్ వికాస్ యాత్ర మే ఉత్తర ఆంధ్ర భీ సశక్త హో రహా హై. హమ్ విశాఖపట్నం ఇకనామిక్ రీజన్ వీఆర్ కో దేశ్ కే బడే ఔద్యోగిక కేంద్ర కే రూప్ మే వికసిత్ కర్ రహే హై. హమారా లక్ష్య హై వీఈఆర్ ఏషియా కా ప్రముఖ ఇకనామిక్ హబ్ బనే. యే ఎయిర్పోర్ట్ సే లేకర్ సెమీకండక్టర్ యూనిట్ తక్ ఇసీ మిషన్ కా హిస్సా హై.
0: ఈ అభివృద్ధి ప్రయాణంలో ఉత్తరాంధ్ర కూడా మరింత బలోపేతం అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం బీఆర్ ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.
1: సాధ్యం

0: हमारी सरकार का मंत्र है इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट। इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया है और हम प्राइवेट सेक्टर को भी इन्वेस्टमेंट के लिए प्रेरित कर रहे हैं। आप भी जानते हैं जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं।
1: मित्रुलारा, मा प्रभुत्वं तालूका मंत्रं పెట్టుబడి నుంచి ఉపాధి వరకు, అందుకే ప్రభుత్వం తనవంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూకా పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం.
0: సాధ్యం ముజే పూరా విశ్వాస్ హై, ఆజ్ యహా జితనే భీ ప్రాజెక్ట్ కి షురువాత్ హుయీ హై, జిన్కీ నీవ్ రఖీ గయీ హై, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद।
1: मित्रुलारा, ఈ రోజు ప్రారంభమైన శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్ట్ కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ మిషన్ కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలంగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను.
0: భారత్ మాతాకి
2: జై,
0: భారత్ మాతాకి
2: జై,
0: భారత్ మాతాకి
2: జై.
0: ధన్యవాద్.
3: ఉత్తరాంధ్రని ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపుతో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటతో, నదుల అనుసంధానంతో నీటి కొరత తీరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానంతో కొనసాగిన ప్రసంగాలు, అనంతరం మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారాం రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం, ఇతర శంకుస్థాపనలు, ఆపై ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని తలుచుకుని స్ఫూర్తిని పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉత్తేజపూరిత ప్రసంగంతో వేదికపై కార్యక్రమాలు ముగిశాయి.
4: ఇది ముగింపు కాదు, ఆనంద విమానం గగనతలానికి ఎగిరింపు, అంతర్జాతీయంగా భారతీయ అభివృద్ధి ఎదిగింపుగా భావిస్తూ భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తిరిగి ఆకాశవాణి స్టూడియోస్కి వెళ్దాం.
5: మీరింతవరకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ వ్యాఖ్యానం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైంది.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
1: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

అర్జున్ సన్ ఆఫ్ వైజీ అంతే సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు. మరి 1:34 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ నేను మీ అర్జున్ శృతి, అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనం ఉన్న ధీరా ప్రోగ్రామ్ లో. మనలో ఉన్న మానవత్వం మనల్ని నడిపిస్తున్నప్పుడు అటండి, ఆ దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన ప్రయాణం ఆగదట. సో మందాకిని ఆమ్టే గారి జర్నీ కూడా అలాంటిదే. రోడ్లు లేవు, కరెంట్ లేదు, సరైన మెడికల్ ఫెసిలిటీస్ లేవు, హెల్పర్స్ లేరు, అయినా సరే ఆవిడ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. కొన్ని వేల మంది గిరిజనులకి కొన్ని దశాబ్దాల పాటు వైద్యం అందించారన్నమాట. సో రాత్రైనా పగలైనా ఎవరైనా పేషెంట్ నుంచి పిలిపొస్తే చాలు, అక్కడ మందాకిని డాక్టర్ ప్రెజెంట్ అయిపోయేవాళ్ళట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా, ఆవిడ జస్ట్ మందులు ఇవ్వడం మాత్రమే కాదు, ఆ పేషెంట్లో ఉన్న భయాన్ని పోగొట్టి వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని కూడా పెంచేవాళ్ళట. అండ్ మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా, అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రేమగా మాట్లాడే మాటకి మనకి వచ్చిన హెల్త్ ప్రాబ్లం సగం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది కదా, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా. అదండి ఒక డాక్టర్ మాటకి సేవకి ఉన్న పవర్ అనమాట. ఎనీవేస్ మనం ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం జూనియర్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

మజ్నూ సినిమా నుంచి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో చిన్మయి పాడిన పాట విన్నారు. శ్రీమణి గారి లిరిక్ 143 క్రాస్ అయిపోయి 44 PM 144 PM కూడా అయిపోయింది మన ధీరా టైం. సో మరి కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అనే సామెత మీరు వినే ఉంటారు కదా. కొంతమంది అలానే ఉంటారండి, వాళ్ళు ఎంత సేవ చేసినా సరే ఎలాంటి గుర్తింపు కోసం కానీ ఎలాంటి పొగడతల కోసం కానీ ఎదురు చూడరు, అసలు కోరుకోరు కూడా. సో మన డాక్టర్ మందాకిని ఆమ్టెక్ కపుల్ కూడా అంతేనమాట, కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు సేవ చేస్తున్న గిరిజనులకి చాలా సాదా సీదాగా ఎవరికి పెద్దగా తెలియకుండానే చేసేవాళ్ళట. కానీ నిజం ఎంతకాలం ఉంటుంది సైలెంట్గా చెప్పండి. సో ఆవిడ చేసిన సేవ మొత్తం అందరికీ తెలిసింది, అండ్ మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా సెల్యూట్ చేసింది ఆవిడ త్యాగానికి. సో మరి 2008 డాక్టర్ మందాకిని ఆమ్టే అండ్ డాక్టర్ ప్రకాష్ ఆమ్టేకి ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది. సో ఇప్పుడు చెప్పండి, సక్సెస్ వాళ్ళు అచీవ్ చేసిన డాక్టర్ డిగ్రీలో ఉందా, వాళ్ళ సర్వీస్లో ఉందా? ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్లోనే ఉంది కదా. సో ఇదే కాదు, వీళ్ళ ఇన్స్పైరింగ్ జర్నీలో ఇంకొక మెసేజ్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సారంగపాణి జాతకం సినిమా నుంచి అయితే టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

కలుసుకోవాలని సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి ఈ సాంగ్ కి సింగర్, మ్యూజిక్ అండ్ లిరిక్స్ అన్ని కూడా డిఎస్పీ అనమాట. సో 154 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఈ రోజు మనం డాక్టర్ మందాకిని ఆమ్టే గారి ఇన్స్పైరింగ్ జర్నీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? జీవితానికి విలువ సంపాదించిన డబ్బులోనే కాదు, పంచిన ప్రేమలో, చేసిన సేవలో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుందండి. ఆ శక్తి తన కోసం, తన పక్కవారి కోసం కూడా ఉపయోగించారనుకోండి, ఈ ప్రపంచంలో మార్పు తప్పకుండా వస్తుంది. కుదిరితే సక్సెస్ఫుల్ అవ్వండి, దాంతోపాటు ఇంకొకరికి యూస్ఫుల్ కూడా అవ్వండి. ఓకే, ఇది ఇవాళ ధీరా మెసేజ్. సో మరి గుర్తుంచుకోండి, మనం ఎదగడం గొప్ప కాదు, మనం ఎదుగుతూ పక్క వాళ్ళని కూడా ఎదిగేలా సహాయపడతారు చూసారా, అది అసలైన గొప్ప, వాళ్లే అసలైన ధీరా. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇది ఇవాళ ధీరా షో. మళ్ళీ మనం ఎగ్జాక్ట్ గా సందడిలో సందడి చేస్తూ కలుద్దాం 2:30కి. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:30 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది. హాయ్ హలో వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి అండ్ వెల్కమ్ టు ద షో సండే సందడి. సో మరి ఈ సందడిలో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే హ్యాపీగా నేను అడిగిన ప్రశ్నలకి మీరు ఆన్సర్ చెప్పాలి అంటే మనకు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి హ్యాపీగా ఆన్సర్స్ పంపించేసేయచ్చు. మరి మీరు కూడా సందడి చేసేయచ్చు. సో ఎలా అంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, సో ఆ నెంబర్కి పంపించాలి. సో 8662488144 ఈ నెంబర్కి పంపించేసేయండి ఆన్సర్స్. మరి మేము పంపించాలంటే అసలు నువ్వు క్వశ్చన్ అడగాలి కదా శృతి అంటారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. బట్ దానికంటే ముందు ఇక్కడ కొన్ని మెసేజెస్ ఉన్నాయి. విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. హలో. అండ్ నెక్స్ట్ కామతి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, శృతి గారు చిక్కు ప్రశ్నలు వద్దు మేడం అట. అసలు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చెప్తూ ఇంకా చిక్కు ప్రశ్నలు వద్దు, మాకు ఈజీగా కావాలి, చిటారు కొమ్మను మిఠాయి పొట్లం అంటే ఎలా చెప్పండి. సో చిక్కు ప్రశ్నలు వచ్చినా దాన్ని సంధించే ఆ సమాధానాలు మీ దగ్గర ఎప్పుడు రెడీగానే ఉంటాయి నాకు తెలుసు. ఎనీవేస్ చూద్దాం మరి ఈరోజు నేను ఎలా ప్రశ్నలు తీసుకొచ్చానో మీరు ఎలా ఆన్సర్స్ చేస్తారో చూద్దాం. ఓకే నెక్స్ట్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎల్లయ్య గారు నందికొట్కు నుంచి మెసేజ్. అండ్ అశోక్ గన్నవరం నుంచి హాయ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ తులిమిల్లి రవి సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం, హాయ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ హాయ్ శృతి గారు శుభ మధ్యాహ్నం అంటూ విజయవాడ నుంచి కరుణ మెసేజ్. అండ్ ఆల్సో నెక్స్ట్ బావునారా శృతి గారు అంటూ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెల్సి విజయ, రోజా, సిరీష్, ఓంకార్, లక్ష్మీ నరసింహ మెసేజ్. నెక్స్ట్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ చిక్కు ప్రశ్నలే వేయండి అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే ఓకే సరే మరి అందరికి కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. సో మరి వెళ్ళిపోదాం మన షోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సాహసంలో ఉందండి, ఒకటి సాహసంలో ఉంది కానీ సావాసంలో లేదు, షాడోలో ఉంది కానీ విండోలో లేదు, ఎవరూలో ఉంది కానీ ఎవడూలో లేదు. సాహసంలో ఉంది కానీ సావాసంలో లేదు, షాడోలో ఉంది కానీ విండోలో లేదు, ఎవరూలో ఉంది కానీ ఎవడూలో లేదు. ఎవరు

మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో 8662484 ఈ నెంబర్కి. రైట్ నౌ మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా. సో సరిపోదా, శనివారం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

అనుకున్న ఆగిపోతారని ఎక్స్పెక్ట్ చేశాను. తికమక ప్రశ్నలు వద్దు అన్నారు, కానీ ఇది తికమక అయిపోయినట్టున్నారు అందరూ. చూద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారో. విజయవాడ వివిధ భారతికి నమస్కారం అంటూ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి పంపించారు, హాయ్ అండి. సో మరి నెక్స్ట్ మెసేజ్, హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ్, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, శుభ మధ్యాహ్నం శృతి మేడం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆన్సర్ పంపించారు. మసాసు అట్ట, మసాసు ఏమిటండి? కొన్ని కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అక్ష

అక్షరాలు జోలికి వెళ్ళకూడదు అనమాట. నేను అప్పటికీ ఒక క్లూ లాగా చెప్పా, ఎవరు అందులో ఉన్నది ఎవరు అని. ఎవరు అన్నామంటే జనరల్గా ఒక మనిషి గురించి కదా అడిగేది. సో దీన్ని బట్టి ఆలోచించండి. అండ్ అతి పెద్ద క్లూ కూడా ఇచ్చేసైనా సో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇవాళ బర్త్డే స్టార్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఇప్పటికైనా ఆన్సర్స్ వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి ఎంఎస్ దుర్గారావు గారు, అర్రర్రర్రే వెంటనే వచ్చేసారే అంటున్నారు. ఎస్, సో మరి గుడ్ మార్నింగ్ ఈరోజు. అది మార్నింగ్ మెసేజ్, వెరీ వెరీ నైస్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, హుషారు అట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి మీరు హుషారుని? సో మీరు అన్నట్టుగానే తికమక అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ జయంత్ తులసి మౌనిక నందికొట్కు నుంచి పంపించారు, ప్రియమణి అని చెప్పేసి. ప్రియమణి, అసలు ప్రియమణి ఎక్కడ? నేను అడిగిన క్వశ్చన్లో అసలు ప్రియమణి ఎక్కడా లేదు. ఓకే సో మరి, బట్ మీరు అంటూ అసలు అట్లీస్ట్ ఒక మనిషి గురించి నేను అడుగుతున్నానని మీరైతే గమనించారు కాబట్టి మీరు క్లూ పట్టుకుని అయితే ఆన్సర్ చెప్పేసేయచ్చు. ఓకే నెక్స్ట్, నమస్తే అండి శృతి మేడం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుంచి దామల్లి చినమస్తారావు గారు, దామల్లి పద్మస్తారావు గారు మెసేజ్, హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్. అక్కరపాక నుంచి రమా గారు, సుధాకర్ కూడా హుషారు అంటున్నారు. కాకా నుంచి పద్మ, దివ్య గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటున్నారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సవారు అట. అండ్ సుకుమారి విజయవాడ నుంచి, ఆహా వెరీ బ్యూటిఫుల్ సుకుమారి గారు, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు. ఓకే సో మరి క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. సాహసంలో ఉంది కానీ సావాసంలో లేదు, షాడోలో ఉంది కానీ విండోలో లేదు, ఎవరు? అది ఎవరు మీకు తెలిసి నాకు మెసేజ్ చేయండి 8662424114. అండ్ రైట్ నో మీ అందరి కోసం ఒక క్లూ సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిజనింగ్.

ஹேமச்சந்திர அண்ட் சுசித்ரா பாண்ட பியூட்டிஃபுல் சாங் இது வினே சார் ஷாடோ சினிமா நினச்சி ஸோ மாதிரி 2:44 PM க்ராஸ் அப்பை 11 seconds அப்பேந்தி மன சந்திரே சந்திரி ஷோ டைம். ஸோ மாதிரி நேன் அடிக்கின க்வெஷ்சன்கி அதி கஷ்டம் மீத ஆன்சர்ஸ் அது வந்துடே. ஸோ மாதிரி எவரெவரு பம்பிச்சாரு அண்டே மூசாபேட் நுச்சி அன்மா எம் நரேஷ் கரு அண்ட் ஃபேமிலி மெம்பர்ஸ் அனுஷ்கா சர்மா அட்டுனர். அனுஷ்கா சர்மா எலா அண்டி சாகசம்லோ உந்தா சாவாசம் அனே அசு சினிமா உந்தா ஷாடோலோ உந்தா போனி லேபோதே விண்டோலோ உந்தா அனுஷ்கா சர்மா அயிதே கானே காகும். ஓகே ராங் ஆன்சர் அது. அண்ட் நெக்ஸ்ட் வேட்டபாலம் ராமநகர் பொட்டு பாலசுப்ரமணியம் கரு பிரஸ்ன ஏவிட்டி அஜ்ஜோ மீர் இப்படே டூன் செசாரா. அண்ட் நெக்ஸ்ட் காக்கா நுச்சி பத்மா இங்க திவ்யா. ஓகே ரைட் ஆன்சர் மீது எம்எஸ் துர்காராவ் கரு மீரைத்தே க்வெஷ்சன் மார்க் கேஸ் மாதிரி ரைட் ஆன்சர் பம்பிச்சாரு கங்க்ராச்சுலேஷன்ஸ். நெக்ஸ்ட் இட்ஸ் மீ ரஞ்சித் ரெட்டி அண்ட் ரங்காபுரம் நுச்சி மெசேஜ் எக்ஸாக்ட்கா ரைட் ஆன்சர். நெக்ஸ்ட் இப்படே டூன் செசா க்வெஷ்சன் ப்ளீஸ் மேடம் அண்டூ கர்னூல் டிஸ்ட்ரிக் கோடமூர் மண்டலம் முல்லகுர்த்தி வில்லேஜ் நுச்சி தேஜஸ்ரீ ஸ்ரீனிவாசலு விஜயலட்சுமி மேக்னா சாணக்யா சங்கர்குமாரி அஜய் கிரீஷ்மா ஃபேமிலி மெம்பர்ஸ் விவேக். ஓகே சார் மாதிரி வீళ్ళందరూ பம்பிச்சார் அட. நெக்ஸ்ட் விஜயவாடி நுச்சி கருணா கரு ரைட் ஆன்சர். வேதாந்த ஜானகி ஸ்ரீனிவாஸ் கரு மச்சிலிப்பட்டினம் நுச்சி சாகசம் சேஸ்தே வின் அவுதாமட. அஜ்ஜோ அய்யோ மீரு எக்கடக்கோ வெள்ளிப்போயாரு ஜானகி ஸ்ரீனிவாஸ் கரு. நெக்ஸ்ட் ராஜசேகர் ரெட்டி நுச்சி ராஜசேகர் ரெட்டி கரு ஐம் சாரி ராஜசேகர் ரெட்டி கரு ஆதோனி மண்டலம் நுச்சி குட் ஆஃப்டர்நூன் ஸ்ருதி மேடம் அண்ணாரு வெரி வெரி குட் ஆஃப்டர்நூன். அண்ட் நெக்ஸ்ட் அனந்தபுரம் நுச்சி நவோதய காலனி குட் ஆஃப்டர்நூன் ஐம் பி அக்தர் வலி பாஷா. ஓகே ரைட் ஆன்சர் பம்பிச்சாரு. நெக்ஸ்ட் சாந்தி நகர் நுச்சி ஒகே ஒக்கடு ஹரீஷ் காதண்டி ஹரீஷ் கூட பர்த்டேனே கானி కాని ఇంకొక బర్త్డే కూడా స్టార్ కూడా ఉన్నారు ఈరోజు. యాక్చువల్గా నేను సినిమా కబుర్లలో కూడా చెప్పాను ఎవరు ఎవరు ఎవరు ఎవరు తెలియదండి అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్. ఓకే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ సవారు అట. మీరు కూడా అక్షరాల్లోకి పదాల్లోకి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి రైట్ ఆన్సర్. శిశ్లా వేణుగోపాల దత్త మద్రాసు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అనొచ్చింది గనుగులు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి హలో అండి. నెక్స్ట్ ఓకే అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్. సాంబశివరావు గారు వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఎవరంటే మృణాల్ ఠాకూర్ కాదు మృణాల్ ఠాకూర్ బర్త్డేనే కానీ తన కాదు ఇంకొక స్టార్ ఉన్నారు. అచ్చచ్చో నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యశోద్ జానకి రాజు. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల చినమస్తానరావు దామల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. గనుగులు రామకృష్ణారెడ్డి గారు త్రిష అంటున్నారు త్రిష కాదండి. నెక్స్ట్ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. మీరు సూపరు మీరు సూపరో సూపరు. నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎంఎఫ్ఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే చిలక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనసూయ గారు యమున జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మొత్తానికి వచ్చారు రైట్ ఆన్సర్లోకి. గోలకాంత్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుబలత రైట్ ఆన్సర్. అనంతపూరి మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాసు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే సో మరి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే తాప్సీ అనమాట. సాహసం సినిమాలో ఉంది షాడో సినిమాలో ఉంది అంతేగాని సావాసంలో లేదు విండోలో లేదు అది. ఓకే సో మరి ఒక్కొక్కసారి ఇలాంటి వేదన ఇచ్చినప్పుడు క్లోజ్ అందులో అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కూడా చూడాలి. ఓన్లీ అక్షరాలు పదాలు కాదు అనమాట. ఎనీవేస్ చాలాసేపు కష్టపెట్టేశాను కాబట్టి ఇప్పుడు మీకు ఈజీగా క్వశ్చన్ అడిగేస్తున్నా. ఏం లేదు సింపుల్గా ఒక సినిమా పేరు పంపించాలి ఒకే ఒక్కటి పంపించాలి. ఏంటంటే ఏ లెటర్తో స్టార్ట్

స్టార్ట్ అయితే ఆ లెటర్తో ఎండయ్యే పేరు, ఏ అక్షరంతో స్టార్ట్ అయితే ఆ అక్షరంతోనే ఎండయ్యే ఒక సినిమా పేరు పంపిస్తే చాలన్నమాట. వెరీ కూల్. ఓకే, ఒకటి పంపించేసండి. ఓకే, మనకి తెలుసు కదా వాట్సాప్ నెంబర్ 8662488114. ఈ నెంబర్కి అయితే పంపించండి రైట్ నో మీ అందరి కోసం లవ్ స్టోరీ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్. ఎంజాయ్ లిజనింగ్.

పుష్పక విమానం సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి నెక్స్ట్ మనకి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి చాలా చాలా సినిమా పేర్లు. కేదరి వీరేష్ రాజోలు మండలం నుంచి త్రిపుల ఆర్ గంగా మంగ అని మెసేజ్ చేశారు. అండ్ అనంతపురం జిల్లా నుంచి నర్సాపురం గ్రామం నుంచి అనమాట నాగేష్ లక్ష్మీ లావణ్య హర్షవర్ధన్ ఇంత అక్కడ క్వశ్చన్ కి తాప్సీ అని పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మన ఫిల్మ్ క్వశ్చన్ కి గంగా అని పంపించారు. విజయవాడ నుంచి కరుణ అని పంపించారు. అండ్ నెక్స్ట్ కాకా నుంచి పద్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ట్రిపుల్ ఆర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ కే సుకుమారి విజయవాడ నుంచి ఆహా మూవీ అట. ఓకే ఇంగ్లీష్ లో ఆహా ఏహెచ్ఏ కాబట్టి రైట్. అండ్ నెక్స్ట్ ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి తాప్సీ అని ఇంత అక్కడ క్వశ్చన్ కి ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మాము జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా తాప్సీ మెసేజ్ కి ఆన్సర్ పంపించారు. అండ్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత అక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ ఎగ్జాక్ట్ గా రైట్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి మహాభారతం అని పంపించారు ఎగ్జాక్ట్ గా మన ఫిల్మ్ క్వశ్చన్ కి. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు ఏ అట జస్ట్ సింగిల్ లెటర్ అనమాట సూపర్ అసలు. నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమా గారు సుధాకర్ త్రిపుల ఆర్ ఇంకా గంగా కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమయ్య అని పంపించారు. నెక్స్ట్ అయితే మల్లికార్జున్ ఇంకా అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి ఎవడు అని పంపించారు. ఎవడు ఎలా అవుతుంది కాదు కదా, ఏ లెటర్తో స్టార్ట్ అయితే ఆ లెటర్తోనే ఎండ్ అవ్వాలన్నాను. సో ఇదైతే రాదు మల్లికార్జున్ గారు. ఓకే నెక్స్ట్ అయితే ఎస్ఎం భాష మైదుకూర్ నుంచి ట్రిపుల్ ఆర్ అండ్ నెక్స్ట్ అని పంపించారు తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముల్లగుర్తి విలేజ్ నుంచి. నెక్స్ట్ గంగా మంగ అని బొమ్మయ్య గారు కర్నూలు నుంచి. గోలకాందొడి నుంచి పాతింటి ఎల్లప్ప నువ్వు నేను. ఓకే మహబూబ్ నగర్ మహబూబ్ ఆత్మకూరు నుంచి నాన్న. ఓకే సో మరి తెలుగులో అనమాట, తెలుగులో కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ శృతి మేడం హాయ్ అంటూ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి గజ దొంగ అని పంపించారు. తెలుగులో చూసుకున్న గాగా. ఓకే రైట్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి నయన అంటూ పంపించారు. ఇది ఒక సినిమా ఉందా అండి, నాకు ఇప్పటిదాకా తెలియదు ఇది. ఎనీవేస్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి నేనంటే నేనే సూపర్ స్టార్ కృష్ణ గారిది అంటూ పంపించారు, నాకు హింట్ ఇచ్చారనమాట. ఓకే సో మరి ఇక్కడైతే చాలా మెసేజెస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తా. ఫస్ట్ అసలు ఆ క్వశ్చన్ వినండి. ఏంటంటే మనకి ఇప్పుడు మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మనం చాలా మెసేజెస్ పెట్టుకుంటాం కదా. అయితే సపోజ్ దోమలకి కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటే, ఒక దోమకి బాగా ఆకలేస్తూ ఉంటే ఆ దోమ ఆ వాట్సాప్ గ్రూప్లో ఏమని మెసేజ్ చేస్తుంది? మీరు నాకు సరదాగా పంపించాలి ఫన్నీ ఆన్సర్ ఏదైనా. ఓకేనా? 8662438114 ఈ నెంబర్కి

0: పంపించేసేయండి. దోమలకి వాట్సాప్ గ్రూప్ ఉంటే ఒక దోమకు బాగా ఆకలేస్తే ఏమని పెడుతుంది మెసేజ్ ఆ వాట్సాప్ గ్రూప్లో. ఓకే, సో ఇది ఆలోచించండి. అండ్ ఎగ్జాక్ట్గా ఈరోజు 3 o'clockకి మనకి జాతీయ వార్తలు ఉంటాయి, ఆ తర్వాత 3:10కి మనకి ప్రాంతీయ వార్తలు కూడా ఉంటాయి. సో బ్యాక్ టు బ్యాక్ 20 మినిట్స్ వార్తలు అనమాట. మళ్ళీ తర్వాత మనం కలుసుకుందాం, ఓకేనా? ఎగ్జాక్ట్గా 3:20 తర్వాత సందడే సందులో ఈ గ్యాప్లో తెలుసు కదా మన వాట్సాప్ గ్రూప్లో దోమ ఏమైనా మెసేజ్ చేస్తుంది, మీరు ట్రై చేయండి. ఓకే, మన వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి. అండ్ ఇక్కడైతే ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, అన్నీ నేను తప్పకుండా చదువుతాను. సో వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 3 గంటలు కావస్తోంది. ముందుగా 3 గంటలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: లో ఈ గ్యాప్ లో తెలుసు కదా మన వాట్సాప్ గ్రూప్ లో దోమ ఏమని మెసేజ్ చేస్తుంది, మీరు ట్రై చేయండి. ఓకే, మన వాట్సాప్ నెంబర్ కి పంపించేసేయండి. అండ్ ఇక్కడైతే ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, అన్ని నేను తప్పకుండా చదువుతాను. సో వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 3 గంటలు కావస్తోంది. ముందుగా 3 గంటలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. గ్లాస్కో కామన్వెల్త్లో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించిన మన క్రీడాకారులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందన తెలియజేశారు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులకు పాల్పడే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ శిక్షలు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తుంది. విద్యార్థుల సురక్షిత భవిష్యత్ లక్ష్యంగా చట్టపరంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించి పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్రత, నిష్పాక్షికత ఉండేలా బిల్లు రూపొందించబడింది. అక్రమ పద్ధతులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు కారాగారం, 10 కోట్ల రూపాయల జరిమానా, దోషుల ఆస్తి జప్తు వంటివి ఈ బిల్లులో భాగమయ్యాయి. రాష్ట్రపతి ఆమోదంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ బిల్డింగ్ను ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మంది ధింసా కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
1: मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: రాష్ట్రాన్ని ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని అన్నారు.
1: आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.

0: కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని అన్నారు.
1: ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు.
0: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్ట్రంలో మొత్తం 18,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మందికి సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యానయోగ కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు, తదితర ఆహార వ్యాపార సంస్థలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. కుల్గాం కేలం ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో గాయాల పాలైన కార్మికులు 2 మృతి చెందారు. ఈ సంఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి కుల్గాం జిల్లా యంత్రాంగం ప్రకటించిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. గత 24 గంటల్లో తమ భూభాగంలోకి, సెవుటా నగరంలోకి 60,000కు పైగా మొరాకో శరణార్థులు ప్రవేశించడంతో స్పెయిన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దాంతో వీటి కట్టడికి ఇటలీ సరిహద్దుల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య వల్ల వైమానిక సేవలు, నౌకా రవాణా ప్రభావితం కానున్నాయి. 29 ఐరోపా దేశాలకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందించే స్పెయిన్ షెంజెన్ సౌకర్యం కూడా ప్రస్తుతం నిలిచిపోనుంది. ఇటలీ భద్రత, యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడేందుకు ఈ చర్య అనివార్యమైందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని వెల్లడించారు. కట్టడి చర్యలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని వివరించారు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మితా డే, హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని అందించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథ్లాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. విజేతలకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత రాజశ్రీ పురుషోత్తమ్ దాస్ టండన్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో స్ఫూర్తిని నింపే రచనలతో పురుషోత్తమ్ దాస్ జాతిని జాగృతం చేశారని, టండన్ జాతికి చేసిన సేవలను మరువజాలమని, తరతరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒడిశాలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్టంలోని నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు హెలికాప్టర్ ద్వారా భద్రక్, బాలసోర్, జాజ్పూర్, కేంజర్ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులతో సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. కాగా ఇతర జిల్లాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి.

గతరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కేరళలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు, వరద పరిస్థితులు నెలకొన్నాయి. 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూచిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్దతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా బులెటిన్ వినవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని రాచర్ల అటవీ బీట్లో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నమోదు గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తిమ్సా నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: ये धरती अल्लूरी सीताराम राजू की धरती है. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలొచ్చాయని ఆయన పేర్కొంటూ,
2: మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు ఒక మణిహారం, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్‌పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్‌పోర్ట్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు.
0: నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని గిద్దలూరు డివిజన్ రాచర్ల బీటులో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పులుల పాత్ర అత్యంత కీలకమని, ఒక పులి ప్రాణం కోల్పోవడం ఆందోళన కలిగించే విషయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన అడవులు, వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతను మరోసారి గుర్తు చేస్తుందని చెప్పారు. పులి మరణానికి గల కారణాలను వెలికి తీయటానికి టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ను సమగ్ర పారదర్శక విచారణ నిర్వహించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎడ్యూసిటీ ద్వారా ప్రపంచంలోని విమానరంగ సిబ్బందికి ఇక్కడే శిక్షణ ఇస్తారని చెప్పారు. 77,000 చదరపు

0: అడుగులతో తయారవుతున్న విమానాశ్రయంతో ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంటూ,
1: 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి భోగాపురం విమానాశ్రయం ఎంతో మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను.
0: ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకు బీమా నమోదు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వాస్తవానికి ఈ పంటలకు బీమా నమోదు గడువు జులై 31తో ముగియాల్సి ఉండగా రాష్టంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు బీమా సంస్థలతో గడువు పొడిగింపునకు చర్చలు జరిపిందని వెల్లడించారు. రెండు వేల 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతలో అవగాహన కల్పించడానికి, దేశ నిర్మాణానికి వారు దోహదపడేలా ప్రోత్సహించడానికి మేరా యువ భారత్ దేశవ్యాప్త నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట డైరెక్టర్ వెంకట్ ఉజ్వల తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: నషాముక్త్ అభియాన్ వికసిత్ భారత్ సంకల్ప్ ప్రోగ్రామ్స్ టుమారో ఆనరబుల్ పిఎం సర్ విల్ అడ్రెస్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ ఎస్పెషలీ టు ఎరాడికేట్ డ్రగ్స్ అండ్ క్యాంపెయిన్ మోడ్ ప్రోగ్రామ్ టు జనరేట్ అవేర్నెస్ ఫర్ డ్రగ్ డి అడిక్షన్ సో యూత్ ఆర్ అపీల్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వాల్వ్ టు గెట్ ఇన్ టచ్ విత్ డిస్టిక్ ఆఫీసర్స్ ఆఫ్ మై భారత్ డిస్టిక్ యూత్ ఆఫీసర్స్ ఆర్ యూ కెన్ లాగిన్ టు మై భారత్ .gov.in అండ్ యూ కెన్ టేక్ ఎ ప్లెడ్జ్ ఆన్లైన్ అండ్ యూ కెన్ జనరేట్ ఎ సర్టిఫికేట్ ఆల్సో సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండ్ విన్ ఆపర్చునిటీ for every youth to participate in this beautiful program.
0: ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పింఛన్ల పంపిణీ ఈరోజు కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం విస్సా కోడేరులో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామంలో కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ లబ్ధిదారులకు పింఛను నగదును అందజేశారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి రగిలించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతి ఈరోజు. 1856 జులై 23వ తేదీన బొంబాయి సమీపంలోని రత్నగిరి పట్టణంలో జన్మించిన ఆయన స్వరాజ్య సాధన దిశగా ప్రజలను ముందుకు నడిపించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించి దానిని ఎప్పటికైనా సాధించి తీరుతామంటూ స్వాతంత్ర్యోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంపూర్ణ స్వరాజ్య ఉద్యమానికి పితామహుడిగా నిలిచిన బాలగంగాధర్ తిలక్ 1920వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో బీసీ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, చల్లార్చిన తాగునీరు, తాజా ఆహారాన్ని మాత్రమే అందించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ వినియోగదారులకు దీపం పథకం లబ్ధిదారులకు ఇస్తున్న విధంగా రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కె కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను స్పష్టం చేశారు. ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ విధానంలో రాయితీ జమ చేయాలని సూచించారు. ఎల్పీజీ నుంచి పైప్డ్ న్యాచురల్ గ్యాస్కు మారే లబ్ధిదారులు తమ ఎల్పీజీ కనెక్షన్ సిలిండర్లను సంబంధించిన గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించాలన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

సారి. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని రాచర్ల అటవీ వీటిలో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం నగదు గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:20 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి.

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: Welcome back to Sunday Sunday. This is RJ Shruti. మన స్టూడియోలో టైం 3:20 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం గేమ్ షోలో. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, అంటే పెద్ద న్యూస్ బ్రేక్ వచ్చింది కదా మనకి. దానికన్నా ముందు మనకి ఒకవేళ దోమలకి కనుక వాట్సాప్ గ్రూప్ ఉంటే దోమకి ఆకలేస్తే ఆ గ్రూప్లో ఏమని అడుగుతుంది అని అడిగాను. ఇక్కడ నాకు చాలా చాలా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆ తర్వాత ఆ ఆన్సర్స్ అన్ని చెప్తాను. ఈలోపుగా మీకు కూడా ఏమైనా ఆన్సర్ చెప్పాలి అంటే 8662488114 ఈ నెంబర్కి పంపించేసేయండి మీ ఆన్సర్ని. ఓకే, రైట్ నౌ ఒక బ్యూటిఫుల్ బిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిజనింగ్.

ఎస్ ఇందిరా సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 3:23 అయిపోయింది మన సందరే సందరి టైం. సో మరి ఇక్కడ చాలా మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి. మరి నేను అడిగిన మూవీ క్వశ్చన్ కి వచ్చినాయి, అలాగే దోమ క్వశ్చన్ కి కూడా వచ్చాయి అనమాట. సో ఫస్ట్ అన్నమయ్య సినిమా అంటూ టి కళ్యాణి గారు విజయవాడ రామకృష్ణాపురం నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఓకే, మీ ఆన్సర్ కరెక్టే ఇంగ్లీష్ లో చూస్తే. ఓకే, అశోక్ గన్నవరం నుంచి వికెట్

అవి అంటున్నారు తెలుగులో. ఓకే, ఏ లెటర్తో అయితే స్టార్ట్ అవుతుందో సినిమా పేరు, ఆ లెటర్తోనే ఎండ్ అవ్వాలి అని అడిగాను. సో నాకు వికట కవి అని పంపించారు అశోక్, వెరీ నైస్. నెక్స్ట్ అనంతపురం నవోదయ కాలనీ నుంచి ఐఎంబి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గజ దొంగ అంటున్నారు. ఓకే, తెలుగులో రైట్. అండ్ నెక్స్ట్ గంగామంగ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ ఇక స్టార్ట్ అనమాట. ఏంటంటే మన దోమ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది, రాజోల్ నుంచి జయన్న గారు పంపించారు. ఒకవేళ దోమలకి కనుక వాట్సాప్ గ్రూప్ ఉంటే ఒక దోమ కాకలేస్తే ఏమని పంపిస్తుంది మెసేజ్ అంటే, ఊ కొడతారా ఉలిక్కి పడతారా అట. ఓకే, ఎవరు ఉలిక్కి పడతారండి, మిగతా దోమలా మనమా. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు హాయ్ అండి. నెక్స్ట్ గంగామంగాని ఓకే మూవీ క్వశ్చన్కి. నెక్స్ట్ భాస్కర్ పెడన రక్త సింధూరం, ఎక్కడైనా మంచి రక్తం దొరుకుతుందా, ఆ లొకేషన్ పెట్టుకోండి అని మెసేజ్ చేస్తుందంట. వెరీ నైస్ భాస్కర్ గారు. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల చిదమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు గంగామంగ మూవీ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ నేనంటే నేనే అంటున్నారు వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు కూడా ట్రిపుల్ ఆర్ గంగామంగ ఎంఎఫ్ఎస్ సర్దార్ కూడా సేమ్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ లక్ష్మీ లావణ్య హర్షవర్ధన్ కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట, ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహర్షి అట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. దోమ ఏమని మెసేజ్ చేస్తుందంటే, ఇక్కడ రేడియో కేంద్రం సమీపంలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు, ఈ ప్రాంతానికి రాకండి అని వాళ్ళ మిత్రులకి బంధువులకి మెసేజ్ చేస్తుందంట. అచ్చొచ్చు, నేను అడిగిన దానికి ఆకలేస్తే ఏమైనా మెసేజ్ చేస్తుంది అని. ఓకే, సో మరి విజయవాడ నుంచి కరుణ అండ్ కన్నా మెసేజ్ చేశారు, నాకు బ్లడ్ కావాలి అని మెసేజ్ చేస్తుందంట, ఆర్డర్ ఇస్తుందనమాట వాట్సాప్ గ్రూప్లో. నెక్స్ట్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రక్తకోల కావాలి అంటుంది అంటున్నారు, ఇయ్య బాబోయ్. నెక్స్ట్ మెసేజ్ గోలకాంత్ తోటి మాతింటి ఎల్లప్ప కారు, ఓకే బ్లడ్ గ్రూప్ అని మెసేజ్ చేస్తుందంట. ఓకే, నెక్స్ట్ తులసి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, మౌనిక జయంత్ నందికొట్కూరు నుంచి ఇంత అక్కడ మూవీ క్వశ్చన్కి ట్రిపుల్ ఆర్. ఓకే, హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మహాభారతం అని పంపించారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గంగామంగ. సాంబ శివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, ఆన్సర్ దోమని ఏమని పెడుతుందంటే ఈ అని చెప్పి ఒక 8 ఈలు పంపారు మరి నాకు. అంటే ఏమిటి, ఎగురుతోంది అది కాసేపు ఆకలేసి. అచ్చొచ్చో. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మామూలు జైనిధన్ ఇంకా స్నేహ భాను జైనిధన్ మూవీ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు, ట్రిపుల్ ఆర్ ఇంకా గంగామంగ. ఓకే, నెక్స్ట్ అయితే సిఆర్ నగర్ నుంచి రాజేష్ ప్రియ రామ్ చరణ్ హేమ, ఓ గ్రూప్ బ్లడ్ ఉంటే పంపించండి అని మెసేజ్ చేస్తుందట, పాపం అడుగుతుంది అనమాట హెల్ప్. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే పాలెం పోలే గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. వాట్సాప్ గ్రూప్ నుంచి దోమ వాట్సాప్ చేయడం అనగా మంచి బలశాలి మంచి రక్తం ఉంటే పంపగలరు అని పంపిస్తుందట. ఏమిటో మరి, నాకైతే ఒకటే ఒకటి అర్థమైంది, రక్తం పంపించండి. ఎనీవేస్, నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు ఐ వాంట్ రక్తకోల అంటుందంట, దోమ కాకలేస్తే మిగిలిన దోమలు రక్తం తాగుతా అంటుంది అంటున్నారు చిల్కా నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మహబూబ్ గారు బ్లడ్ ఆర్డర్ చేస్తుంది అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ అయితే రేర్ గ్రూప్ బ్లడ్ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి అని అడుగుతుందట, రే రే రే రే వివి రెడ్డి గారు మెసేజ్ ఇది. ఓకే, నెక్స్ట్ అయితే దోమ వాట్సాప్లో బ్లడ్ కావాలి వేడివేడిది అని ఆర్డర్ మెసేజ్ చేస్తుంది అన్నారు. ఇది ఆర్డరా మెసేజా అండి? ఇంతకీ ఎవరిది? కాకా నుంచి పద్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఓకే ఏంటి, చలికాలం వస్తోంది అందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళండి అని గ్రూప్లో మెసేజ్ చేస్తుంది అన్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఇంకా మనకు వానాకాలం వెళ్ళలేదు, అప్పుడే చలికాలం ఎక్కడదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ దోమ అంటుంది నేనుండే ఏరియాలో షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి కీర్తి రాజ్కుమార్ మెసేజ్ చేశారు నిజామాబాద్ నుంచి. ఓహో, అందరికీ ఇన్విటేషన్ అనమాట, అది తాగిందే కాకుండా. ఆహా, సరిపోయింది. నెక్స్ట్ దోమకు వాట్సాప్ ఎక్కడిది మేడం ఉంటే లక్ష్మి అచ్చు ఉంటే నా రక్తం తాగడానికి రండి అని చెప్పి కామెంట్స్ చేసుకుంటాయని లక్ష్మీ ప్రసన్న గారు మార్కాపురం నుంచి మెసేజ్ చేశారు. ఆహా, మీకు మీరే ఇన్విటేషన్ ఇచ్చుకున్నారని, ఎంత ధైర్యం మీకు. ఆహా, సరిపోయింది. నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, దోమ వాట్సాప్లో వేరే దోమతో ఎక్కువ బ్లడ్ ఉన్న మస్కిటో గ్రూప్లో చేరితే మనకు ఎక్కువ బ్లడ్ తాగే వీలుంటుంది అని చెప్పి మెసేజ్ చేసి పైగా నవ్వకుండా శృతిజీ అట. నేను నవ్వకుండా

0: ఎలా ఉండదు. అసలు శృతిని నవ్వకుండా ఉండు అని అనడం ఎంత కష్టం, చాలా అది చాలా కష్టం. అండ్ నెక్స్ట్, నాకు కాస్త ఫ్రెష్ బ్లడ్ పంపండి, ఈ రాత్రికి ఎక్కడ పార్టీ, ఈరోజు టార్గెట్ ఎవరు అని అడుగుతుందట. అయ్య బాబో, అయితే తేజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ముల్లగుర్తి విలేజ్ నుంచి మెసేజ్. నెక్స్ట్, నాలాంటి అమాయక దోమకి రాఖీలు అవుతుంది అని చెప్తే, ఆ గ్రూప్లో ఉండే వాళ్ళు అందరూ భోజనం ఓకే ఆకలి అవుతుందనేమో, బహుశా ఇది రాఖీ వస్తుంది కదా త్వరలో, రాఖీ రాఖీ అని వచ్చేసింది ఇక్కడ. ఓకే ఆకలి అవుతుంది అని చెప్తే ఆ గ్రూప్లో ఉండే వాళ్ళు అందరూ భోజనం తెచ్చి పెడతారు. ఆ దోమలకు అందరికీ ధన్యవాదాలు చెప్తుంది అంటున్నారు గనుగులూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. వెరీ నైస్. నెక్స్ట్, కే సుకుమారి విజయవాడ నుంచి, శృతి గారు నాకు తోచినట్టు పెట్టాను, జస్ట్ కిడ్డింగ్ అంటే, ఒక దోమ అంటుంది, హే ఫ్రెండ్స్ నాకు బాగా ఆకలేస్తుంది, ఒక ఆర్డర్ చేసే యాప్లో త్వరగా ఎవరైనా ఏ ప్లస్ ప్లేట్ పంపించండి ప్లీజ్ అట. అయ్యా బాబోయ్, మంచి అప్డేటెడ్ దోమలా ఉందండి మీ దోమ. నెక్స్ట్, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, మంచి రక్తం దొరికే ఏరియా చెప్పండి, ఆకలేస్తుంది అంటుందట. సరిపోయింది. అండ్ నెక్స్ట్, మీ గొంతు వాయిస్ నాకు చాలా మధురంగా ఉంటుంది. ఎవరు ఓకే, ఇందుకే దోమ మెసేజ్ ఏమిటంటే, రెడ్ బ్లడ్ టేస్టీగా ఉంటుందా లేక ఇక్కడ టేస్టీగా ఉంటుందా అని క్వశ్చన్ వేస్తుందట. ఆహా సరిపోయింది. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, వెరీ నైస్. నెక్స్ట్, జాప భూమేశ్వరి ఇంకా భూలక్ష్మి కూడా మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, రాజేష్ రెడ్డి గారు ఆదోని మడలు నుంచి, మేడం ఆన్సర్ మూవీ క్వశ్చన్ కా ఇది, మీ ఆన్సర్ ఏంటో మరి నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ మెసేజ్, దోమలు ఎలా మాట్లాడతాయి అంటూ గౌస్ గారు పమిడి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఊహించుకునండి, ఊహించుకొని జస్ట్ ఇమాజినింగ్. ఓకే, దోమలకి ఉండ ఒకవేళ మాట్లాడిన కూడా వాటికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటాయి అంటారా, లేదు కదా, ఏదో సరదాకి అంతే. ఓకే నెక్స్ట్, నాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల 3 చెంచాలు ఫ్రెష్ బ్లడ్ కావాలని అడుగుతుంది. ఓ మై గాడ్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్, గడ్డ మంకయ్య గారు, హాయ్, మీ ఏరియాలో ఏమైనా బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా అని అడుగుతుందంట, మెసేజ్ చేస్తుందట వాట్సాప్ గ్రూప్లో. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అన్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి ఇలా అయితే చాలా చాలా చాలా ఉన్నాయి. ఇంకా ఒక చిన్న బ్రేక్ తీసుకుని మిగతా ఆన్సర్స్ కూడా చదివేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
5: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
6: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
7: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
8: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
9: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
8: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
7: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
9: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
7: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
9: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
7: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
8: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
0: మీరు చూసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. సో దోమలకి వాట్సాప్ గ్రూప్ ఉంటే, ఒక దోమ కాకలేస్తే ఆ దోమ ఆ గ్రూప్లో ఏమని మెసేజ్ పెడుతుంది, ఇది నేను అడిగిన క్వశ్చన్. జోయి అంటూ మెసేజ్ చేశారు సిస్లా వేణుగోపాల్ దత్త గారు మద్రాస్ నుంచి. సూపర్ అండి, అసలు కాసేపు దోమని చూపించారు, వినిపించారు మీరు. ఓకే, వెరీ నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే, పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి, ఏంటి ఒరే బావా ఈరోజు ఓ పాజిటివ్ దావత్ ఎక్కడైనా ఉందా, కాస్త లొకేషన్ లైవ్ షేర్ చేయవా అని అడుగుతుందట. లేకపోతే గ్రూప్లో ఉన్న మిత్రులారా, అర్జెంటుగా ఏ ఇంట్లో అయినా మన మన జాతిని నాశనం చేసే ఏవైనా పెట్టారా, కాయిల్స్ లాంటివి పిన్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేస్తుందట. ఆహా సూపర్ అండి, అసలు ఏమన్నా ఆలోచించారా మీరు?

హాయ్ శృతి గారు అంటూ బుర్లి గారు మెసేజ్. హలో అండి. నెక్స్ట్, చీకటి అయింది, పన్నెండు రోజు రక్తం తాగేద్దాం అంటూ మెసేజ్ చేశారు అయ్యప్ప కాలనీ జగిత్యాల నుంచి సుజాత, ప్రకాష్, చోటు, కార్తికే, తనయ్, మనీష్ అండ్ రజిత. ఆహా. నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే, మూసాపేట నుంచి ఎం నరేష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, దోమలు రాకుండా నివారణ తీసుకోవాలి అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, అది దోమ మెసేజ్ చేసి ఉండదు, డెఫినెట్గా మన కోసం మెసేజ్ అయ్యి ఉంటుంది. వెరీ నైస్. అండ్ నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు, ఏబీ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్, ఏదైనా పర్వాలేదు, ఒక అడ్రస్ మాత్రమే పంపండి అని అడుగుతుందట. అచ్చా. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మాధవి గారు, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది, నాకు ఎవరు ఎదురొచ్చినా వారికి నష్టం, నేనెవరికి ఎదురొచ్చినా వాళ్ళకే నష్టం. అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లక్ష్మీ, లావణ్య, హర్షవర్ధన్ ఒక బ్యూటిఫుల్ డైలాగ్ పంపారు. ఓకే. నెక్స్ట్, కనకారావు గారు, పెడన నుంచి బ్లడ్ స్టాక్ ఉందా అని బ్లడ్ బ్యాంక్కి మెసేజ్ పెడుతుందట. అమ్మబాబోయ్, డైరెక్ట్గా బ్లడ్ బ్యాంక్కే. నెక్స్ట్, అంబాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్లడ్ కావాలి అని మెసేజ్ చేస్తున్నారు. అండ్ సేమ్ ఆన్సర్ మనకి జగ్గైపేట నుంచి దాసరి వెంకటేష్ పంపించారు. మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ జనం బాగున్నారో, నాకు బాగా ఆకలిస్తుంది అని అడుగుతుందట. ఓకే. నెక్స్ట్ మెసేజ్, దోమ వాట్సాప్ చేయదండి, ఆకలితో తల్లడిల్లుతుంది అని చెప్పేసి మెసేజ్ చేశారు ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్, రమేష్ దొంతి, ఓకే, ఎక్కడ ఉన్నా బ్లడ్ తెలపగలరు, ఎక్కడ బ్లడ్ ఉన్న మెంబర్ ఉన్నా తెలపగలరు అట. ఆహా. నెక్స్ట్ మెసేజ్, మిత్రులారా, ఎక్కడ మంచి రక్తం దొరుకుతుందో లొకేషన్ పెట్టండి అని అడుగుతుందో మురహరి గారు పంపించారు నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్, మస్కిటో మెసేజ్ చేసి బ్లడ్ పార్సిల్ పంపించండి అని అడుగుతుందట. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి మెసేజ్. ఆత్మకూరు ఆదిశేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్, నా పేరు దోమ, నేను కుడితే కనిపిస్తాడు చందమామ అంటుందట. ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే ఏమిటో, కొనకండ్ల రమణారావు గారు బెంగళూరు నుంచి, ఏమిటో వచ్చిందండి లాంగ్వేజ్, మరి ఇదైతే తెలుగు కాదు. నెక్స్ట్, భోన్ చేశారా శృతి అని మెసేజ్ అయితే వచ్చింది ఇంకోటి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి, అనంతపురంకి డిస్కనెక్ట్ అవుతున్నాయి, మాకు బాగుంటుంది మీ షోస్ అని మెసేజ్ అయితే చేశారు కృష్ణారెడ్డి గారు అనమాట. ఓకే, అప్పుడప్పుడు కొంచెం మనకి సిగ్నల్ ప్రాబ్లం వస్తుంటుందండి, మళ్ళీ సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్, దోమ కంటే బాగా పలికారన్నమాట శిష్ల వేణుగోపాల్ దత్త గారు మెసేజ్, థ్యాంక్ యూ అండి. కవిత వెంకటలక్ష్మిరెడ్డి, భీమునిపాడు నుంచి, నాకు చాలా ఆకలిగా ఉంది, మీ ఏరియాలో ఏమైనా దొరికే అవకాశం ఉందా, బ్రాకెట్లో వేడివేడి రక్తం, అయ్యబాబోయ్. నెక్స్ట్, రామానగర్ బెడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే, మనం ప్రజల మీద దాడి చేద్దాం అని మెసేజ్ చేస్తుందట. ఓకే ఓకే ఓకే, దోమ గారు వాట్సాప్ గ్రూప్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, తింటారు కానీ ఎవ్వరు వీటిని కొనలేరు, తింటారు కానీ వాటిని ఎవరు కొనలేరు, అది ఏమై ఉంటుంది? మీరు నాకు మెసేజ్ చేయండి 8662488114. ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం మెగా విక్టరీ మా సాంగ్ అయితే వచ్చేస్తుంది మన శంకర్ వరప్రసాద్ సినిమా నుంచి. మరి తింటారు కానీ వాటిని ఎవరు కొనలేరు, ఏమై ఉండొచ్చు?

అదనమాట. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ అడిగితే అలా టకటక ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. సో మరి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు నాకు. కృష్ణారెడ్డి గారు అనంతపురం నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి. ఓకే, ఇంత అక్కడ క్వశ్చన్ కా, కరెంట్ లేని ఏరియాస్ చెప్పమని అడుగుతుందంట దోమ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసింది ఎవరంటే, ఓకే మీ పేరు వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్, విజయవాడ నుంచి కరుణ, ఇంకా భార్గవి రైట్ ఆన్సర్, కే సుకుమారి విజయవాడ నుంచి. అబ్బోబ్బో, చాలా చాలా డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. ఓకే, రైట్ ఆన్సర్ అది కూడా. నెక్స్ట్ మనకి అక్కరపాక నుంచి రమా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట రైట్ ఆన్సర్, అండ్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, వేదాంత జానకి శ్రీనివాస్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం జిల్లా నుంచి అనమాట, నరసాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. తింటారు కానీ కొనలేరు అంటే ప్లేటా, ప్లేట్ కొనుక్కుంటే ఎలా వస్తుందండి, ఎలా వస్తుంది అని. ఎనీవేస్, ప్లేట్ అయితే కాదు, బాగా ఆలోచించండి. ఇది అందరూ తింటారు, ఆల్మోస్ట్ అందరూ తింటారు ఇది. ప్లేట్ ఎవరు తెలియలేరు కదా, ప్లేట్ని ఎలా తింటాం, ప్లేట్లో పెట్టుకుని తింటాం కదా. సో ఫస్ట్లోనే లాజిక్ మిస్ అయిపోయింది. ఏమంటారు తేజశ్రీ గారు. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగడ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో ఓకే, రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చిలక నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి ఇమాంబి అనుకుంటా బహుశా. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అక్తర్ వాలి భాష వీళ్ళు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పిఎస్ రంగారావు గారు వేస్తాంబరం చెన్నై నుంచి వివరణ కూడా ఇచ్చారు దీనికి, వెరీ నైస్ అండి రైట్ ఆన్సర్ మీది. గోళ్ళకాంతోడి నుంచి పాతింటి ఎల్లప్ప గాలి డ్రీమ్స్ అని పంపించారు. తింటారు కానీ కొనలేరు అంటే గాల, అచ్చో డ్రీమ్సా, డ్రీమ్స్ ఎలా తింటామండి, ఎలా తింటామని, అయ్యో ఎలా, లాజిక్కే మిస్ అయిపోతుంది కదా. నెక్స్ట్ మెసేజ్ కొనగడ్ల రమణారావు గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్, నెక్స్ట్ నంద్యాల పాష ఓకే ప్రసాదం. యాక్చువల్గా ఇది కాదు ఆన్సర్ పాష, ఓకే కానీ ఒక రకంగా ఇది రైటే. అంతే కదా, మనం ప్రసాదం తింటాం కానీ మన ప్రసాదం కొన్న మనకి ఇస్తారు కాబట్టి వెరీ నైస్ యాక్చువల్గా. బట్ ప్రసాదాన్ని కొంటాం కూడా కొన్ని కొన్ని చోట్ల మన కొన్ని కొన్ని టెంపుల్స్లో, సో అది మ్యాటర్. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, ఆలోచించు బాగా. నాకు తెలిసి నువ్వు కూడా తినే ఉంటావు, ఏమంటావు పాష, తర్వాత ఆన్సర్ చెప్పాక నీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఓకే ఎవరు పంపించారు అంటే సూపర్ సాంగ్స్ అంటే ఎం నరేష్ గారు పంపించారు మూసాపేట నుంచి. నెక్స్ట్ మహబూబ్ ఆత్మకూరు నుంచి తింటారు కానీ కొనలేరు అంటే బుర్రట, అయ్య బాబోయ్ బుర్ర కాదండి ఓయ్. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు కొన

చేయాల్సిన అవసరం ఏముంది మా బోలెడు. రైట్ ఆన్సర్, చివరికి మొత్తానికి పెట్టారు అనమాట ఆన్సర్ని. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి ఐరాల నుంచి శ్రీను కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎవరంటే, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటే కుసుమ అంబట్ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిర్చి అని చెప్పేసి పమిడి నుంచి గౌస్ పంపించారు. మిర్చి తింటామా అంటే ఓకే, కొంతమంది పులిహారలో ఆ ఎర్ర మిరపకాయలు కూడా వదలరండి, అవి కూడా తినేస్తారు. గ్రీన్ మిరపకాయలు కూడా తినేస్తారు. అఫ్కోర్స్ నేను కూడా తింటాను అప్పుడప్పుడు, బట్ చాలాసార్లు జాగ్రత్తగా ఉంటాను అనమాట. బట్ కొనలేమన్నారేంటి, కొంటేనే కదా వచ్చేది. సో మరి ఎలా ఎలా సూట్ అవుతుంది అది ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సీతాఫలం అంటున్నారు ఏం నరేష్ గారు, సీతాఫలం కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పంచామృతం అంటూ మెసేజ్ వచ్చింది తేజస్వి గారి నుంచి, బట్ పంచామృతం కూడా కాదు, తింటారు కానీ కొనలేరు, ఏమై ఉండొచ్చు. సో మనం వాట్సాప్ నెంబర్కి అయితే పంపించేసండి 8662488114. ఈ నెంబర్కి రైట్ నా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, డియర్ కామ్రేడ్ సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్.

హాయ్ నాన్న సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 352 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడే షో టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి పంపించారు. ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ వివి రెడ్డి గారు, ఎస్ మేడం అందరూ తినాల్సిందే, ఇవి తిన్నాం అందరం తిన్నవాళ్ళమే అంటున్నారు, అంతే కదండి. నెక్స్ట్ షను ఫ్రమ్ గుంటూరు, హంగర్ అట ఏమిటో ఇది హంగర్. నెక్స్ట్ మహబూబ్ ఆత్మకూరు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మీరు రెండు ఆన్సర్లు పంపించారు బట్ ఒకటి రైట్ అండి. ఓకే. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఏమిటో మియా జాకి మామిడి పండు దీని ఖరీదు కిలో 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంటుంది అని చెప్పి పంపించారు. ఓకే మరి అది కొనలేము అంటున్నారు మీరు మీ ఉద్దేశంలో, మరి తింటా అని చెప్పాను కదా. సో మరి అది కొనకుండా ఎలా తింటామండి, ఎలా తింటామని. అండ్ నెక్స్ట్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, మంచి క్వశ్చన్స్ మంచి మాటలు సూపర్ సాంగ్స్ ప్రోగ్రామ్ సూపర్ సూపర్.

ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ బెడన బ్రహ్మపురం నుంచి జ్యోతి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు, ఓకే, కూరగాయలు మేడం అట తింటాం అనుకో, మీరు వేరే లాజిక్తో పంపించారని నాకు అర్థమైంది, బట్ అది కాదు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అయితే మనకి ఏంటది, లక్ష్మీ ప్రసన్న గారు పంపించారు బట్ డిలీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే రైట్ ఆన్సర్ వచ్చింది కాకా నుంచి పద్మ ఇంకా దివ్య. అండ్ ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎవరు పంపించారు, నెక్స్ట్ హాయ్ శృతి ఒక పాట పాడరా ప్లీజ్, వాయిస్ సో స్వీట్. ఓ మురళి గారు, మీరు ఇది తప్పితే ఇంకొక మెసేజ్ మీ నుంచి ఎదురు చూస్తున్నా నేను, ఆన్సరో లేకపోతే ఇంకేదన్నానో. హాయ్ తప్పితే పాట పాడండి, అని తప్పితే ఇంకేదైనా ఇంకేదైనా సరే. ఓకే సో మరి చక్కగా ఆన్సర్స్ పెడితే ఇంకా బాగుంటుంది. మీరు చక్కగా షో అంతా వింటారు, ప్రోగ్రామ్ అంతా వింటారు, కానీ ఓన్లీ ఈ ఈ మెసేజ్ మాత్రమే వస్తుంది మీ నుంచి. సో ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే ఇంకా ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి నా దగ్గర. ఎనీవేస్ ఓకే, కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఏంటది అంటే తిట్లు, దెబ్బలు, తనులు, చీవాట్లు అన్నీ అనమాట. అండ్ ఆల్సో లెంపకాయలు, మొటకాయలు ఇవన్నీ కూడా తింటాము కానీ కొనలేము. ఇవి వేస్తే వస్తాయి, పడితే మనకి దెబ్బలు తగులుతాయి అనమాట, అది మ్యాటర్. ఓకే సో తింటాము కానీ దెబ్బల్ని, చీవాట్లని, తన్నుల్ని మనం కొనలేము. ఓకే సో మరి అది మ్యాటర్. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మొగుడు సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తుండండి. ఎగ్జాక్ట్గా మళ్ళీ మనం వివిధాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: Vivid Bharati FM News Headlines. Vivid Bharati News Headlines కు స్వాగతం, నేను మణిశ్రీ. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు విజయనగరం జిల్లా భూమాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, ఉత్తరాంధ్ర ప్రజల తలలకు రెక్కలొచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని చెప్పారు. ఎర్ర బస్సులు కాదు ఏ బస్సులు తిరిగే ప్రాంతం అంటూ నిరూపించామని చెప్పారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్
1: ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర విద్యాశాఖలు పలు అవగాహన ఒప్పందాలను ఈ రోజు కుదుర్చుకోనున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందాలు చేసుకోనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పింఛన్ల పంపిణీ ఈ రోజు కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం విస్సాకోడేరులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,16,000 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామంలో కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. తిరుమలలో ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతీ ఎఫ్ఎం 101.3.
1: Is exactly in Manu studio lo time 4:03:29 అయిపోయింది అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ మనం ఎంటర్పోయాం వివిధ ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు వివిధలో స్పెషల్ ఏంటో తెలుసా? హీరోయిన్ స్పెషల్ అనమాట. సో మరి ఆ అమ్మాయి పేరు చెప్తే స్మైల్ తో స్క్రీన్ లైట్అప్ చేసే హీరోయిన్ అంటే చాలా మందికి ఆ అమ్మాయి పేరే గుర్తొస్తుంది. సో మరి టైం మారినా ట్రెండ్స్ మారినా తన చార్మ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. తెలుగు తమిళ్లో ఎన్నో మెమరబుల్ క్యారెక్టర్స్ ని చేస్తూ ఆడియన్స్ హార్ట్స్ గెలిచిన బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిష అనమాట. సో మరి ఈ రోజు త్రిష సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ మీకోసం వచ్చేస్తాయి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

జెసి గిఫ్ట్ అండ్ కల్పన పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా నుంచి. మరి 4:13 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్న వివిధాలు ఈ రోజు స్పెషల్ గా త్రిష సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఆడవారి మాటలకు అర్థాలే వైరులే సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

కృష్ణ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు చక్రి గారి వాయిస్ లో అనమాట, చంద్రబోస్ గారి లిరిక్. సో 4:23 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది అండ్ మనము ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు త్రిష యాక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరి అసలు ఈ పేరు త్రిష అనే పేరు చెప్పగానే అండి మన తెలుగు ఆడియన్స్ కి వెంటనే గుర్తొచ్చే సినిమాలో వర్షన్ సినిమా ఒకటి. 2004 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ప్రభాస్ తో మన త్రిష యాక్ట్ చేసింది. అసలు అందం, అభినయం, ఈ రెండు వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే అసలు మన తెలుగు ఆడియన్స్కి ఒక స్పెషల్ ప్లేస్ అనమాట. ముఖ్యంగా అందులో సీన్స్ కానీ, లేకపోతే మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ అండ్ విలన్ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా ఈ మూవీని ఒక ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీగా నిలబెట్టాయని చెప్పచ్చేమో. సో మరి త్రిష కెరియర్లోనే స్టార్ హీరోయిన్గా నిలదొక్కునేలా చేసింది.

మూవీస్ లో వర్షం కూడా ఒకటి. సో మరి నెక్స్ట్ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వర్షం సినిమా నుంచి కార్తీక్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, సిరివెన్నెల గారి లిరిక్, డిఎస్పీ మ్యూజిక్. ఎంజాయ్ లిజనింగ్.

బుజ్గాడు సినిమా నుంచి సందీప్ చౌతా అండ్ నిఖితా నిగం పన్న సాంగ్ విన్నారు. కందికొండ గారి లిరిక్ అనమాట. 4:33 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైమ్స్. మరి నెక్స్ట్ అతడు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. రంజిత్ అండ్ మహాలక్ష్మి పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆదుర్తి లక్ష్మీబాయమ్మ, గాంధీజీ మొదలు ప్రతి దేశ నాయకుడు వీరింటా ఆతిథ్యం పొందినవారే. భారతదేశ అధ్యక్షులుగా పనిచేసిన వివి గిరి ఈమె సోదరుడు. ఇంత దేశభక్తి ప్రపూరితమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆదుర్తి లక్ష్మీబాయమ్మ గాంధీజీ ఆదేశానుసారం ఇంటింటికి వెళ్లి ఖాదీ ప్రచారం చేశారు. విదేశీ వస్త్ర దుకాణాలు, కళ్ళు, సారా దుకాణాలు మూసివేతలో కీలక పాత్ర వహించారు. లక్ష్మీబాయమ్మ ఆత్మశక్తి, పోరాట పటిమ నేటి స్త్రీలోకానికి ఎంతో ఆదర్శం.
3: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ

0: తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1 గంట 30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ బృందం వారి జానపద గీతాలు వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: సాడు సారా కొట్టుకెళ్తాడు, పొద్దున్నేలే సాడు సారా కొట్టుకెళ్తాడు, సంపాదించిన డబ్బులన్నీ సారాయి తాగుతాడు,
1: సంపాదించిన డబ్బులన్నీ సారాయి తాగుతాడు,
0: సారాయి తాగొచ్చి కిందేసి

0: నిన్న పున్నమి నాడు నీలకాడ తన్ని నాడు, మొన్న పున్నమి నాడు నీలకాడ తన్ని నాడు, మొన్న పున్నమి నాడు మోకాలతో కుద్దినాడు,
1: మొన్న పున్నమి నాడు మోకాలతో కుద్దినాడు,
0: పోయినా పున్నమి నాడు పోయి లేచి తన్ని.

0: జనవరి పండగ నాడు జనల బట్టి లాగినాడు
1: జనవరి పండగ నాడు జనల బట్టి లాగినాడు
0: క్రిస్మస్ పండగ నాడు కిందేసి తన్ని నాడు
1: క్రిస్మస్ పండగ నాడు కిందేసి తన్ని నాడు
0: రంజాన్

0: సంక్రాంతి పండుగ నాడు సందులోన కొట్టినాడు,
1: సంక్రాంతి పండుగ నాడు సందులోన కొట్టినాడు,
0: ఉగాది పండుగ నాడు ఈడ్చి ఈడ్చి తన్నినాడు,
1: ఉగాది పండుగ నాడు ఈడ్చి ఈడ్చి తన్నినాడు,
0: శివరాత్రి పండుగ నాడు చింతపండు చేసినాడు.
1: అమ్మాలి

ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ, ఏ ఊరు ఉండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ జర చెప్పవమ్మ. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ, ఏ ఊరు ఉండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ జర చెప్ప.

ఎర్ర చీర కట్టుకొని వెళ్ళి పోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మా, ఏ ఊరు ఉండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ, జర్ర చెప్పవమ్మా. నా వంక చూసుకుంటూ నడుమూతి పూకుంటూ

0: అమ్మ పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ ఏ ఊరుండి పిల్ల మా ఊరుకు వచ్చిరావు ఎందుకమ్మ జర్ర చెప్పవమ్మ ఎందుకమ్మా జర్ర చెప్పవమ్మ వంపు సంపులుండిలేరే తసోకులుండి ఓ జానా నా నెర జానా అవి జాజి మల్లెల్లమ్మ తీగా మల్లెల్లం జాబిరమ్మ జవాని బొమ్మ ఎర్ర చీర కట్టుకొని వెళ్ళి పోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ ఏ ఊరుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ ఎర్ర చెప్పవమ్మా నువ్వు చూసి మనసు నిల్వానుంటుంది పిల్ల ఓరేక నా శశిరేక నీ రంగుల రేఖ చాటు బంగారాల చూసి గారాలా ఓ మధుబాల ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ ఏ ఊరుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ ఎర్ర చెప్పవమ్మ ఏ ఊరుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా ఎర్ర చెప్పవమ్మ అరే ఎందుకమ్మా ఎర్ర చెప్పవమ్మ అరే ఎందుకమ్మా ఎర్ర చెప్పవమ్మ అరే ఎందుకమ్మా
1: మా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మా అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి.

0: పచ్చని పైరులో పాడే పంటలతో
1: మురిసిపోయేటి మురిపాల కొమ్మరా వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జానపద కోనలమ్మరా నన్ను గన్నా తల్లి.

ముద్దు గుంటది పల్లె, ముదబంది పువ్వులాగా ముద్దు గుంటది పల్లె, పొద్దు పొడుపునే బొట్టుగా దిద్దుకుంటది. మామిడాకు తోరణాలురా నా పల్లె తల్లికి ముత్యాల హారాలురా. ఎక్కడుంది

అమ్మని పల్లెటూరు అమ్మనికు వందనాలమ్మా, నా పల్లె తల్లి వేళవేళ వందనాలమ్మా, అమ్మనికు వందనాలమ్మా, మా పల్లె తల్లి.

రామయ్యలు నా సక్కని రాజా రంగా రామయ్యలు. అరే ఇల్లు తిరగంగానే

0: సక్కని రజా రంగా రామయ్యలో, సక్కని రజా రంగా రామయ్యలో.
1: గాజులు గాజులని మోజుగా అమ్మేవు, గాజులు గాజులని మోజుగా అమ్మేవు. గాజుల పేరని చెప్పు కుర్రోడో, మంచి గాజులుంటే వెయ్యి చిన్నోడా.
0: గాజుల పేరని చెప్పు కుర్రోడో, మంచి గాజులుంటే వెయ్యి పిల్లోడా.
1: కాశ్మీరు గాజులు ఓ పిల్ల, కంటికింపుకున్నాయి ఓ పిల్ల. రంగును గాజులు ఓ పిల్ల, మంచి రంజుగా ఉన్నాయి ఓ పిల్ల. రంగును గాజులే ఓ పిల్ల, మంచి రంజుగా ఉన్నాయి ఓ పిల్ల.
0: రంగును గాజులే ఓ పిల్ల, మంచి రంజుగా ఉన్నాయి ఓ పిల్ల.
1: గాజులు గాజు అని మోజుగా చెప్పేవు, గాజుల పేరని చెప్పు కుర్రోడు, మంచి గాజులుంటే వెయ్యి చిన్నోడా. పరుచూరి గాజులే ఓ పిల్ల, అవి పచ్చని గాజులే ఓ పిల్ల.
0: పరుచూరి గాజులే ఓ పిల్ల,
1: అవి పచ్చని గాజులే
0: ఓ పిల్ల.
1: ఏలూరి గాజులే ఓ పిల్ల, మంచి ఎర్రని గాజులే ఓ పిల్ల.
0: అరే ఏలూరు గాజులే ఓ పిల్ల, మంచి ఎర్రని గాజులే ఓ పిల్ల.
1: ఏలూరి
2: మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ലേപാക്ഷി. ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. కర్నూలు

ലേപാക്ഷി. ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, సాత్విక్, మరి యంగముని వీరంతా కోరుతున్న పాట మంగమ్మ గారి మనవడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. గీత రచన డాక్టర్ సినారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహాదేవన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత వినండి. అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, నవీన్ కుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట మా ఇద్దరి కథ చిత్రం కోసం. పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

0: पीएम जय अब गरीबों की जय बन गई है।
1: భారత దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

వింటున్న పాట రాముడు భీముడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట అది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా సీసీ కొత్తకోట గ్రామం నుంచి భాస్కరరెడ్డి వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మీరు వింటున్న రాముడు భీముడి చిత్రం నుంచి ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతల లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటను వింటున్నారు. తర్వాత వినండి, అనంతపురం జీసస్ నగర్ నుంచి వేణుగోపాల్, యశోద, బాలాజీ, ఆరాధ్య వీరంతా కోరుతున్న పాట ఇంటింటి రామాయణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: లేపాక్షి కార్యక్రమంలో చివరిగా వినండి. నిజామాబాద్ జానకంపేట నుంచి చిలుక నారాయణ, అనసూయ, యమున వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట అమెరికా అబ్బాయి చిత్రం నుంచి పి సుశీల బృందం పాడిన పాటను కోరుతున్నారు. పాటకు సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి.

101.7 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు అనంతపురం ఆకాశవాణి కేంద్ర ప్రసారాలు. స్టూడియోలో సమయం 5:30. ఇప్పుడు వినండి.

0: ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. పినాకిని మహిళల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పద్మరాగాలు 13వ సంచిక. ఇందులో 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. ఈ వారం పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ముద్రితాతి గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ వి హారిక. అనంతరం వంట గ్యాస్ వినియోగంలో పొదుపు సంభాషణ. ముందుగా వినండి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ముద్రితాతి గారి గురించిన వివరాలు.
1: పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. ఇవాళ్టి పద్మరాగాలు కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ముద్రితాతి గారు. ముద్రితాతి గారు ఒక సాధారణ మహిళ కాదు, ఒక ఉద్యమం, ఒక ఆశాకిరణం, మార్పు యొక్క ప్రతీక. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గొప్ప సామాజిక కార్యకర్త. వీరు 1966వ సంవత్సరంలో సెప్టెంబర్ 15వ తేదీన ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా హిర్నార్ గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. గిరిజన ప్రాంతంలో జన్మించిన వీరి బాల్యం ఎన్నో కష్టాలతో నిండిపోయింది. విద్యా సౌకర్యాలు తక్కువ, అవకాశాలు చాలా వరకు పరిమితం. ఈ వాతావరణం నుండి వీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు, విద్య మాత్రమే జీవితాన్ని మార్చగలిగే అతిపెద్ద ఆయుధమని. ఈ ఆలోచనతో ఆమె తన జీవితాన్ని మాత్రమే కాదు, వేలాది మంది పిల్లల భవిష్యత్తును కూడా మార్చాలని నిర్ణయించుకున్నారు. వీరు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు స్వామి సదానందజీ మహారాజ్ సంస్థ నుండి దీక్ష పొందారు. 1981వ సంవత్సరంలో అఖిల భారత వనవాసీ కళ్యాణ్ ఆశ్రమంలో చేరారు. నాగపూర్లోని రాష్ట్రీయ సేవికా సమితిలో వాలంటీర్గా శిక్షణ పొందారు. మన సమాజంలో ఎన్నో సమస్యలుంటాయి, పేదరికం, నిరక్షరాస్యత, అసమానత, అవకాశాల కొరత. ఇలా ఈ సమస్యలను చూసి చాలా మంది మౌనంగా ఉంటారు, కానీ కొందరు మాత్రమే ముందుకు వచ్చి వాటిని మార్చడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులలో ముద్రితాతి గారు ఒకరు. మహిళల సాధికారత కోసం వీరు ఎంతో కృషి చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా స్వతంత్రంగా ఉండాలని వారికి ప్రోత్సాహం ఇస్తూ వారి హక్కుల గురించి వారికి అవగాహన కల్పించారు. డాక్టర్ ముద్రితాతి గారు తన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా పలు అవార్డులను అందుకున్నారు. వాటిలో 1998వ సంవత్సరంలో నాగపూర్లోని భారతీయ స్త్రీ శక్తి పురస్కార్, 2007వ సంవత్సరంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుండి మహిళా అభ్యుదయం కోసం మినీమాతా అవార్డు, 2014వ సంవత్సరంలో నాగపూర్లోని దేవి అహల్య స్మారక సమితి నుండి రాణి గైడ్లియన్ అవార్డు, 2018వ సంవత్సరంలో మహాత్మా జ్యోతిబా పూలే ఫెలోషిప్ అవార్డు, అలాగే 2018వ సంవత్సరంలో సంత ఈశ్వర్ విశిష్ట సేవా సమ్మాన్ మరియు 2022వ సంవత్సరంలో పూణేలోని మహర్షి కర్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి బాప్ కవి అవార్డు అందుకున్నారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు చెందిన పండిట్ సుందర్లాల్ శర్మ ఓపెన్ యూనివర్సిటీ వీరిని గౌరవ డాక్టరేట్, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని కూడా ప్రదానం చేసింది. అలాగే 2026వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. వీరు కేవలం సామాజిక సేవకురాలు మాత్రమే కాదు, వేలాది మంది మహిళలకు, గిరిజన కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచిన మహోన్నత వ్యక్తి. సమాజంలో మార్పు తీసుకుని రావాలంటే ప్రజలలో చైతన్యం రావాలని భావించిన వీరు యువతలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామాల నుంచి గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. బస్తర్ ప్రాంతంలోని వందలాది గ్రామాలను సందర్శించి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ముఖ్యంగా వీరు మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం రెండూ అభివృద్ధి చెందుతాయని వీరు నమ్మారు.

0: అందుకే మహిళలకు కుట్టు, చేతి వృత్తులు మరియు ఇతర ఉపాధి నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చారు. స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించారు. ముఖ్యంగా గిరిజన బాలికలు చదువుకోవాలని ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టారు. పేద కుటుంబాల పిల్లలకు విద్య అందేలా చూశారు. విద్య ద్వారా జీవితాలను మార్చుకోవచ్చని ప్రజలకు తెలియజేశారు. వీరి కృషి వల్ల అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకున్నారు. ఆరోగ్య రంగంలో కూడా వీరు చేసిన సేవలు విశేషమైనవి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రత, పోషకాహారం మరియు ఆరోగ్య సంరక్షణ గురించి ప్రజలకు వివరించారు. అనారోగ్యానికి గురైన వారికి వైద్య సహాయం అందేలా కృషి చేశారు. సమాజంలో ఉన్న చెడు అలవాట్లకు వ్యతిరేకంగా వీరు పోరాటం చేశారు. మద్యపానం, మూఢనమ్మకాలు మరియు ఇతర సామాజిక దురాచారాల వల్ల కుటుంబాలు నష్టపోతున్నాయని ప్రజలకు వివరించి వాటిని విడిచిపెట్టాలని ప్రోత్సహించారు. వీరి కృషి వల్ల అనేక గ్రామాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. వీరి జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. సమాజం కోసం పనిచేయాలంటే పెద్ద పెద్ద పదవులు, ఆర్థిక సంపద అవసరం లేదని, మంచి మనసు మరియు సేవా దృక్పథం ఉంటే చాలని వీరు నిరూపించారు. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, అంకిత భావం మరియు పట్టుదల ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని వీరి జీవితం మనకు తెలియజేస్తుంది. మనం కూడా బుద్రి తాతి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. విద్యను ప్రోత్సహించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. సమాజ సేవి, మానవ సేవ, బాలికా విద్య, మహిళల స్వయం ఉపాధి, మద్యపాన నిర్మూలన, ఆరోగ్య అవగాహన మరియు పరిశుభ్రతపై విస్తృతంగా పనిచేశారు. గిరిజన పిల్లల విద్య కోసం హాస్టళ్లు మరియు విద్యా కార్యక్రమాలను నిర్వహించారు. హిర్నార్ గ్రామానికి చెందిన బుద్రి తాతి గారిని అక్కడి ప్రజలు ప్రేమగా బడీ దీదీ అని పిలుస్తారు. గిరిజనుల అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం మరియు సామాజిక సంస్కరణల కోసం 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన వీరి కృషి అభినందనీయం. విన్నారు కదా, మరి వచ్చే వారం మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.
1: మీరింతవరకు పద్మరాగాలు 13 సంచికలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బుద్రితాతి గారి గురించిన వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ వి హారిక. ఇప్పుడు వినండి వంట గ్యాస్ వినియోగంలో పొదుపు సంభాషణ.
2: రాణి, రాణి, ఏంటో బాగున్నావా?
3: ఈ పొయ్యి వెలగదు, వాకిట్లో ఎవరో వస్తారు, తలుపు తీయాలి.
2: ఏంటో వంటగదిలో అవస్థలు పడుతున్నావు?
3: దాదా లోపలికి రా, లోపలికి రా. ఏంటంటే చాలా అవస్థలు పడుతున్నాయన్న ఇందాక నుంచి. గ్యాస్ లైటర్ వెలిగిస్తున్నాను, అదేమో వెలగదు. పొయ్యి వెలగదు, నాకు విసుగొస్తుంది. ఈ లోపల ఎవరో వాకిట్లోకి వస్తారు, తలుపు తీయాలి. కాయగూరల వాడో, పేపర్ వాడో, మరి ఎవరో తెలియదు, నా వంటకి అడ్డం, అదే విషయం.
2: గ్యాస్ లైటర్ వాడిన తర్వాత అది నీళ్ళల్లోనో లేకపోతే ఆయిల్లో ఎక్కువై ఉంటుంది. ఆ గ్యాస్ లైటర్ హోల్స్ బంద్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీకు అది వెలిగిండదు.
3: అవునా?
2: లైటర్ బదులు అగ్గిపెట్ట యూజ్ చేయొచ్చు కదా.
3: అగ్గిపెట్టలు ఎన్నని యూజ్ చేసేది? గడికి ఒక్కొక్కసారి పొయ్యి వెలిగించినప్పుడు ఒక కాఫీ సెకండ్ వస్తే తాగాలా, పాలు ఒకసారి కాంచాలా, డికాషన్ ఒకసారి వేయాలా, మళ్ళీ వంట చేయాలా, ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క అగ్గిపుల్లను వెలిగిస్తూ చేయాల్సి వస్తుంది. అందుకని నేనేం చేస్తున్నానంటే లైటరే బెటర్ కదా అని చెప్పి లైటర్ని కొని వెలిగిస్తున్నాను. అది
2: కానీ లైటర్ కన్నా కూడా మన గ్యాస్ ఉపయోగంలో అగ్గిపుల్ల వెలిగించడమే ఉత్తమమై.
3: అవునా? మరి ఇది లైటరు ఆయిల్ తగలలేదు, వాటర్ తగలలేదు, అయితే ఈ చలికాలం వల్ల అంటావా?
2: ఉండొచ్చు కూడా.
3: అవునా? ఓకే ఓకే, దానివల్ల అయ్యి ఉంటుంది. అందుకే నువ్వు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికి అగ్గిపెట్టి పొయ్యి వెలిగించి నీకు ఒక కాఫీ నీళ్ళైనా కనీసం నేను ఇవ్వకపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటావుగా, అంతేనా? సరే
2: సరే, మంచి కాఫీ తాగుదామా ఇప్పుడు?
3: అదే కాఫీ పెట్టి ప్రయత్నమే చేస్తున్నాను. అదిగో ఆ డికాషన్ ఒకటి తయారైపోతే ఇంకేం ప్రాబ్లం లేదు, చేసేస్తాను. పొయ్యి నువ్వు వచ్చావని చెప్పి భయపడిపోయిందో ఏమిటో మాధవి, పొయ్యి వెలిగిపోయింది చూసావా? సరే, ఆడవాళ్ళకి ఉన్నారు చూసావా, మామూలుగా వంటగదితో ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంత కాదు. కొత్తగా ఏదైనా ఒక మార్కెట్లోకి వచ్చిందనుకో, ఒక వస్తువు, అది కుక్కరే కావచ్చు, మరేదైనా వంటగది తాలూకు సామాగ్రి కావచ్చు, వెంటనే దాన్ని కొని తీసుకొచ్చి వాడి లబ్ధి

0: అందరు మెచ్చుకోలు పొందితే గాని ఆ ఆనందం వేరు.
1: అది చెప్పడానికి మనకి అబ్బో ఎవరైనా మెచ్చుకోవాలి, కానీ ఆడవాళ్ళకి అంతకుమించి సంతోషం ఏముంటుంది.
0: అదే మరి. అది కాకుండా అంటే ఇన్నింటితో పాటు మామూలుగా ఈ వంటగదిలో మామూలుగా గ్యాసు ముఖ్యంగా చాలా అవసరం కదా. అధునాతనమైన టెక్నిక్స్ ఎన్ని వచ్చినా గ్యాస్ వాడకంలో కూడా జాగ్రత్తలు చాలా చాలా అవసరం కదా. ఏమైనా ప్రమాదాలు వచ్చాయనుకో, మళ్ళీ ఈ ప్రమాదం సంగతి దూరం పక్కన పెట్టేసి మనం చాలా ప్రమాదాలకు లోనైపోయి కుటుంబ సభ్యులు మనం అందరం కష్టాలు పడాలి.
1: ఇంటికి ఆడమే దీపం కదా.
0: అవును మరి. అదే అందుకే ఈ పొదుపు విలువలు మనం కనుక పాటించినట్టయితే, నువ్వు అన్నట్టు కాఫీ తాగుతూ చాలా విషయాలు నీకు తెలుసు కాబట్టి, అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ లైటర్ వెలగనప్పుడే నాకు విసుగొచ్చేసి మీ ఇంటికి ఒకసారి వచ్చేస్తావా, ఏమైంది ఎందుకయింది, 50-60 రూపాయలు పెట్టి కొంటాం కదా, కనీసం ఒక 4 సార్లైనా పని చేయదా అనిపిస్తుంది. వాడిది అడిగితే కనుక 10,000 రాళ్ళు ఉన్నాయి, 10,000 సార్లు వెలుగుతాయండి అంటాడు.
1: అలా ఒక్కొక్కసారి మార్కెట్లో కూడా
0: మోసాలు కూడా జరుగుతూ
1: ఉన్నాయి.
0: లోకల్ కంపెనీలు మంచి అంటే బ్రాండెడ్వి కాకుండా లోకల్ కంపెనీలు వస్తూ ఉంటాయి,
1: నాసి రకము కూడా అమ్ముతూ ఉంటారు.
0: అమ్ముతూ ఉంటారు.
1: ఈ లైటర్కి బదులుగా మనము అగ్గిపెట్టె ఉపయోగించినట్లయితే మనకి అయితే మనం అగ్గిపెట్టె అగ్గిపుల్ల ఫస్ట్ వెలిగించి తర్వాత స్టవ్ నాబ్ ఆన్ చేసి వెలిగించుకోవడం వల్ల మనకి శ్రమ ఉండదు, బట్ అగ్గిపెట్టె ఖర్చు తక్కువ. కానీ గ్యాస్ పొదుపులో కానీ తర్వాత సేఫ్టీ విషయంలో కానీ మనకి చాలా ఉత్తమంగా ఉంటుంది.
0: అగ్గిపెట్టే మంచిదండి,
1: అగ్గిపెట్టే మంచిది లైటర్ కన్నా. తర్వాత కంపెనీ వాళ్ళు లిక్విడ్ లైటర్స్ అని కూడా వేరేటివి ఇస్తూ ఉంటారు, అవి కొంచెం కాస్ట్లీ అవుతాయి అన్నమాట, మన ధరకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి.
0: ఎంత ఉంటుందంట సుమారు?
1: 100-200 రూపీస్ అలా ఉండొచ్చు.
0: ఇది
1: గ్యాస్ అనేది అందులో గ్యాస్ ఉండదండి, లిక్విడ్ ఉంటుంది కాబట్టి. లిక్విడ్ ఉండే సిలిండరు మనకి పొయ్యి వెలిగించేటప్పుడు అది గ్యాస్ రూపంలో బయటకు వస్తుంది. సో ఇటువంటి గ్యాస్ పొయ్యిని వెలిగించాలంటే లిక్విడ్ లైటర్స్ అనేది కంపెనీ వారు మనకి రెఫర్ చేసే ఉత్తమమైన మార్గం.
0: అయితే ఇప్పుడు
1: అందరూ సాధారణంగా సాధారణ ప్రజలు కూడా ఆ ధరలో కొనుక్కోలేరు కనుక అగ్గిపెట్టే చాలా ఉత్తమమైనది. మన గ్యాస్ పొదుపు చేసినట్టుకుంటూ ఉంటుంది, సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది.
0: పొదుపు సేఫ్టీ
1: రెండు
0: కూడా అగ్గిపెట్టి ద్వారా ఉంటాయంట. అయితే ఇప్పుడు లిక్విడ్ అన్నావు కదా, నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. అయితే ఏదైనా కొత్తగా వచ్చిందంటే ఇందాకలే చెప్పా కదా, మరి అది ఎక్కడ దొరుకుతుందంటే మార్కెట్లో ఏమైనా దొరుకుతుందా? ఇట్లా
1: మామూలుగా కంపెనీ వారు మన గ్యాస్ షాపుల్లో కూడా ఆఫీస్లో కూడా దొరుకుతాయి, కానీ మన సేల్స్ బట్టి కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది.
0: లిక్విడ్ లైటర్ అని
1: అడిగితే
0: వాళ్ళు ఇస్తారనమాట. అయితే సరే మాధవి, ఇప్పుడు కాఫీ కప్ ఇట్టి చేయించు, నేను పట్టుకుంటాలేవో ఏం కాదులే.
1: చాలా బాగుంది కాఫీ.
0: మరి నేను కలిపానా, నేనా మజాక కాఫీ. మరి ఈ పొదుపు అన్నది చాలా అవసరమే కదా. మరి ఇప్పుడు మామూలుగా ఈ శిలాజ ఇంధన వనరు కదా ఇది, మనకు సహజ సిద్ధంగా లభ్యమైనటువంటి ఈ ఇంధన వనరుని భావితరాల వాళ్ళకి అంటే ఏంటి మన పిల్లలు వాళ్ళ పిల్లలకి మనం అందించాల్సిన అగత్యం కూడా ఉంది కదా.
1: నిజమే.
0: అవునా కదా, మరి వేస్టేజ్ చేస్తే ఎట్లా కదా.
1: అవును,
0: చాలా మంది వేస్ట్ చేస్తుంటారు.
1: గ్యాస్ ఎలా బయటికి అంటే చాలా ఏళ్ల తర్వాత, ఎన్నో ఏళ్ల తర్వాత మనకి శిలాజ ఇంధనాల నుంచి అది దొరకడం అనేది మనకి అదృష్టంగా భావించాలి. బట్ చాలా ఏళ్ల తర్వాత రాతి పొరల్లో ఏర్పడిన ఈ శిలాజ ఇంధనం నుంచి తీయబడిన ఈ గ్యాస్ మనం వేస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం?
0: అదే అదే. అంటే ఒకళ్ళు వేస్ట్ చేసినప్పుడు అలాగ చాలా మంది అలా వేస్ట్ చేయగా చేయగా చేయగా మన భావితరాల వాళ్ళకి లేకుండా పోతుంది.
1: అవును,
0: అంతే కదా,
1: మన పిల్లలు కష్టపడాల్సి
0: కష్టపడి.
1: కాబట్టి ఈ విషయంలో మనము గ్యాస్ పొదుపు ఎలా వాడుకోవాలో కొన్ని కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం.
0: మరి ఇప్పుడు మామూలుగా ఈ పాలు ఉంటాయి కదా, మా పక్కింటి ఆవిడ ఏం చేస్తుందంటే, వనజా ఉంది కదా,
1: అవును,
0: మొన్న వచ్చి పాలు వేడి చేయాలని చెప్పేసి నేనేదో తన ఇంటికి అదృష్టంగా వెళ్తే ఆ పాల గడ్డను అలాగే తీసేసి పొయ్యి మీద పడేసింది.
1: నిజమే, పాలు చెడిపోకుండా మనము ఫ్రీజర్లో పెడతాము, కానీ వేడి చేసుకునే ముందు అలాగే ఫ్రీజర్లో ఉండే తీసి స్టవ్ మీద పెట్టడం వల్ల ఆ పాలు గడ్డగా ఉండేది కరగడానికి చాలా టైం తీసుకుంటుంది కదా.
0: మరి ఇంధనం వేస్టే,
1: వేస్ట్
0: అయితే వేడైతే త్వరగా కరుగుతాయన్న భావంతో పెడుతుంది తను.
1: అలా కాకుండా మనము ఎప్పుడైతే మనం కాఫీ కాచుకోవాలనుకున్నప్పుడు ముందే ఒక 15 మినిట్స్ పావు గంట ముందే ఫ్రిడ్జ్లోంచి తీసుకొని పెట్టుకుంటే అది చల్లబడిపోతుంది, కొంచెం గడ్డ కూడా కరిగిపోతుంది,
0: నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది, రూమ్ టెంపరేచర్,
1: సాధారణ గది ఉష్ణోగ్రత వద్దకు వస్తుంది కాబట్టి. తర్వాత మనం వేడి చేసుకుంటే తొందరగా వేడి అవుతుంది కూడా, మనం గ్యాస్ కూడా పొదుపు చేసుకున్నట్లు అవుతుంది.
0: ఇప్పుడు మామూలుగా డైటీషియన్స్ వాళ్ళు డాక్టర్స్
1: చాలా మంది
0: అంటే ఈ సాంబార్ కానీ రసం కానీ ఒకవేళ అన్నం కానీ ఇంకొకటి కానీ వేడి చేయాల్సి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ నుంచి, అలాగే పొయ్యిలో నుంచి వండిన పదార్థాలు వెంటనే ఫ్రిడ్జ్లో
1: కూడా పెట్టకూడదు,
0: ఇవి రెండు కూడా తప్పే అన్నట్టు. ఇటు ఏమో ఈ గ్యాస్ ఆదా పరంగా పొదుపు పరంగా ఆలోచిస్తే నువ్వు అన్నది అక్షర సత్యం. అంతే కదా.

0: నిజమే
1: కరెక్టే కరెక్టే. మరి పాలు కానీ ఏదైనా కానీ వచ్చిన తర్వాత
0: సాధారణ గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత మనం వేడి చేసుకుంటే బాగుంటుంది.
1: అవును మరి. అలాగే ఈ తిరుమత గింజలు ఉన్నాయి చూసావా, ఆవాలు కానీ ఉద్దిపప్పు కానీ మిరియాలు కానీ జీలకర్ర
0: గింజలు అన్ని కూడా మనం వంట చేసుకునే ముందు దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది. స్టవ్ ఒక దగ్గర ఉంటుంది, అలమర్లో ఎక్కడో పోపి గింజలు ఉంటాయి.
1: అవును.
0: బియ్యము ఇట్లా వస్తువులు కూడా మన వాళ్ళు అప్పుడు నానేసి నానవేయకుండా చాలా మంది ఉడికిస్తుంటారు,
1: అది కూడా పొరపాటే.
0: ఎక్కువ టైం ఉడుకుతుంది కదా, అదే కొంచెం నాని మెత్తబడ్డం వల్ల పదార్థం మనకి తొందరగా ఉడుకుతుంది, టైం తక్కువ అవుతుంది, గ్యాస్ కూడా ఆదా అవుతుంది. మన కూడా దేశానికి కూడా మనం మంచి పని చేసిన వాళ్ళు అవుతాం కదా ఆదా చేయడం వల్ల.
1: అవును. ఇంత అన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం, కుటుంబం నుంచి ఒక
0: పొదుపు అనేది మహిళలకే చాలా బాగా తెలుసు.
1: అదే అదే, ఫస్ట్ ఒక వ్యక్తి, వ్యక్తి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి గ్రామం, గ్రామం నుంచి ఒక పట్టణం, పట్టణం నుంచి ఒక దేశం, ఇలాగ దేశం నుంచి ప్రపంచం అని చెప్పేసి అభివృద్ధి పదంలో మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు పొదుపు అన్నది వ్యక్తిగతంగా ఫస్ట్ గృహిణి నుంచి
0: అవును
1: ఆరంభం కావాలి.
0: దేశ ప్రగతి ఏదైనా ఇంటి నుంచే స్టార్ట్ కావాలి.
1: కరెక్టే. తర్వాత ఈ వండుకున్న పదార్థాలు కూడా వేడిగా చేయడానికి మళ్ళీ ఇంకొక టైం తీసుకొని మళ్ళీ ఒకసారి పొయ్యి వెలిగించి మళ్ళీ వేడి చేసి అప్పుడు పెడుతూ ఉంటారు వేడిగా కావాలనేసి. అలా కాకుండా హాట్ ప్యాక్స్లో పెట్టుకోవచ్చు కదా.
0: అవును నిజమే కదా. మనకి ఇది ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల హాట్ ప్యాక్స్ దొరుకుతున్నాయి, స్టీల్ కూడా దొరుకుతున్నాయి. అవును. వాటిలో ఉంచుకుంటే మనం మరీ తిరిగి తిరిగి వెయిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
1: అవును. ఒక 8 అవర్స్ 9 అవర్స్ ఉండేవి ఆ క్వాలిటీ నువ్వు అన్నట్టు ఇందాక కాంప్రమైజ్ కాకుండా మంచివి కనుక కొనుక్కున్నట్టయితే అందులో పెట్టుకుంటే.
0: అందులో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటేసారి భోంచేయడం, తర్వాత మా ఉదయం ఇప్పుడు ఆ కాఫీ తాగేటప్పుడు ఒకసారి మామగారికి, ఒకసారి అత్తగారికి, ఒకసారి మనకు, ఇలా కాకుండా అందరు కలిసి ఒకటేసారి కాఫీ తాగడం కానీ, ఒకటేసారి కలిసి భోంచేయడం కానీ, ఇలా చేయడం వల్ల మనకు మళ్ళీ మళ్ళీ పదార్థాలు వేడి చేసుకునే అవసరము తగ్గుతుంది.
1: కుటుంబ పరంగా
0: మన మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది.
1: అందరం కలిసి భోంచేయడం కదా,
0: నిజం చాలా బాగుంటుంది.
1: ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అది కుదరటం లేదు, కానీ నిజంగా అది చాలా వరవనే చెప్పారు. నలుగురితో భోంచేయడం అనేది చాలా అవసరం. అందుకే మనకి పండగలకి పబ్బాలకి ఇంకొకళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినా, మనం ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళినా, లేదైనా ఒక ఫెస్టివల్లో కానీ ఒక వివాహంలో కానీ మనం అందరితో కలిసి భోంచేసినప్పుడు 4 ముద్దలు ఎక్కువే దిగుతుంది మనకి, ఎంతో ఘనంగా భోంచేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం.
0: చాలా వీటికి చాలా ఆనందం వేస్తుంది.
1: ఆనందం వేస్తుంది కరెక్టే మరి. తర్వాత మాధవి ఏంటంటే ఇప్పుడు ఈ గిన్నె సైజు, బర్నర్ సైజు, ఇది నీకు మంచి అవగాహన ఉంది కదా, ఒక 4 మాటలు చెప్పే దాని గురించి నేను వింటాను. ఎందుకంటే మొన్న ఒక పెద్ద కుక్కర్ తీసి ఈ చిన్న బర్నర్లో పెట్టాను, ఎంతసేపటికి అవటం లేదు, అది నాకు విసుగు వచ్చేసింది. అప్పుడు నువ్వే జ్ఞాపకం వచ్చావు, మాధవి ఉంటే కనీసం ఇందులో వేయమంటుందా, ఈ స్టవ్లో ఏమైనా వండమంటుందా అని చిన్న అభిప్రాయానికి లోనయ్యా.
0: మామూలుగా మనం గ్యాస్ స్టవ్ చూస్తే అన్ని బర్నర్లు ఒకటేగా ఉండవు కదా రాణి, మీరు గమనించినట్లయితే ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. సో మనం పాత్ర పెద్దగా ఉన్నప్పుడు పెద్ద బర్నర్ యూజ్ చేసుకోవాలి, చిన్న బర్నర్ ఉన్నప్పుడు చిన్నది యూజ్ చేసుకోవాలి. కానీ మనం కంగారులో పట్టించుకోము అవన్నీ,
1: అది పెద్ద తీసి
0: పడేస్తుంటాం. ఆ పెద్ద పాత్ర తీసుకుని చిన్న దానిపైన పెడితే ఎక్కువ గ్యాస్ తీసుకుంటుంది, తర్వాత పాత్ర కూడా వేడెక్కడానికి టైం పడుతుంది. అదే పెద్ద బర్నర్ లో ఎలాగో గ్యాస్ కూడా కొంచెం మనకి ఎక్కువగానే వస్తుంది, అప్పుడు వేడి చేసుకోవడం వల్ల పాత్ర తొందరగా వేడెక్కుతుంది, గ్యాస్ కూడా మనకు తక్కువ ఖర్చు అవుతుంది.
1: తర్వాత మామూలుగా ఈ పొంగిపోతూ ఉంటాయి
0: చాలా మంది
1: చేసేది కానీ, తర్వాత అత్తిసరి పెట్టకపోతే అన్నం కానీ పప్పు కానీ, తర్వాత ఒక్కోసారి కుక్కర్లోనే నేరుగా పెట్టేస్తూ ఉంటారు కొంతమందికి అలవాటు, గిన్నెల్లో పెట్టి మళ్ళీ పెట్టకుండా నేరుగా స్ట్రైట్ కుక్కర్లో పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా కాస్త నీళ్ళు ఎక్కువ అయితే కనుక, చిన్న కుక్కర్ అయితే కనుక ఖచ్చితంగా పొంగి పొరలాడుతుంది, ఆ పొయ్యి ఆరిపోతుంటుంది. ఆ తర్వాత చూసుకో ఇంకా గిన్నెలు
0: నల్లగా
1: మసిపట్టి,
0: గిన్నెలు మసిపట్టలేక
1: ఏడుపు వస్తుంది నాకైతే.
0: ఆ గ్యాస్ ఉండే రంధ్రాల్లో నుంచి వచ్చే గ్యాస్ అంతా రంధ్రాలంతా పొంగిపోవడం వల్ల క్లోజ్ అయిపోతాయి. మనం దాన్ని తుడుచుకున్నా దాని లోపల అలాగే ఉండిపోవడం వల్ల గ్యాస్ సరిగా బయటికి రాదు. తర్వాత మనకి వెలిగించినప్పుడు ఆ హోల్స్ క్లోజ్ అయిపోవడం వల్ల మనకి మంట కూడా సరిగా రాదు.
1: రాదు, తర్వాత సగం మండుతుంటుంది ఒకసారి ఒక పక్క నుంచి.
0: అవును, మనం కడగడం కన్నా కూడా మనం అప్పుడప్పుడు గ్యాస్ సర్వీసింగ్ దగ్గరికి వెళ్ళి అవి బర్నర్స్ అన్ని నీట్ గా క్లీన్ చేయించుకుంటే
1: అవును
0: చాలా బాగుంటుంది.
1: తర్వాత ఇప్పుడు ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది, మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఒకళ్ళిద్దరు ఉన్నారనమాట, వాళ్ళు ఇంటికి వచ్చే సర్వీసింగ్ కూడా చేస్తారు.
0: అలాంటి సదుపాయం కూడా ఉంది నిజానికి మనకి, మహిళలకి టైం లేని వాళ్ళు వాళ్ళ ఫోన్ నంబర్స్ అవి తీసుకుని
1: నేను అంతే చేస్తా.
0: అప్పుడప్పుడు గ్యాస్ సర్వీసింగ్ చేయించుకున్నాం అనుకోండి, మనకి

0: మంట బాగా వస్తుంది, త్వరగా పదార్థాలు ఉడకడము, టైం కలిసి వస్తుంది, గ్యాస్ ఆదా అవుతుంది, చాలా ఉపయోగాలు ఉన్నాయి.
1: బర్నర్లు కూడా తుప్పు పట్టిపోతుంటాయి ఒక్కోసారి.
0: అవును,
1: ఐరన్ కదా.
0: ఈ గ్యాస్వి నాసి రకం కూడా కొన్ని ఉంటాయండి, కానీ మనకి కాపర్ బర్నర్స్ ఉండే స్టవ్లు కంపెనీ వారు
1: ఇస్తున్నారు,
0: అందించే స్టవ్లు ఇవే తీసుకోవడం వల్ల చాలా రకాల స్టవ్లు ఉంటాయండి మార్కెట్.
1: బర్నర్లు కూడా అమ్ముతారండి, బర్నర్లు మామూలుగా
0: విడిగా రావండి,
1: విడిగా రావా.
0: అవి ఐరన్ వి అయితే నాసి రకం స్టవ్లో ఐరన్ ఉంటాయి, అవి మంచివి కాదు. మామూలు మనం కంపెనీ వారు మనకి అందించే స్టవ్స్ లో అయితే కాపర్ బర్నర్స్ ఉంటాయి, అది తుప్పు పట్టదు పొంగిపోయినా కూడా. కాబట్టి మనము ఐఎస్ఐ గ్రేడ్ ఉన్న స్టవ్లు వాడుకుంటే కూడా మంచిది అన్నమాట. గ్యాస్ వాడకం కానీ తర్వాత అవి నాణ్యత విషయంలో కానీ.
1: నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఈ ఐరన్ బర్నర్లకి మామూలుగా ఏదో ఒక రంగు వేసి ఇచ్చేస్తున్నాడు వాడు, బ్రాస్ అనుకున్నాను ఫస్ట్, కానీ కాదు, అది ఐరనే,
0: అది ధర ఉంటుంది. మనకు అలా భ్రమించడానికి కలర్ వేసి ఇస్తారు,
1: కలర్ వేసి ఇస్తారు.
0: నిజానికి కాపర్
1: అలాంటి మోసాలు కూడా ఉంటాయి.
0: ఐఎస్ఐ బ్రాండెడ్ స్టవ్ కొనుక్కుంటే చాలా మంచిది, చూసుకోవాలి ఇవన్నీ మహిళలు కూడా. వస్తువు కొనేటప్పుడు ఇష్టంగా మనకి ఏదో నచ్చిన వస్తువు అనుకోకుండా
1: జాగ్రత్తగా చూసుకొని కొనుక్కున్నట్లయితే వినియోగదారుడు కూడా మోసపోకుండా ఉంటాడు. వినియోగదారు అంటే కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం, అంతే కదా.
0: అవును,
1: ప్రోడక్ట్ కొనే ముందు మరి మామూలుగా ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు, ఇప్పుడు నేను వంటగదిలోకి వెళ్ళాను అనుకో, గ్యాస్ వెలిగించాను అనుకో, ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది కదా. చాలామంది అలా చూస్తూ ఉంటారు. నేను అందుకే నీతో పూర్తిగా హాయిగా కూర్చొని మనస్ఫూర్తిగా ఎంతో కాలం తర్వాత వచ్చావు కాబట్టి నీతో మాట్లాడుకొని ఆ తర్వాత వంటకు ఉపక్రమిద్దాము, అది కూడా పొదుపులో భాగం అని చెప్పి అనుకుంటున్నాను. అంతేనా?
0: అంతే మేడం.
1: వెరీ గుడ్. మరి బర్నర్ కండిషన్ మామూలుగా పొంగిపోతే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇలాంటి జాగ్రత్తలు అవి తీసుకోవాలి. మరి గాలి వాటంగా కూడా ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ సైడ్ అని, సౌత్ నార్త్ అని, ఇట్లాగా ఇంటి ముఖం ఎలా ఉందో దాన్ని బట్టి కిచెన్ ఎక్కడ ఇస్తాడో మరి తెలియదు కదా, వాస్తు ప్రకారం ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం చెప్పలేం కాబట్టి. మరి ఎలా చేయాలంటావు? ఒక్కోసారి గాలి వచ్చేస్తూ ఉంటుంది, అది ఆరిపోతూ ఉంటుంది, ఇట్లాగా అవుతూ ఉంటుంది కదా, దానికి ఏమైనా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటవా?
0: గాలి వాటంకి అనుకూలంగా పెట్టుకుంటే మంచిది కదా రాణి. మనం ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటే ఫ్లేమ్ అంతా ఇంకొక సైడ్కి వెళ్ళిపోతుంటుంది,
1: అదే అదే
0: పాత్రకి తగలదు.
1: కరెక్ట్.
0: కాబట్టి మంట ఒకవైపుకి వెళ్తుంటుంది, మనకి వేడి సరిగా అందదు కదా, కాబట్టి గాలి వాటంకి అనుకూలంగా మన స్టవ్ ఉంచుకుంటే బాగుంటుంది.
1: అదొకటి. ఒకవేళ కిచెన్ డోర్ నుంచి ఒకవేళ గాలి బలవంతంగా దూరుకొని వచ్చేస్తుంది అన్న పరిస్థితుల్లో కనుక ఆ తలుపు వేసుకొని వంట చేసుకొని ఆ తర్వాత తలుపు తీసి పెట్టుకుంటే బెటర్ అనుకుంటాను. అంతే కదా?
0: అంతే,
1: బెటర్ బెటర్, కరెక్టే. మరి పదార్థాలు మేరకు కుక్కర్లు కానీ గిన్నెలు కానీ వాడడం అనేది కూడా చాలా అవసరం కదా. ఇప్పుడు ఏంటంటే ఒక పావు కేజీ వంకాయ లేదా ఒక పావు కేజీ కూర లేదా పప్పు ఉడికించాలి అనుకుంటే కనుక 5 లీటర్ల కుక్కర్ పట్టేస్తూ ఉంటారు, మరి అది కూడా దుబారానే కదా.
0: అవును. కాబట్టి మనకి ఎంత పదార్థం అయితే ఉందో దానికి తగినంత పాత్రను ఎంచుకుంటే మనం ఎక్కువ గ్యాస్ వినియోగించుకోకుండా ఉంటుంది, పొదుపు చేసినట్టు.
1: మార్కెట్ లో కూడా
0: రకరకాల మెజర్మెంట్స్ తో గిన్నెలు చేస్తున్నాయి,
1: కుక్కర్లు గిన్నెలు అనంట. తర్వాత గిన్నెలు ఒకవేళ కనుక కుక్కర్ కొన్నప్పుడు దాంతో పాటు ఇవ్వకపోయినా మనం కొన్ని రకాల గిన్నెలు మార్కెట్ లో తీసుకొని మన కుక్కర్ కి సెట్ చేసుకోవచ్చు. మరి
0: అవును, అలా కూడా ఉన్నాయా?
1: అలా కూడా ఉన్నాయిగా.
0: అవును,
1: మనం సెట్ చేసుకోవచ్చు. అది అల్యూమినియం కాబట్టి ఇంకా త్వరగా అవుతుంది, ఇండాలియం కానీ త్వరగా అవుతుంది కాబట్టి. అలాంటివి కానీ దానికి తగిన మూతల లిడ్స్ కానీ లేదా స్టీల్వి కావాలి, అల్యూమినియం వద్దులే ఎందుకు మళ్ళీ అందులో అన్నం మార్చరాదనుకొని అలా ఫీల్ అయితే కనుక స్టీల్వి కానీ కొనుక్కొని ఆ పెద్ద లీటర్ల కుక్కర్ లోపల ఇమిడియట్గా గిన్నెలు మనమే తీసుకొచ్చి సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని మరి నేను అలాగే చేసుకున్నాను.
0: అవునా?
1: ఎందుకంటే వాడు గిన్నెలు ఇవ్వలేదు నాకు,
0: నేను కొనుక్కున్నప్పుడు గిన్నెలు అలాగే సెట్ వచ్చింది.
1: అవునా? ఓకే ఓకే, నాకు అలా రాలేదు కాబట్టి నేనేం చేశానంటే నేనే వెళ్ళి, నాకు తెలుసుగా నీకు తెలుసుగా మార్కెటింగ్ చాలా ఇష్టం కాబట్టి వెళ్ళి టైం కేటాయించి తీసుకొని వచ్చి ఆ తర్వాత వాడుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను. తర్వాత ఈ మూతలు కూడా పెద్ద మూతలు చిన్న గిన్నెలకి అలాగే మూతలు తెరిచిపెట్టేసి వంటలు చేస్తూ ఉంటారు, అది కూడా చేయకూడదులే. మరి నువ్వు అన్నట్టు పొదుపు పాటించాలి అన్నప్పుడు అన్ని యాంగిల్స్లో చూడాలి కదా. అంతే కదా?
0: నిజమే నిజమే రాణి.
1: తర్వాత ఈ గ్యాస్కెట్, ఇప్పుడు కుక్కర్ ఉందనుకో, గ్యాస్కెట్ బాగుందా లేదా, ఆ వెయిటర్ బాగుందా,
0: చాలా మంది మహిళలు గ్యాస్కెట్ విషయంలో
1: సేఫ్టీ వారు ఉందా లేదా అని కూడా చూసుకోరు. అదేవో అలా పోతూ ఉంటుంది, వాళ్ళ వాటికి వాళ్ళ మాటల్లో పడతారు లేదా టీవీలు చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఇలా చేస్తూ ఉండబట్టి ఈ సేఫ్టీ వాల్వ్ని కానీ గ్యాస్కెట్ని కానీ వెయిటర్ని కానీ ఏమీ గమనించకుండా
0: ఇవన్నీ చిన్న విషయాలైనా మనం గ్యాస్ కట్ చూసి చెక్ చేసుకోవడం, వాళ్ళు సరిగా ఉన్నారు,
1: గ్యాస్ కట్ కూడా నీళ్ళలో వాడిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు

0: అది తీసేసిన తర్వాత నీళ్ళలో వేసుకుంటే నెక్స్ట్ డేకి బాగా పనికి వస్తుంది. ఇక గ్యాస్
1: అవును నిజమే కదా,
0: ఇది అవ్వకుండా ఉంటుంది.
1: అవును నిజమే కదా.
0: మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మరి పొదుపు మనం కూడా చేసుకొని ఈ శిలాజ ఇంధన వనరుని తర్వాత
1: ప్రకృతి సిద్ధంగా ప్రకృతిని మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రకృతి సిద్ధంగా లభించే మన శిలాజ ఇంధనాల నుంచి వచ్చిన ఈ గ్యాస్ని ఇటువంటి సూచనలన్నీ పాటించుకోవడం వల్ల మనం పొదుపుగా ఉపయోగించుకోవచ్చు కదా.
0: మరి అదొకటి, ఆదా పొదుపు విలువ ఇవన్నీ కూడా అర్థమయ్యేలాగా గృహిణులు కనుక ఇలాంటి నియమాలు ఇవన్నీ పాటించినట్లయితే కనుక దేశాభివృద్ధికి తన వంతు కృషి చేసినట్టే. అంతేనా?
1: నిజమేను.
0: సరే, నేను వంటకు ఉపక్రమిస్తాను, నీతో కాసేపు మాటలు తగ్గించి ఇవన్నీ రెడీ చేసుకొని ఆ తర్వాత అందరికీ చెప్పడం కాదు, నేను కూడా అది పాటించాలి కాబట్టి చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మాటల్లో పెడదాం, టీవీ చూస్తూ ఉండు. ఓకేనా?
1: అలాగే రాణి.
2: మీరు ఇంతవరకు వంట గ్యాస్ వినియోగంలో పొదుపు సంభాషణ విన్నారు. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 వస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. భోగాపురంలో నూతనంగా

0: ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో 5,640 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత వ్యవస్థలు, బయోమెట్రిక్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ లగేజ్ హ్యాండ్లింగ్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక వసతులతో ఈ ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దారు. విమానాశ్రయంలోని ప్రధాన అంశాలు, అత్యాధునిక సౌకర్యాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రధానమంత్రికి వివరించారు. అనంతరం ప్రధానమంత్రి రాష్ట్రంలో దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖపట్నం తర్లువాడ్లో ఏఎస్ఐపి టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. కర్నూలులోని విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ 4 వరుసల ఎక్స్ప్రెస్ వే, తాడిపత్రి 4 వరుసల బైపాస్ రహదారులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో శరవేగంగా పయనిస్తోందని, భారీ మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ది ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భోగాపురంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ నూతన విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక రన్వే లాంటిదని, రాష్ట్ర యువత ఆకాంక్షలకు లాంచ్ ప్యాడ్గా నిలుస్తుందని నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా భావితరాల్లో దేశభక్తి, ప్రజాసేవ స్ఫూర్తి రగులుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారాం రాజుజీనే ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా. ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కీ షురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. దేశ్ ఔర్ దునియా కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా ఉసే అల్లూరి సీతారాం రాజుజీ కే నామ్ సే జన సేవా.
0: రెండు వేల 2014లో దేశంలో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం 166కు చేరిందని, ఉడాన్ పథకం సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువు చేసిందని గుర్తు చేశారు. పీఎం గతిశక్తి కింద పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వేస్, లాజిస్టిక్స్ అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని, 70కి పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోతున్న ఫార్మా పార్క్, గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులతో రాష్ట్రం భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా అవతరిస్తోందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి, ఉత్తరాంధ్ర అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, కొత్త అవకాశాలు వస్తాయన్నారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో భారీ అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం ఖచ్చితంగా సాకారమవుతుందని, ఉత్తరాంధ్ర యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిర్ణీత సమయంలోగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028

0: అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం, అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం.
1: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 12.6 అడుగుల నీటిమట్టం పెరిగింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 10 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం నుంచి భారీగా వరద వస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రవాహం పెరుగుతోంది. రాత్రికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతలో అవగాహన కల్పించడానికి నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట ఉజ్వల తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన మైభారత్ ఆధ్వర్యంలో సుమారు 10,000 చోట్ల దాదాపు 1 కోటి మంది యువతతో దృశ్య మాధ్యమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లోక్భవన్లో గవర్నర్తో కలిసి మైభారత్ కార్యకర్తలు నషాముక్తి ప్రతిజ్ఞ చేయనున్నట్లు చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల నివారణలో యువతను భాగస్వాములను చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రారంభించారని తెలిపారు. భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో 13,000 మంది పాల్గొన్న దింసా నృత్య ప్రదర్శన గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల గిరిజనుల సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించిందన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళావైభవం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి కృషి చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా యంత్రాంగం, కళాకారులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులలో రైతులకు సూచనలు, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సన్నం.

0: బంధు, ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాట వింటారు. 8:15 ఈ వారం పార్లమెంట్. 8:30 తెలుగులో వార్తలు. 8:40 సినిమా పాట. 8:45 అదృష్టం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఇక రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో పురంధరదాస్ కీర్తనలు వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ టి నాగరాజు. 6:35 సేద్యశుద్ధుడి కార్యక్రమంలో పెయ్యదొడల పోషణలో మెలకువలు, పశు వైద్యాధికారి డాక్టర్ బి తులసిరామరెడ్డి గారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఆ తర్వాత అర్చివల్ ప్రోగ్రాం. ఈనాటి కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఐ పుల్లన్న గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు. 8:15 ఆంగ్లంల వార్తలు. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 సినిమా పాట వింటారు. 9:35 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక వింటారు. కార్యక్రమం అనంతరం దేశభక్తి పాటలు వింటారు. 10:00 వార్తావాహిని. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 నుండి తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 ఆంగ్లంలో వార్తలు. 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తి జిల్లా పరిషత్

ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6 గంటలకు లలిత గీతం, 6:10 ప్రసార వివరాలు, 6:20 రేపు ప్రసారం అయ్యే కార్యక్రమాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో శ్రీ సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ బై బయన్న. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె మాదిరి గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 రసధ్వని అలనాటి మధురి గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 తలుపులు నాటిక వింటారు. రచన నిర్వహణ శ్రీ బి కనకలింగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం అయ్యే మా కార్యక్రమ వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి హాయ్ హాయ్ నాయక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంజునాథ్ బృందం పాడిన పాట

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. హ్యాపీ డేస్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన వనమాల గీతం, సంగీతం మిక్కిజే మేజర్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత వినండి. హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.
4: అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. తర్వాత వినండి హృదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి. మనటోడు నామగుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలతా బృందం పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలకు వస్తుంది. ఇప్పుడు వినండి పాటల్ని నీ భక్తి లలిత గీతం

స్టూడియోల సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పథకాలు గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892 మైసూర్కు స్వామి వివేకానంద చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కె శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనాలలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజు శ్రీ చామరాజేంద్ర వడియార్ నుంచి స్వామి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా

0: పర్చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని చెప్పారు. దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మానతే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే హై. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ హై. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
0: అంతకుముందు ప్రధానమంత్రి వివేక స్మారకాన్ని తిరిగి చూశారు. అక్కడ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ధ్యానంలో కాసేపు కూర్చుని అనంతరం స్మారక ప్రాంగణంలో మొక్కలు నాటారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెద్ద ఎత్తున మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విమానాశ్రయం, రోడ్డు, ఇంధన మౌలిక సదుపాయాలతో సహా సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్రాల, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వృద్ధికి ఒక రన్వే లాంటిదని, రాష్ట్ర యువత ఆకాంక్షలకు ప్రయాణ వేదిక అని ఆయన అభివర్ణించారు.
1: జిన్కి నీవ్ రఖీ గయీ హై వో సారే ప్రోజెక్ట్ స్వర్ణ ఆంధ్రా ఆర్ వికసిత్ భారత్ కే సంకల్ప్ కో పూరా కర్నే మే బహుత్ బడా యోగదాన్ దేంగే. ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే సప్నే కో పూరా కర్నే కే లియే ఏక్ బహుత్ బడా ఊర్జా స్రోత్ బన్ రహా హై.
0: భవిష్య తరాల్లో దేశభక్తి, ప్రజా సేవా భావాన్ని నింపేందుకు విమానాశ్రయానికి స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మోదీ ప్రకటించారు. భారత్ పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య ఇప్పుడు 166కి పెరిగిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోయే ఫార్మా పార్క్, అలాగే హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజనుల విభాగాలతో పాటు 125కు పైగా ఆధ్యాత్మిక భాగస్వామ్య సంస్థలు కూడా వర్చువల్గా ఈ కార్యక్రమంలో చేరతాయి. ఈ ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వీకెండ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం, వారి సమాజాల్లో సానుకూల సామాజిక మార్పుకు వారిని రాయబారులుగా మారేలాగా ప్రోత్సహించడం నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026వ సంవత్సరపు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఈరోజు ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు. ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు తనకెంతో వినమ్రత కలిగించిందని చెప్పారు. దేశభక్తి, త్యాగం, అచంచలమైన కర్తవ్య దీక్ష వంటి లోకమాన్య తిలక ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే

స్వాతంత్రం మాత్రమే కాదని జాతి ప్రయోజనాలకి అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన సమర్థవంతమైన దేశంగా ఎదుగుతోందని దోవల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఎగ్నాష్ షిండే, సునేత్రా పవార్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్, లోక్మాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీట ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్లో గొప్ప చేనేత వారసత్వాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధికి చేనేత వస్త్ర పరిశ్రమ అందించిన కృషిని గుర్తించేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 సంవత్సరానికి గాను సంతోప్ కబీర్ చేనేత అవార్డుల జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటాను పొందగా ఆ తర్వాత స్థానంలో బీహార్ 10,845 కోట్లు, మధ్యప్రదేశ్ 8,010 కోట్లు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్లు, మహారాష్ట్రకు 7,022 కోట్లు ఇచ్చారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వివిధ వాటాలను అందజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 8 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 7 కాంస్య పతకాలతో సహా మొత్తం 30 పతకాలను సాధించి ఈవేళ 6వ స్థానానికి చేరుకుంది. భారతీయ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రతీప్ పవార్ తమ తమ విభాగాల్లో ఫైనల్స్లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి మహిళల 54 కిలోల బాక్సింగ్ టైటిల్ గెలుచుకోగా ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన జాస్మిన్ మహిళల 57 కేజీల ఫైనల్లో మరో స్వర్ణ పతకం సాధించారు. పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభం జ్యువెల్ రజతం సాధించడంతో భారత్ పారా అథ్లెటిక్స్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో భారత్కి ఇది తొలి స్వర్ణ పతకం కాగా ఈ విభాగంలో దేశానికి ఇదే తొలి డబుల్ పోడియం ఫినిష్ కావడం అనేది విశేషం. మహిళల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ప్రీతి పవార్, జాన్స్పిన్ లంబోరియాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అభినందించారు. విశేషాలు మరొకసారి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థం కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు

0: సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सब यही डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: వినండి ఎల్నిన ప్రభావంపై రైతులకు సూచనలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం.
4: డాక్టర్ సుధారాణి గారు నమస్కారం. మేడం
5: నమస్కారం అండి.
4: కిసాన్ వాణి ప్రోగ్రామ్కి స్వాగతం అండి. మేడం మీరు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా మరియు అధిపతిగా ఉన్నారు కదా మేడం. ఇప్పుడు మనం పరిస్థితులు చూస్తూ ఉంటే వర్షాభావ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రైతు సోదరులు చాలా కష్టమైన ఒక పరిస్థితి. వర్షాలు తగినంత నమోదు కాలేదని మనకు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అసలు ఈ పరిస్థితిని ఏమంటారు? మనం పేపర్లో చూస్తూ ఉంటే ఎల్నినో అని, మరొక పేరు లానినో అని, ఇలా రెండు విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటో ఒకసారి రైతు సోదరులకి అర్థం ఎలా చెప్పండి మేడం.
5: సార్, యాక్చువల్గా మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటున్నాయి. రైతులకి పంట కాలం అనేది చాలా గడ్డుకాలంగా ఉంటుంది అని చాలా ప్రెస్ క్లిప్పింగ్స్లో చదువుతూ ఉంటున్నారు. మనం చూసుకున్నట్లయితే గత మే నుంచి కూడా కృషి విజ్ఞాన కేంద్రాల తరపు నుంచి కానీ, ప్రభుత్వాల తరపు నుంచి కానీ, ఆత్మల తరపు నుంచి కూడా మనకి వివిధ రకాల కార్యక్రమంలో ఖేత్ బచావ్ అభియాన్స్ కానీ, బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనం చెప్తూ ఉన్నాం. అసలు ఎల్నినో అంటే ఏంటి అంటే మన పెసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలాల ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నమాట. ఇది పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాతావరణంలో సహజంగా ఉండకుండా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరగటం. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే 75% వరకు వర్షపాతం అనేది తక్కువ నమోదు అవ్వడం అన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాన్ని ఎలినినో అంటారు. లానినో అంటే ఏంటి అంటే ఉష్ణోగ్రతలు తగ్గడం, విపరీతమైనటువంటి వర్షపాతం నమోదవటం. దాని అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్గా వ్యవహరిస్తూ ఉంటాయన్నమాట. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మన కేవలం భారతదేశం కాదండి, యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎల్నినోతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధానంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు ఏవైతే మన సార్వకాలంకి అనుకూలంగా ఉంటున్నాయో అవి చాలా తక్కువగా రావటం, ఉష్ణోగ్రతలు పెరగటం, అలానే నేలలో తేమ శాతం అనేది భూగర్భ జలాలు ఎండిపోవటం వలన తేమ శాతం తగ్గిపోవటం లాంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అనుకూల వాతావరణ పరిస్థితులు అయితే ఏవీ లేవండి.
4: దీని ప్రభావం పంటల మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేడం?
5: రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం గారు కూడా అందరితో కలిసి ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో సుమారుగా 122 మండలాల్ని హై రిస్క్ జోన్గా గుర్తించడం జరిగింది. అయితే ఈ 122 జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తాలో కొన్ని జిల్లాలు చూసుకుంటే చాలా తక్కువగా వర్షపాతం అనేది నమోదు చేయడం జరిగింది. అంటే జూలైలో, మన ఈ జూలైలో చూసుకున్నట్లయితే 100% గాను అన్ని జిల్లాలకు కలిపి యావరేజ్గా 69% వరకే మనకి వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. అంటే సుమారుగా ఒక 30% పైబడే మనకి తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో మనకి వర్షాలు ఎక్కువగా అవసరం, ఎందుకంటే పంటలు వేసుకునేటువంటి సమయంలో దమ్ము చేసుకోవడం కానీ, లేకపోతే వేసినటువంటి విత్తనాలు మొలకెత్తడం కానీ, ఇవన్నీ ఈ టైంలో చాలా అవసరం. కానీ 69% వరకు కూడా వర్షపాతం తక్కువగా ఉంది. అలానే ప్రిడిక్ట్ చేసిన దాన్ని బట్టి చూసినట్లయితే ఇప్పుడు జూలై నుంచి నవంబర్ వరకు చూసుకుంటే సుమారుగా 844 mm రెయిన్ఫాల్ పడాల్సింది. ఫోర్కాస్ట్ ప్రకారంగా 551 మాత్రమే పడతాయి అంటున్నారు. అంటే చూస్తే మనకి 300 పైన వర్షపాతం అనేది ఎప్పుడైతే తక్కువ పడుతుందో కాల్వాల్లోను కూడా నీళ్ళు ఇవ్వడం అనేది చాలా గడ్డుకాలంగా మారి రైతులకి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉందండి. అలానే ప్రధానంగా మనకి కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా జిల్లా మరియు కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల సుమారుగా 2.78 లక్షల హెక్టార్లో పత్తి, అలాగే 100.7 లక్షల హెక్టార్లో

0: మరి కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉందని నిన్న మనకి ప్రెస్ మీట్ లో కూడా సీఎం గారు కూడా సీఎం గారికి మా వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా నివేదించడం జరిగిందండి.
1: మేడం, మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వరి ప్రధాన ఆహార పంటగా పండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో వరి ప్రధాన పంట అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎక్కువ మంది రైతు సోదరులు వరి మీద ఆధారపడి ఉన్నారు, కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు సోదరులు ఏ పంటలు సాగు చేయొచ్చు, అలాగే రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు ప్రధానంగా అండి, నీటి లభ్యత అనేది చాలా తక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వరికి ప్రత్యామ్నాయంగా ఏ పైర్లు వేసుకోవచ్చు అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి, మన సాయిల్ నేచర్ బట్టి మినుములు కానీ, పెసలు కానీ, నువ్వులు కానీ, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటి అన్ని పంటలు కూడా ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. అలానే రైతులు ఈ సమయంలో ఏంటంటే నేల తేమను నిల్వ ఉంచేందుకు మల్చింగ్ లాంటి పద్ధతులు అవలంబించవచ్చు. కలుపు మొక్కల్ని కూడా తొలగిస్తే తేమ శాతాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గాను నీటిని సేవ్ చేసుకునేటువంటి మార్గాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే, అలానే బెట్టని ఎండని తట్టుకునేటువంటి రకాలను ఎంచుకున్నట్లయితే నష్టపోకుండా ఉండడం జరుగుతుందండి.
1: మేడం, మీరు ప్రస్తావించినట్లు మినుము, పెసర రకాలు మనకు ఆల్టర్నేట్ క్రాప్స్ గా చెప్పుకున్నాం ఖరీఫ్కి. దీనికి మంచి రకాలు ఏమి ఉన్నాయి మేడం?
0: మనకి ఇప్పుడు వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా అన్ని రైతులకి కూడా ముఖ్యమైనటువంటి సూచనలు ఇస్తున్నారండి. ప్రస్తుతం మినువులు అయితే కనుక మనకి ఎల్బీజీ 752 కానీ, 787 కానీ, 884 కానీ, 904 కానీ, ఈ రకాలన్నీ కూడా మనకి సార్వకాలానికి కూడా అనుకూలమేనండి. అలాగే పెసలకు వచ్చినట్లయితే ఎల్జీజీ 460 కానీ, 610 రకాలు కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ రైతులు ఒక చిన్న గమనిక ఏంటి అంటే, నీటి వసతి లేనప్పటికీ కూడా మొలక శాతం వచ్చిన తర్వాత అమాంతంగా వానలు కురిసినాయి అనుకోండి, నీళ్లు వెళ్ళిపోయేటువంటి సౌలభ్యం ఉన్న చోట్ల మాత్రమే మినుములు, పెసలు వేసుకోండి. ఎందుకంటే తొలి దశలో ఒకవేళ ఈ ఎల్నినో ప్రభావం వలన మనకి అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ భారీ వర్షాలు కూడా కొన్నిసార్లు పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ వానలు పడ్డాయంటే మళ్ళీ ఈ పైరు కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. సో రైతులు జాగ్రత్తగా వాతావరణ సూచనలు చూసుకుంటూ పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి.
1: తర్వాత వస్తే మేడం మనకు ఎరువులు అవసరం కూడా ఉంటుంది, కాబట్టి ఎరువుల్ని సమతుల్యంగా వినియోగించుకోవడం ద్వారా ఈ ఎల్నినో ప్రభావం ఏమైనా తగ్గించుకునే అవకాశం ఉందా?
0: అవునండి, అంటే ఎల్నినో ప్రభావం నుంచి పూర్తిగా అయితే తగ్గించుకోలేము, కాకపోతే పెట్టుబడులు మాత్రం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల రైతులకి అన్నది నష్టం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే, కానీ నష్ట శాతాన్ని చాలా వరకు తగ్గించుకునేందుకు గాను మనం ఎరువుల్లో సమతుల్యత పాటించినట్లయితే మన భూమిని పరిరక్షించుకునే వాళ్ళం అవుతాం. అంటే మట్టి పరీక్ష ఆధారంగా మనకి సాయిల్ టెస్ట్ బేసింగ్, ఇప్పుడు అందరికీ కూడా భూసార పరీక్షలు చేయటం, వాళ్ళకి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా జరిగిందండి మన ప్రభుత్వం ద్వారా. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా స్కీమ్స్ ద్వారా సాయిల్ టెస్టింగ్ చేయడం జరిగింది. సో ఆ దాని ఆధారంగా కనుక రైతుల సమతుల్యత కనుక ఎరువుల్లో పాటించినట్లయితే కొంతవరకు పెట్టుబడులు తగ్గించుకోవటం, అలాగే ఎటువంటి పోషక లోపాలు లేకుండా ఉన్నటువంటి పైరుని రక్షించుకోవడం కూడా జరుగుతుందండి.
1: మేడం, అయితే ఎటువంటి పరిస్థితుల్లో రైతు సోదరికి ప్రభుత్వ అనుబంధ శాఖల యొక్క సేవలు చాలా అవసరం కదా? మనకు ప్రభుత్వ శాఖలైనటువంటి ఆత్మ కానీ, కేవీకేస్ కానీ రైతు సోదరులకి ఎటువంటి సేవలు అందిస్తున్నాయి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో?
0: సార్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే వివిధ శాఖలన్నీ కలిసి ఒకే గొడుగు కింద పనిచేయడం జరుగుతుందండి. ఈ ఎల్నినో మొదల దగ్గర నుంచి, అంటే మనకి ఇట్లా ఎల్నినో వస్తుంది, వర్షపాతం తక్కువగా ఉంటుంది, రైతులకి ఇబ్బందికరంగా ఉంటుంది, నీళ్ళు ఇవ్వలేము లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా ప్రభుత్వం తెలియపరుస్తున్నారు. కాబట్టి ముందు నుంచే రైతులకి మనం సుమారుగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ మాసం నుంచి కూడా వాళ్ళకి వివిధ రకాలైనటువంటి అవగాహన కార్యక్రమం, ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుంది, ప్రత్యామ్నాయ పైర్లకి ఎటువంటి అవకాశం మన నేలల్లో ఉంటుంది అనేటువంటి అవగాహన కార్యక్రమం గ్రామ స్థాయిలో విస్తీర్ణంగా వ్యవసాయ శాఖ వారు కానీ, ఆత్మ వాళ్ళు కానీ, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కూడా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి వివిధ రకాలైనటువంటి గ్రామంలో కార్యక్రమాలు, అంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగిందండి. వర్క్ షాప్స్ లాంటి ప్రోగ్రామ్స్, అంటే సైంటిస్టులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ, క్రీడా సైంటిస్టులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఎటువంటి పరిణామాలు ఉంటున్నాయి, ప్రత్యామ్నాయ పైర్లు ఎటువంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాలి అనేటువంటి వర్క్ షాప్స్ శాస్త్రవేత్తలకి, డిపార్ట్మెంటల్ ఆఫీషియల్స్కి చేయడం జరిగింది. అలానే గ్రామ స్థాయిలో కూడా రైతులకి వివిధ రకాలైనటువంటి శిక్షణలు ఇవ్వటం, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, అత్యవసర ప్రణాళికలు ఏ విధంగా ఉంటే అమల్లోకి వస్తాయి, అలాగే విత్తనాలు ఎక్కడ లభ్యంగా ఉంటాయి, ఎంత ఎరువులు వేసుకోవాలి, ఎరువుల లభ్యత, అలాగే నీటి యాజమాన్యం పైన కూడా మార్గదర్శకాలు లాంటి వివిధ రకాలైన కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడు అందరికీ మొబైల్ యూజ్ అన్నది చాలా అలవాటైంది కాబట్టి మొబైల్లో చూసుకుంటూ వాళ్ళకి సందేహాలు ఇవ్వటం, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కూడా మెసేజెస్ క్రియేట్ చేయటం, కిసాన్ సారథి పోర్టల్ ద్వారా కూడా మెసేజెస్ ఇవ్వడం అన్నది

0: జరుగుతూ చాలా రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి.
1: ఈ వ్యవసాయమే కాకుండా మేడం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఈ ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది?
0: ఇప్పుడు వ్యవసాయ అనుబంధంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యాన పైర్లండి. ప్రస్తుతం ఉద్యాన పంటల్లో చూసుకున్నట్లయితే ఎక్కడైతే నీటి కొరత ఉంటుందో ఫస్ట్ దానికి జెర్మినేషన్ అనేది డిలే అయిపోతుంది. తర్వాత పూత కాత అన్నది రాలిపోవటం, దిగుబడులపైన చాలా ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే ఉద్యాన పంటలు వేసుకుంటున్నారో రైతులు ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ లాంటి పద్ధతులు, మల్చింగ్, నీటి పొదుపు లాంటి పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. అలాగే మనం చాలా వరకు మన సీఎం గారు కూడా చెప్పినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే పశుగ్రాసాల కొరత రాకూడదు అంటున్నారు. ఎందుకు అంటే ఈ ఎలినినో ప్రభావం వలన హీట్ స్ట్రెస్కి గురవుతాయి మన చాలా పశువులు. వచ్చేసేటప్పటికి హీట్ స్ట్రెస్కి గురవటం, వాటికి ఏంటంటే తగినంత నీరు ఇవ్వడం జరుగుతుంది కానీ నీడనే ఉంచుకోవటం, పచ్చిమేతను ఎక్కువ ఇవ్వటం, అలాగే ఖనిజాల మిశ్రమాలు, మినరల్ మిక్చర్స్ అంటారు, అవి ఎక్కువగా ఇచ్చేటప్పుడు ఏంటంటే సాధారణంగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కూడా హెల్త్ ఇష్యూస్కి ఎలా రిస్క్కి వెళ్తామో హీట్ స్ట్రెస్కి, హీట్ రిస్క్కి కూడా ఈ పశువులు, క్యాటిల్, లైఫ్ స్టాక్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాటిపైన చాలా శ్రద్ధ అన్నది పెట్టాల్సినటువంటి అవసరం ఉందండి. అలాగే మత్స్య రంగంలో చూసుకున్నట్లయితే చెరువుల నీటి మట్టం అన్నది లో లెవెల్గా పడిపోవటం అంటే తగ్గిపోవటం, నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చేపల పెరుగుదల అన్నది చాలా తక్కువగా ఉంటూ చాలా రకాలైనటువంటి ప్రభావం చూపిస్తూ రైతులు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి నీటి నాణ్యతను నిరంతరం పరిశీలించుకుంటూ అవసరమైన యాజమాన్య చర్యలను, ప్రోబయోటిక్స్ కానీ లేదా ఏదైనా వ్యాధులకి గురవుతున్నాయా అన్నది కూడా ముందుగుండా చెక్ చేసుకుంటూ చాలా జాగ్రత్తలు మత్స్యరంగంలో కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి.
1: డాక్టర్ రాధారాణి గారు, ఈ ఎల్నినో ప్రభావం ఇంకెంతకాలం కొనసాగొచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మేడం?
0: సార్, ఇప్పుడు ఎలినినో ప్రభావం అన్నది మనకి చెప్పినట్లయితే కనుక ఒక సంవత్సరం పాటు కూడా ఉండొచ్చు, వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ ఎలినినోలో రెండు సమస్యలండి. మొదటిగా వర్షపాతం అన్నది తగ్గిపోవడం లేదు, సడన్ గా పంట చేతికొచ్చే టైంలో అయినా వర్షాలు పడేటువంటి ఆవశ్యకత ఉంటుందన్నమాట. అంటే సడన్ గా కూడా రావచ్చు. ప్రస్తుతానికైతే వర్షపాతం అన్నది రానున్న 5 మాసాల్లో ఏదైతే ఉంటుందో, జూలై నుంచి మనకి నవంబర్ వరకు ఖరీఫ్ కాలం కదా, సార్వాలో దీనికి మాత్రం చాలా తక్కువగా ఉంటుందని, మన ఆంధ్రప్రదేశ్కి సుమారుగా 300 mm వరకు వర్షపాతం తక్కువగా పడుతుందని కూడా చెప్పడం జరుగుతుందండి.
1: అయితే ఈ భిన్న పరిస్థితులకి రైతు సోదరులు సిద్ధంగా ఉండాలి.
0: సిద్ధంగా ఉండాలండి.
1: మేడం, సహజ వ్యవసాయంలో ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటుంటాం కదా, పిఎండిఎస్ విధానం, ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతు సోదరులకి?
0: ప్రస్తుతం అండి మన ప్రకృతి వ్యవసాయంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అన్నది చాలా మంది అవలంబించారు. ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వల్ల 3 రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. మొదటిగా పశుగ్రాసాలకి సంబంధించినటువంటి కొరత లేకుండా ఉంటుంది. రెండోది మన నేల స్వభావాన్ని మెరుగుపరిచే విధంగా కూడా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోన్ అన్నది జరుగుతుంది. ఇదంతా మనకి సాయిల్ తో పెలటింగ్ చేసి విత్తనాలు జల్లుతారు కాబట్టి ఎటువంటి నష్టం లేకుండా అన్ని కూడా మొలక శాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే చీమల నుంచి కానీ ఎలుకల నుంచి కూడా మనకి మొలిచే ముందు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. అలానే తేమ నిల్వ శాతాన్ని యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచడానికి ఈ పిఎండిఎస్ కిట్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ప్రత్యామ్నాయ పంటలుగా అంటే ఇప్పుడు ఏది లేని పక్షంలో ఈ పిఎండిఎస్ వేసుకున్నట్లయితే వీటిల్లో పప్పు దినుసులు, అలానే మనకు కావలసినటువంటి కూరగాయలు, తీగజాతి, పశుగ్రాసాలు అన్ని కలయికలండి. 30 నుంచి 33 రకాలు ఉంటాయి. కాబట్టి అన్ని మొలవకపోయినా ఒక 20 నుంచి 25% వరకు మొక్కలు కనుక మొలిచినట్లయితే మనకి ఆ వేరు వ్యవస్థలో ఉండేటువంటి కణాల వలన లోపల మైక్రోబియల్ రియాక్షన్స్ బాగా జరిగి సూక్ష్మ పోషక విలువలు అన్నవి పెరుగుతాయి. ఎందుకంటే సూక్ష్మజీవాలు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి అన్నిటిని మించి మన నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే వాళ్ళం అవుతాము. అలానే దీని నుంచి కూరగాయలు అవి అమ్ముకోవడం వల్ల కొంత దిగుబడి వస్తుంది, పశుగ్రాసాల కొరత కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుందండి.
1: చివరిగా మేడం, రైతు సోదరులకి ఎల్నినో పరిస్థితుల్లో మీరు కొన్ని సూచన చేయాలంటే ఏం చెప్తారు, ఎటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు తీసుకోవాలంటారు?
0: ప్రధానంగా అండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే కొంచెం కష్టకాలమే. అయితే రైతులు ఏమాత్రం భయపడకుండా కొంత శాస్త్రీయ సలహాలను పాటిస్తున్నట్లయితే కనుక మనం సాగు నిర్వహించుకున్నట్లయితే ఈ ఎల్నినో ప్రభావం నుంచి కొంచెం బయటపడొచ్చు అండి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఐఎండీ రిపోర్ట్స్, వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతిరోజు వాతావరణ సూచనలు గమనించుకుంటూ నీటి లభ్యతకి అనుగుణంగా పంటల ఎంపిక అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ధృవీకరించినటువంటి విత్తనాలను తీసుకోవాలి. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేసుకున్నా కూడా ఆ విత్తనాలను మంచి ధృవీకరణ ఉండేటువంటి, సర్టిఫికేషన్ ఉండేటువంటి విత్తనాలను ఎంచుకోకపోతే మళ్ళీ అవి మొలక రాకుండా అక్కడ కూడా పెట్టేటువంటి పెట్టుబడికి లాస్ అవుతారు. కాబట్టి రైతులు అదొకటి చూసుకోవాలి. అలానే సమతుల్య ఎరువుల వినియోగం అన్నది చేపట్టాల్సి ఉంటుంది. నేలలో తేమను కాపాడేటువంటి చర్య

0: ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా చేపట్టాల్సి ఉంటుంది. అలానే ఇప్పుడు ఉండేటువంటి ఎలినినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి పురుగులు, తెగుళ్ళు, చీడపీడలు కూడా తరచుగా ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి వాటి ఉనికిని బట్టి, ఉధృతిని బట్టి సూచించినటువంటి నివారణ చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. అలానే మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా దగ్గరలో కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ లేదా మనకి రైతు సేవా కేంద్రాలను కానీ వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించి సాంకేతిక పరమైనటువంటి సూచనలతో కనుక రైతులు ముందడుగు వేస్తే ఎలినినో ప్రభావం నుంచి కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే శాస్త్రీయ పద్ధతులు సమయానుకూలంగా నిర్ణయాలు కనుక తీసుకుంటూ ప్రభుత్వ సూచనలు పాటించినట్లయితే ఎలినినో ప్రభావాన్ని గణనీయంగా తగ్గొచ్చండి. మరొక విషయం ఏంటి అంటే సీఎం గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్క రైతు కూడా బీమా పాలసీ ఇన్సూరెన్స్ మన పిఎం కిసాన్ ఫజల్ బీమా యోజన కింద ప్రతి ఒక్క రైతు కూడా ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇది గడ్డుకాలం అని అందరికీ తెలిసిన విషయమే, రైతు నష్టపోతాడనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో కనుక మనం చేసుకుంటే ఒక ఎకరానికి సుమారుగా 830 రూపాయలతో అన్ని మన ఇన్సూరెన్స్ చేయించుకుంటే 41,000 వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది ఉండడం జరుగుతుంది. సో రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాచారం అన్నది రైతు సేవా కేంద్రంలో కానీ కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ అన్ని చోట్ల కూడా లభ్యమై ఉంటుంది. కాబట్టి రైతులు సమాచారాన్ని వినియోగించుకుంటూ ఈ యొక్క ఎలినినో ప్రభావం నుంచి వాళ్ళ పంటలను, వారి పెట్టినటువంటి పెట్టుబడులను తగ్గించుకుంటూ ఈ గడ్డుకాలం నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటున్నానండి. మనకి ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ తరపు నుంచి కూడా చాలా రకాలైనటువంటి సమాచారాలను రైతులకు ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మన ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఆకాశవాణి ద్వారా రైతులకు అందించేటువంటి సూచనలు రైతు సోదరులు తప్పక వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ యొక్క అవకాశాన్ని ఎప్పుడు కూడా వినియోగించుకుంటూ దగ్గరలో ఉండేటువంటి వ్యవసాయ అధికారుల్ని, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాన్ని, విశ్వవిద్యాలయాల్ని కూడా రైతులు సమాచారాన్ని పొందుపుచ్చుకున్నట్లయితే కనుక ఈ యొక్క అలినినో ప్రభావం నుంచి కలిగేటువంటి దుష్ప్రభావాల నుంచి కూడా వాళ్ళ పైరుని, అలాగే వారిని కూడా రక్షించుకునే వాళ్ళు అవుతారండి.
1: డాక్టర్ సుధారాణి గారు ధన్యవాదాలు మేడం. ఈరోజు మనం రైతు సోదరులకి ఈ క్లిష్ట పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఎలినినో ప్రభావం అని చెప్తూ ఉన్నారు, వ్యవసాయం మీద ఎటువంటి ప్రభావం ఉండబోతోంది, రైతు సోదరులు ఎలా సిద్ధంగా ఉండాలి, కేవలం వ్యవసాయం కాకుండా దీనికి అనుబంధ రంగాలైనటువంటి మత్స్య అలాగే పశువులకి పశుగ్రాసం కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మరింత జాగ్రత్తలు వహించి, అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాను మీరు, ఫసల్ బీమా యోజన అనే పథకం కింద పంట బీమా చేసుకున్నట్లయితే రైతు సోదరులు కొంతైనా నష్టాన్ని తగ్గించుకునే వాళ్ళు అవుతారు. రైతు సోదరులు అందరూ ఈ సూచనలు జాగ్రత్తగా గమనించుకుని పాటిస్తారని ఆశిద్దాం. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. మీరింతవరకు ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు ఈ అంశంపై కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: మీరింతవరకు జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా అంతర పంటల సాగు గురించిన విశేషాలు వింటారు.
1: సాధారణంగా చాలామంది రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంటను ఒకే నెలలో వేసుకోవటం వల్ల చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా పంట ప్రకృతి వైపరీత్యాలకు గురైనప్పుడు పూర్తిగా నష్టపోయే అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఏకపంట విధానం వల్ల కలుపు తీవ్రత పెరగటమే కాక చీడపీడల ఉధృతి అధికమవుతోంది. భూమిలో ముడి పోషకాల లభ్యత తగ్గి భూమి నిస్సారంగా తయారవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు చీడపీడల బెడల వల్ల పంట నష్టపోతే కనుక రైతుల ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింటుంది. కాబట్టి వీటిని అధిగమించాలి అంటే అంతర పంటల సాగు చేసుకోవటం చాలా మంచిది. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 550 మిల్లీమీటర్ల నుండి 1100 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. సరైన ప్రణాళికతో అవగాహనతో కనుక 2 లేదా 3 పంటలను ఒకేసారి సాగు చేసుకుంటే కనుక రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అసలు అంతర పంటలు అంటే 2 గాని అంతకన్నా ఎక్కువ పంటలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో సాగు చేస్తే దానిని అంతర పంటలు అంటారు. ఈ అంతర పంటల క్రమంలో 1 ప్రధాన పంట, 2 అంతర పంట అంటాము. అంతర పంటలు ఎంచుకునేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే కనుక అంతర పంటల సాగు వలన రైతులు ఎంతో లాభాన్ని పొందుతారు. ధాన్యం లేదా చిరుధాన్య పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. ప్రధాన పంట దీర్ఘకాలిక పరిమితి కలిగి ఉంటే అంతర పంటను స్వల్పకాల పరిమితి కలిగి ఉంచుకోవాలి. ఒక పంట మరొక పంటతో వనరుల కోసం పోటీ పడేలా ఉండకూడదు. ప్రధాన పంట ఎత్తుగా పెరిగేది అయితే కనుక అంతర పంట పొట్టిగా గుబురుగా పెరిగేదానిని ఎంచుకోవాలి. ఒక పంట లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటే మరొక పంట తక్కువ లోతు గల వేరు వ్యవస్థను కలిగి ఉండాలి. ఒకే జాతి ఒకే కుటుంబానికి చెందిన పంటలను అంతర పంటలుగా వేసుకోకూడదు. ప్రధాన పంట యొక్క మొక్కల సాంద్రత నిర్దిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పంట మధ్య కాలంలో బెట్ట వస్తే కనుక అంతర పంటల మొక్కల సాంద్రతను తగ్గించుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. 2 పంటలను సాగు చేసే యాజమాన్య పద్ధతులు ఒకే విధంగా ఉంటే సాగు చేయటం చాలా సులువుగా ఉంటుంది. అంతర పంటల వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి. సహజ వనరుల సద్వినియోగం, నేల కోతను అరికట్టడం, అలాగే భూసారాన్ని పెంపొందించుకోవటం, సహ పంటలను అధిక గాలి ఉష్ణోగ్రతల నుండి కాపాడుకోవటం, మొక్కను అధిక ఉష్ణోగ్రత నుండి కాపాడి సూక్ష్మ వాతావరణం ఏర్పరచుకోవటం, వాతావరణ వైపరీత్యాలకు తట్టుకుని సుస్థిర దిగుబడిని సాధించుకోవటం, చీడపీడల నివారించుకోవటం, అలాగే అధిక ఆదాయాన్ని పెంపొందించుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ అంతర పంటల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అంతర పంటల సాగు చేయడం ద్వారా ప్రధాన పంట మొక్కల మధ్య ఉన్న స్థలం వృధా కాకుండా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా సహజ వనరులైన సూర్యరశ్మి, నీరు, పోషకాలు కూడా సమర్థవంతంగా వినియోగపడతాయి. ఉదాహరణకు కందిలో అంతర పంటగా సజ్జను సాగు చేసినట్లయితే కనుక సజ్జ స్వల్పకాలిక పంట, అంటే 80 నుండి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది కనుక త్వరగా కోతను ముగిస్తే ఈ పంటను కోసిన తర్వాత కంది పూతకు వస్తుంది. కాబట్టి ఈ 2 పంటలకు వనరుల కోసం ఎటువంటి పోటీ ఉండదు. అలాగే అంతర పంటల సాగు వల్ల నేల కోత తగ్గడమే కాక భూమిపైన సారవంతమైన పొర కొట్టుకుని పోకుండా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. ఉదాహరణకి మొక్కజొన్న పంటను అలసంద పంటలను కలిపి వేసుకున్నట్లయితే అలసంద పంట గుబురుగా పెరగటం వలన నేల కోతను నివారించడమే కాక నీటి ఒరవడిని 20 నుండి 30% వరకు తగ్గించి భూమిలోకి ఇంకేలా చేసి వర్షపు నీటిని సంరక్షించుకోవచ్చు. అలాగే ప్రధాన పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసినట్లయితే ప్రధాన పంటకు కొంత మేరకు నత్రజనిని అందించడమే కాక భూసారాన్ని వృద్ధి చేసుకోవచ్చు.

0: ఉదాహరణకు సజ్జ లేదా కొర్ర వంటి చిరుధాన్య పంటల్లో కందిని అంతర పంటగా సాగు చేసినట్లయితే కంది వేర్లలో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో నత్రజనిని స్థాపించి ప్రధాన పంటకు అందిస్తుంది. అలాగే అంతర పంటల సాగు చేయడం ద్వారా చాలా వరకు కలుపును నివారించుకోవచ్చు. ఉదాహరణకు పొద్దుతిరుగుడు పంటను వివిధ పంటల్లో అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా ఈ పంట వేర్లు స్రవించే ద్రవాల వలన అల్లీలోపతి అనే కలుపును నివారించుకోవచ్చు. అలాగే ఈ సాగు వలన గాలి వేగం ఎక్కువగా ఉన్న సందర్భాలలో పొడవుగా దృఢంగా ఉన్న పంట గాలి వేగంను తగ్గించి అంతర పంటకు రక్షణ కలిగిస్తుంది. ఉదాహరణకు టమాటా పంటను మొక్కజొన్న లేదా జొన్న పంటల వరుసల మధ్య సాగు చేస్తే కనుక అధిక గాలి వేగం ఉన్నప్పుడు ఈ పంటలు గాలి నిరోధకాలుగా మారి టమాటా పంటకు రక్షణను ఇస్తాయి. ఈ అంతర పంటల సాగు వలన ఎత్తుగా పెరిగే మొక్క పొట్టిగా ఉండే మొక్కకు నీడను ఇస్తుంది. తద్వారా మొక్క ఉపరితలం పైన చుట్టుపక్కల వాతావరణం చల్లబడుతుంది. ఉదాహరణకు టమాటాను జొన్న పంటల్లో సాగు చేసినట్లయితే జొన్న పంట టమాటా పంటకు నీడను ఇవ్వడం ద్వారా చుట్టుపక్కల ఉష్ణోగ్రత తగ్గించి సూక్ష్మ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. వాతావరణ వైపరీత్యాలకు తట్టుకుని సుస్థిర దిగుబడిని కూడా సాధించవచ్చు. అలాగే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే బెట్ట పరిస్థితులు గాని లేదా కరువు పరిస్థితులు గాని ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక పైరు దెబ్బతిన్నప్పుడు మరో పైరు కనీసం కొంత దిగుబడి ఆదాయాన్ని అయినా ఇస్తుంది. కావున అంతర పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర దిగుబడిని పొందవచ్చు.
1: అంతర పంటల సాగు గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:45. ఇప్పుడు వినండి అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విస్తృత్ లోద్, లక్ష్మి ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి మరియు భారత్. వీరంతా కోరుతున్న పాట సీతారామ కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో తర్వాత వినండి. తాడిపత్రి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఓంకారాచారి, సనత్తాచారి, రంగనాయకులు, ప్రవీణ్, రమాదేవి, సుబ్బలక్ష్మమ్మ, శిరీష, మాధవి, పద్మజ, శైలజ వీరంతా కోరుతున్న పాట జీవన తరంగాల చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

అభిలాష కార్యక్రమంలో తర్వాత వినండి. చిట్టితమ్ముడి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట సాహిత్య మారుద్ర సంగీతం పెండియాల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, నవీన్ కుమార్, భారతి.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటను వింటున్నారు. తర్వాత వినండి అనంతపురం రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, ఎల్లమ్మ, నీలకంఠయ్య, సుధాకర్, ధనుంజయ, శంకర్, నాగార్జున, యంగమూని, వెంకట్రామన, పుల్లన్న, సర్దానప్ప వీరంతా కోరుతున్న పాట జై చిత్రం కోసం. వందేమాతరం శ్రీనివాస్, బేబీ ప్రీతి పాడిన పాట. సాహిత్యం కులశేఖర్, సంగీతం అనూప్ రూబెన్స్.

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, సాత్విక్, ఎంగమణి వీరంతా కోరుతున్న పాట కిరాయిదాత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం చక్రవర్తి. ఇదే పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, శ్రీనిధి, దక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోసం కిరాయిదాత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

తర్వాత వినండి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గాండ్లపర్తి గ్రామం నుంచి తిమ్మప్ప శివమ్మ తిరుమలేశ్వరి లక్ష్మీదేవి దివిజ లిఖిత్ వీరంతా కోరుతున్న పాట దొంగరాముడి చిత్రం నుంచి ఘంటసాల జుక్కి పాటను కోరుతున్నారు. సాహిత్యం సీనియర్ సముద్రాల, సంగీతం పేండియాలా.

చివరిగా మీరు విన్న పాట మరో చరిత్ర చిత్రం కోసం శ్వేతా పండిట పాటిన పాట అది. ఈ పాటను కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. అభిలాష కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ విభాగంలో భారత్ 2 స్వర్ణ పతకాలను సాధించింది. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2 అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతోపాటు రాష్టంలో రహదారులు, విద్యుత్ విభాగానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయల విలువైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్రం రాష్టంలోని NDA కూటమి ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్టం సాధిస్తున్న వేగవంతమైన ప్రగతికి విమానాశ్రయాలు, రహదారులు, విద్యుత్ రంగాల్లో చేపట్టిన 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులే నిదర్శనమని పేర్కొన్నారు. తాజాగా ప్రారంభించిన 2వ విడత ఉడాన్ పథకం ప్రాంతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. మౌలిక వసతులు, పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని, దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉత్పాదకత, ఎగుమతులు వృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ఆజ్ యహాన్ జితనే భీ ప్రాజెక్ట్ కీ శురువాత్ హుయీ హై, జిన్ కీ నీవ్ రఖీ గయీ హై, వో సారే ప్రాజెక్ట్

0: स्वर्ण आंध्र और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है।
1: శాస్త్ర సాంకేతిక క్రీడా రంగాల్లో భారతీయ యువత సాధిస్తున్న ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ నిర్మాణానికి యువతను సంసిద్ధులను చేసి వారిని సాధికారత వైపు నడిపించడమే స్వామి వివేకానంద స్వప్నమని, యువతకు లభించే విద్యే దేశాభివృద్ధికి బలమైన పునాదిగా ఆయన భావించారని ప్రధాని పేర్కొన్నారు. మైసూరులో నూతనంగా నిర్మించిన స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకాన్ని ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్, జల సంరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణతో పాటు భారతీయ హస్తకళలను ప్రోత్సహించడంలో యువత క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. నేడు భారత యువత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థకు, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
0: స్వామి వివేకానందజీ రాష్ట్ర ఉత్థాన్ కే లియే శిక్షాకే సాత్ సాత్ సమానతాకు భీ ఉత్నాహి అహం మాన్తే థే. शिक्षा में भेदभाव न हो, अवसरों में भेदभाव न हो, आज ये देश का विजन बन गया है। आज बेटियां भी सैनिक स्कूलों में एडमिशन ले रही है, एनडीए में बेटियां राष्ट्र के लिए योगदान दे रही है। आज मेडिकल और इंजीनियरिंग जैसी पढ़ाई मातृभाषा में करने की सुविधा हो गई।
1: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను అత్యంత సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న నీట్ పీజీ పరీక్ష సన్నాహకాలపై ఆయన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యున్నత స్థాయి గోప్యత, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరీక్ష నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పూర్తి ఎన్క్రిప్టెడ్ రూపంలో బహుళ అంచెల సాంకేతిక భద్రత నడుమ పరీక్ష ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు మాత్రమే అత్యంత సురక్షిత ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. దీనివల్ల ప్రశ్నాపత్రం లీకేజ్ కి ఎలాంటి ఆస్కారం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్కు ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం 2026 లభించింది. పూణేలో లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అవార్డును అజిత్ ధోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ ధోవల్ అసాధారణమైన సేవలు అందించారని కొనియాడారు. జాతీయ భద్రతకు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అజిత్ ధోవల్ అత్యంత కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇక అజిత్ ధోవల్ మాట్లాడుతూ, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చూపిన దేశభక్తి, త్యాగం, కర్తవ్య నిష్ట వంటి ఆదర్శాలను యువత పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుత నైరుతి రుతుపవనాల వల్ల తీవ్ర వరద ప్రభావానికి గురైన పలు రాష్ట్రాలను ఆదుకునేందుకు రాష్ట విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్ర వాటా నుంచి 2,117.85 కోట్ల రూపాయలను ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఆమోదం తెలిపారు. వరదలతో సతమతమవుతున్న 7 ప్రధాన రాష్ట్రాలకు ఈ నిధులు తక్షణ సహాయంగా అందనున్నాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, నాగాలాండ్లు ఇదివరకే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఎస్డీఆర్ఎఫ్ నిధులను అందుకున్నాయి. దేశంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. గడిచిన నెలలో మొత్తం జీఎస్టీ రాబడి 211,205 కోట్ల రూపాయలకు చేరింది. 2025 జూలైలో వచ్చిన 183,065 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది వార్షిక ప్రాతిపదికన 15.4% వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలిక గణాంకాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్ను వాటా రూపంలో 109,019 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతీ నెల 10వ తేదీన విడుదల చేసే సాధారణ పన్నుల వాటాకు ఇది అదనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్రాల వద్ద తగినంత నిధుల లభ్యత ఉంటే మౌలిక వసతుల కల్పన, అభివృద్ది ప్రాజెక్టుల వేగాన్ని మరింత పుంజుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ముందస్తు నిధులను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు తగ్గించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను దాదాపు 200 రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. సవరించిన ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ తగ్గుదలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 2,738 రూపాయలకు చేరింది.

0: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్, 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియాలు స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల షార్ట్పుట్ పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారుడు సోమన్ రాణా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ శుభం జుయల్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. భారత క్రీడాకారుల ప్రదర్శనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 30కి చేరింది. ఇందులో 8 స్వర్ణ పతకాలు, 15 రజతాలు, 7 కాంస్య పతకాలున్నాయి. కామన్వెల్త్ పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది. వాతావరణం. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2వ అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఈ నెలలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 94% కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అయితే వాయువ్య మధ్య భారతదేశంలోని కొన్ని భాగాలు, అలాగే తూర్పు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం మెరుగ్గా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెలలో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లా కేలాం ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 2కు చేరింది. తీవ్రంగా గాయపడి శ్రీనగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2వ కార్మికుడు కూడా ఈరోజు తుది శ్వాస విడిచినట్లు అధికారులు ధృవీకరించారు. ఇటుక బట్టీలో పనిచేస్తున్న 2 నిరుపేద కార్మికులపై శుక్రవారం ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడి అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని పరారైన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ విభాగంలో భారత్ 2 స్వర్ణ పతకాలను సాధించింది. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2వ అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

0: ఆకాశవాణి అదృష్టం నాటిక వింటారు. రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి. ఇందులో శ్రీ ఎస్ఏ పద్మనాభరావు, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, శ్రీ చివుకుల రవిశంకర్, శ్రీమతి బి శ్రీవల్లి, శ్రీమతి ఉప్పులూరి పద్మశ్రీ పాల్గొన్నారు. వినండి అదృష్టం నాటిక.
1: నమ్మకమైన ఒరిజినల్ లాటరీ టిక్కెట్లు స్వయంగా తెచ్చాను చూడండి. పామిశ్రీ పరమేశ్వరరావు గారు మీరు అమలాపురం వచ్చి రాలేదని ఇవ్వరు వచ్చారు. మీరు వచ్చినప్పటి నుంచి నా లాటరీ టిక్కెట్లు అమ్మకాలు పెరిగాయి. మీరు అరచేతిలో రేఖలు చూపించి అదృష్టం ఉందని, లాటరీ తగులుతుందని చాలామందికి చెబుతున్నారు. వేరే కొందరు లాటరీలు నిషేధించాలని, గుట్కాలు అమ్మకూడదని అంటున్నారు. నేను అమ్మటం మానేస్తాను, నాకు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. కానీ మీ గురించే నా బాధ, ఎలా బ్రతుకుతారో అని. మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది సార్.
2: చూడు రంగయ్య, నీవు ఇప్పుడు సోషల్ వర్కర్వి, అంటే సమాజ సేవకుడిగా సామూహిక వివాహాలు వగేరా నిర్వహిస్తూ మంచి మర్యాద పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నావు. ఆ మంచి పేరు కోసం లాటరీ టిక్కెట్లు గుట్కాలు అమ్మడం మానేస్తానంటున్నావు, మానగలవు కూడా. నేను అలా కాదయ్యా, ఇతరుల అరచేతులు రేఖల మీద ఆధారపడి బతుకుతున్నవాణ్ణి. నీ జాలికి కారణమైన భయాలు బెంగలు నాకు ఉన్నాయి. నా కూతురికి సంబంధాలు రావడం లేదు, రాత్రులు నిద్రపట్టదయ్యా. నేను మనిషినే కదా.
1: చూడండి రావు గారు, ఇదిగో ఫోటో. ఈ అబ్బాయిని మీరు లాటరీ టికెట్లు కొనమని ప్రోత్సహించారు, జ్ఞాపకం ఉంది కదండి.
2: ఏది? ఓహో, ఇతనా? గుర్తొచ్చింది, అమలాపురం గడియారం స్తంభం దగ్గర మొదటిసారి చేయి చూపించాడయ్యా ఇతను. మేనరికం సంబంధం తప్పిపోతుందన్నాను, లాటరీ ఛాన్స్ ఉందని కూడా చెప్పాను, ఆ తర్వాత కనిపించలేదయ్యా. మరి ఇతను

0: నీకెలా తెలుసు?
1: ఆ వివరాలు తర్వాత తెలుసుకుందురు గానీ ఇతనికి 5 లక్షల లాటరీ తగిలిందండి.
2: అమ్మో, 5 లక్షలే?
1: అక్షరాలా 5 లక్షలు. అవునండి, ఇంకా ఆ విషయం ఇతగాడికి తెలియదు. టికెట్ కొన్నప్పుడు గుర్తు రాసుకున్నాను. నేను రాత్రి విజయవాడలో తెలుసుకుని వచ్చాను. ఈలోగా అతన్ని మీరు కలవాలి. ఈ వార్త రేపు కానీ పేపర్లో రాదు. అందగాడు బుద్ధిమంతుడు, ఉద్యోగం ఉంది కాబట్టి మీ అమ్మాయికి పెళ్లి సంబంధం మాట్లాడుకోండి. లాటరీ కట్టమని చెప్పింది మీరే కనుక మీరు అతన్ని అల్లుణ్ణి చేసుకోవడం తప్పు కాదు.
2: రంగారంగయ్య, ఏది అతని అడ్రస్ కాసేవు.
1: ఇదిగో, చిన్న గోపురం వీధిలో పాత పోస్ట్ ఆఫీసు ప్రక్కన. అబ్బాయి పేరు శ్రీనివాసరావు. ఈ ఊరే, వెళ్ళండి త్వరగా.
2: థ్యాంక్ యూ రంగయ్య.

0: పార్వతీ, ఏమే పార్వతీ?
1: ఏమండి, మార్నింగ్ వాక్ అంటే ఇంతసేపా? నడక ఆరోగ్యానికి మంచిదేనండి, కానీ ఎవరికి? నడక మొఖం ఎరగని వాళ్ళకి. మీరు రోజు గంటల కొద్దీ రోడ్డు ప్రక్కన చేస్తున్న పామిస్ట్రీ వ్యాయామం చాలదా? అదేనండి హస్త సామాగ్రికం నిలబడి చెప్పటం.
0: చూడు, నేను పొద్దున్నే అలా తిరిగి రావడంలో ఎన్నో వ్యవహారాలు చక్కబెడుతుంటాను. మార్నింగ్ వాక్లో మర్మం నీకేం తెలుసు? నన్ను ఏనాడు మెచ్చుకున్నావు గనక, ఈ పామిస్టి పరమేశ్వరరావు అంటే నీకు పానకంలో పడక మాటి మాటికి నన్ను తీసి పారేస్తుంటావు.
1: అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి, అప్పుడు మెచ్చుకుంటాను మీ తెలివితేటల్ని. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే అమ్మాయికి వయసు పెరిగిపోవటం లేదు? అందరి అరచేతులు చూసి భవిష్యత్తు చెప్పడం కాదు, మీ చేతులు కూడా మీరు ఒక మాట చూసుకోండి. ఇంట గెలిచే రేఖ ఉందో లేదో ఏంటి వింటున్నారా? దాన్ని చదివయ్యాక ఒక సంబంధమైన తెచ్చారా మీరు? రోజులు బాగా లేవు, ఆడపిల్లలను కాపలాకాయటం చాలా కష్టం. ఆ తర్వాత మీ ఇష్టం, వెళ్ళి స్నానం చేయండి.
0: నీ దగ్గర ఉన్నదే, నన్ను మాట్లాడినావు, ఒక్క విషయం నన్ను చెప్పనిస్తావా లేదా? నన్ను స్నానానికి గింటేస్తే సమస్య తీరిపోతుందా?
1: అమ్మాయి పెళ్లి విషయం అయితే చెప్పండి, వింటాను.
0: అదే కదా నేను చెప్పదలుచుకుంది, అయితే శ్రద్ధగా విను.
1: వింటున్నా.
0: మన అమ్మాయి ప్రేమ దోమ అనకూడదు. ప్రేమించుకుని వాళ్ళంతా వాళ్ళు పెళ్లి చేసుకున్న దంట ఎక్కడో గాని సుఖపడిన దాఖలాలు కూడా లేవు కదా. ఈరోజే నేను దానికోసం మంచి సంబంధం తెస్తాను, అమ్మాయికి నచ్చితే చేద్దాం.
1: ఎవరి సంబంధం అండి, ఏ ఊరు వాళ్ళది?
0: నేను వెళ్ళి వచ్చాక చెబుతాను. ఈ ఊరే, అల్లరైతే ఎవరైనా తన్నుకుపోతారు.
1: సరే, ఎటువంటి సంబంధం కావాలో ఆ అమ్మాయిని కూడా అడగండి. మన తాహతుకు మించిన కోరిక అది ఎప్పుడూ కోరలేదండి. ఉన్న దాంట్లోనే సరిపుచ్చుకొని ఎంతో కష్టపడి చదివి బిఏ పాస్ అయింది. దాని ఆలోచన కూడా మనకు కొంతైనా విలువ ఇవ్వాలి కదా.
0: సరే, ఇంతకీ అమ్మాయి ఎక్కడ?
1: వంటింట్లో ఉంది, పిలుస్తా ఉండండి. అమ్మా లక్ష్మీ, లక్ష్మీ.
2: ఏమ్మా?
1: రామ్మా, దా ఇలా కూర్చో.
0: చూడమ్మా, నీ భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళకు అంటున్నాం, మా ఆశలు నెరవేరడానికి నీ సహకారం కూడా కావాలి కదమ్మా. మాదో కోరిక నాయన, అడగమంటావా తల్లి?
2: అదేంటి నాన్న, నన్ను సందేహిస్తున్నారా? మీకోసం నేను ఏమైనా చేస్తాను, మీ మాటే నా జీవితానికి బాట. చెప్పండి నాన్న.
0: అమ్మా, నీవు ఎవరినో ప్రేమించావనే మాట మేము వినకూడదు తల్లి. మేము తెచ్చిన సంబంధమే చేసుకోవాలి, నీకు నచ్చితేనే చేస్తాం. సాంప్రదాయంగా మేము జరిపించే పెళ్లి పద్ధతినే నీవు ఆమోదించాలి, ఇదమ్మా మా కోరిక.
2: అలాగే నాన్న, మీకు నచ్చిన సంబంధమే ఖాయపరచండి, కానీ నా పెళ్లి గురించి ఒక్క పైసా కూడా అప్పు చేయకూడదు, కట్నాలు కుమ్మరించి పెళ్లి కొడుకుని కొనద్దు. అలాగని మన పరిస్థితిని చూసి జాలిపడ్డాననే మనిషి నాకొద్దు. ప్రకృతిని ఆరాధించినంత సహజంగా ప్రేమ పుట్టాలి. ఆకర్షణలు, అవసరాలు, ఆవేశాలు, వీటి వల్ల కలిగిన బంధాలు వాసన లేని పువ్వుల్లాగా ప్రేమలేని నిర్జీవ జీవితాలే అవుతాయి నాన్న. ప్రేమ నటిస్తూ సమాజానికి చట్టానికి భయపడి దాంపత్యం కొనసాగించే కృత్రిమ బంధాలు కొన్ని పెద్దలు కూర్చినవే. అటువంటి సారం లేని జీవితాలు చూసి గుణపాఠం నేర్చుకోవాలి తప్ప మళ్ళీ మరో యువతి తప్పటడుగు వేయకూడదు. ఇది నాన్న నా అభిప్రాయం.
0: అలాగేనమ్మా అలాగే. ఇప్పుడు నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది. నేను స్నానం చేసి నా మిత్రుడు లాటరీ రంగయ్య చెప్పిన సంబంధం ఒకటి ఉంది, మాట్లాడొస్తాను తల్లి.
1: ఆ మాట మీద నిలబడి హాయిగా స్నానం చేసి హ్యాపీగా బయలుదేరండి, సరేనా?
0: సరేలే బాయ్, ఈలోగా టిఫిన్ రెడీ చేయి.
1: చూడమ్మా లక్ష్మి, మనం లోపలికి వెళ్ళి మీ నాన్నగారిని రెడీ చేసి పంపాలి. అసలే అశ్రద్ధ మనిషి.

0: అమ్మా, నాన్నకు నేనంటే ప్రాణం, ప్రేమలో పడి ఏమైపోతానో అనేసి తెగభంగపడిపోతున్నారు. అందువల్ల నాకు స్వేచ్ఛ లేకుండా కూడా చేస్తున్నారు.
1: ఆడవాళ్లకు స్వేచ్ఛ ఇచ్చినట్లే కనపడతాడు పురుషుడు. ప్రేమ, మమత, అనురాగం అనే తాళ్లతో కట్టి ఆడిస్తూ ఉంటాడు. ఆర్థిక స్వాతంత్రం అనే ఎందునో లేని బొమ్మలం మనం. మన ఆటకు మగవాడి చేతిలోనే ఉంటుంది మీట.
0: అమ్మా,
1: అదేంటమ్మా కన్నీళ్ళు? నీ హృదయం నాకు తెలుసు కదా, నీకు నేనున్నానమ్మా. నాన్నకు నువ్వంటే ప్రాణం, ఆ విషయం మాత్రం మర్చిపోకు. కళ్ళు తుడుచుకో రామ్మ, లోపలికి వెళ్దందా.

0: అబ్బాయి శ్రీనివాసు, అబ్బాయి శ్రీనివాసు.
1: ఎవరు? మీరా? స్వామిశ్రీ పరమేశ్వరరావు గారా? రండి రండి, లోపలికి రండి సార్, రండి, ఇలా కూర్చోండి. ఏమిటి సార్ ఇలా వచ్చారు? మీరు అమలాపురంలో లేరని తెలిసింది, తర్వాత ఈ ఊళ్ళోనే ఉన్నారని తెలిసినా కలవలేకపోయాను సార్. సారీ, ఏమనుకోవద్దు. అవును, విశేషాలు ఏమిటి చెప్పండి.
0: ఏమి లేదు శ్రీనివాసు, వృత్తిరీత్యా క్యాంపులు అవి తిరుగుతుంటాను కదా. నేను నీకు చెప్పిన సాముద్రికం ఫలించిందా?
1: ఓ, ఫలించింది సార్, బ్రహ్మాండంగా ఫలించింది. నాకు ఇష్టం లేని మేనరేఖం తప్పిపోయింది. అవును, దూరపు సంబంధం కుదురుతుందని చెప్పారు కదా సార్ మీరు. ఇంకా జరగలేదు సార్, ఈ ఊళ్ళోనే నాకు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా అమ్మ పోయాక మా నాన్న ఏదో ఆశ్రమానికి వెళ్ళిపోయారు. పిల్లలు చేసుకోలేదని మా మేనమామ లేడండి, ఆయన మాకు దూరం అయ్యాడు. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను సార్.
0: అయ్యో పాపం, ఏమీ పర్వాలేదు శ్రీనివాసు, మేమంతా లేము. ఏది నీ చెయ్యేది ఒకసారి లేయమ్మా.
1: ఇదిగోండి సార్.
0: ఇలా దగ్గర చూడు నాయన, చూడు నాయన, నీకు లాటరీ ఛాన్స్ ఉంది నాయన.
1: నాకా?
0: నీకే, ఎందుకంటావా? చూసావా, ఇది చూపుడు వేలు మొదటి పరం.
1: అవును.
0: ఇదిగో ఇక్కడే నక్షత్రం గుర్తు.
1: ఆహా,
0: మరి చూసావా? తర్వాత ఏముంది? శిరోరేఖ.
1: అంటే ఎక్కడ?
0: ఇదో ఇక్కడే, ఇక్కడే. దాని మీద చూసావా తెల్లని మచ్చ? అందువల్ల నీకు ఆకస్మిక ధన ప్రాప్తి గ్యారంటీ అనుకో. అదృష్టం ఆగేది కాదు.
1: నిజమా సార్?
0: నిజమే.
1: అవును సార్, అదృష్టం అంటే ధన రూపంలో కాకపోయినా మరో రూపంలో అయినా రావచ్చు కదండి.
0: రావచ్చు నాయన, ధనరేఖ బాగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో. ఏ సిగ్గుపడకు, ఆ అమ్మాయి వచ్చాక అన్ని విధాలు నీకు ఇంకా కలిసి వస్తుంది అనుకో.
1: నిజమేననుకోండి సార్, కానీ అటువంటి రేఖ అమ్మాయి చేతిలో గుర్తించడం ఎలాగా అని.
0: అదే నీ డౌటు. కంకణ రేఖ నుండి శనిస్థానం వరకు ధనరేఖ కాకుండా చంద్రస్థానం నుండి ఊర్ధ్వముఖంగా మరో ధనరేఖ ఏర్పడడం అపూర్వం.
1: అంటే ఇక్కడేనా?
0: ఈ రేఖే మా అమ్మాయి చేతిలో ముందు చూపిస్తానరా.
1: ఓహో,
0: చూడు, బిఏ పాస్ అయింది, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అనుకో. నాకు కూడా వచ్చి ఇప్పుడే పిల్లని చూడు. ఇద్దరికి నచ్చితే ఏది సిగ్గుపడకు, ఈ రోజు నిశ్చితార్థం.
1: మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు సార్. రేపు సాయిబాబా గుడికి మీరు అత్తయ్య గారు. సారీ, నేను కొంచెం
0: పర్వాలేదు.
1: మీరును మీ మిస్సెస్ గారు అమ్మాయిని తీసుకురండి. ఏమిటి, రేపు ఉదయం 8 గంటలకి సాయిబాబా గుడికి.
0: సరే బాబు, అదే టైంకు బాబా గుళ్ళో మీ కొరకు ఎదురు చూస్తుంటాం బాబు. తప్పకుండా రావాల్సమా.
1: అలాగే సార్, వస్తానండి.
0: మరి వెళ్ళొస్తాను శ్రీనివాసు.
1: ఓకే సార్.
0: అదృష్టవంతుని మొత్తం మీద.
1: ఏదో సార్ మీ ఆశీర్వాదం.

0: ఓ రంగయ్య, రంగయ్య, ఏమిటి హడావిడి? నన్ను మీ ఇంటికి రమ్మని తప్పుదారి పట్టించి గుడికెళ్లాల్సిన నా భార్య కూతుర్ని ఇలా అంటే ఈ కమ్యూనిటీ హాల్కు తెచ్చావు? ఏంటి ఇంతమంది పురప్రముఖుల్ని ఆహ్వానించి హాల్ నింపేశావు? ఇది నేను అంగీకరించిన సంబంధమే కదా రంగయ్య, నాకు తెలియకుండా పెళ్లి చూపులకు ఇంత హడావుడు ఎందుకు?
1: చూడండి పరమేశ్వరరావు గారు, పెళ్లి చూపులు ఆనాడు అమలాపురంలోనే జరిగిపోయాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది వివాహ వేడుక. మీకోసమే సూత్రధారణ ఆగింది. ఈ ఆదర్శ వివాహం వల్ల మీకేమాత్రం ఖర్చు లేదు. మా సేవా సంఘం తరఫున అన్ని

0: ఏర్పాట్లు జరిగాయి. మీ లెక్క ప్రకారం అకస్మాత్తుగా వచ్చేదే అదృష్టం. ఆ ఎఫెక్ట్ కోసం ముందుగా మీకు చెప్పకుండా అద్భుతంగా ఉండాలని ఇలా చేశాను. చెల్లెమ్మ, పార్వతమ్మ, పరమేశ్వరరావు గారితో నువ్వు మాట్లాడమ్మా.
1: ఏమండి, మన అమ్మాయికి అమలాపురం వచ్చొచ్చిందండి. తనకంటూ ఎవరు లేని ఈ అబ్బాయి రంగయ్య అన్నయ్య గారిని ఆశ్రయించాడు. ఆయన పూనుకున్నారు. ఏమండి, అమ్మాయి పెళ్లి కూతురి ముస్తాబులో ఎంత ముచ్చటగా ఉందో చూడండి.
2: అవునా అన్న, మీరు కోరుకున్నట్టు మీ అంగీకారంతో పెద్దల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతోంది. దీవించండి నాన్న.
3: అవును మావయ్య గారు, నేను ఎలాంటి లాటరీ టికెట్టు కొనలేదు. కొనే అలవాటు కూడా నాకు లేదు. నేను మీ ముందు చేయి చూపించింది అదే, నేను మీకు చేయి చూపించింది మీ పరిచయం కోసం సార్, మీ లక్ష్మి కోసం. మీరు అదృష్టం కోసం ఆశపడి ఉన్న ఆస్తిని పాడు చేసుకుని చివరకు హస్త సాముద్రికుడిగా మారిపోయారు. ఈ విషయం నాకు లక్ష్మి ద్వారా తెలిసింది. మీ అమ్మాయి లక్ష్మి నాకు భార్యగా లభించడమే గొప్ప అదృష్టం సార్. మీ ఆశీస్సులే మాకు ఐశ్వర్యం. మనసారా మమ్మల్ని దీవించండి మావయ్య.
0: ఏం పరమేశ్వరరావు గారు, వాయించమంటారా బాజాలు, కట్టించమంటారా తాళి?
4: రంగయ్య, ఇప్పుడు నాకు నోట మాట్లాడడం లేదు రంగయ్య. సంతోషం పట్టలేకపోతున్నాను. నా కూతురు అదృష్టవంతురాలు రంగయ్య, అదృష్టవంతురాలు. కట్టించండి తాళి.
0: మీ అందరికీ నాదొక్క మనవి. పెద్దలు కూడబెట్టింది పాడు చేసేవాళ్ళు కొందరైతే స్వంత కష్టార్జితాన్ని అదృష్టం కోసం లాటరీల్లోనూ జూదాల్లోనూ నాశనం చేసుకునేవారు మరికొందరు. నిజమైన అదృష్టం మీ కళ్ళెదుట పొదుపు చేసుకున్న మీ కష్టార్జితమే. ఏమంటారు శ్రీనివాసరావు? ఇప్పుడు కట్టు తాళి. మ్రోగించండి మంగళవాద్యాలు.

0: ఇంతవరకు అదృష్టం
1: నాటిక విన్నారు. రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి. ఇందులో శ్రీ ఎస్ఏ పద్మనాభరావు, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, శ్రీ చివుకుల రవిశంకర్, శ్రీమతి బి శ్రీవల్లి, శ్రీమతి ఉప్పులూరి పద్మశ్రీ పాల్గొన్నారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

మీరు విన్న పాట ఇంద్రధనస్సు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం. అది సంగీతం కేవీ మహాదేవన్. కార్యక్రమంలో తర్వాత విందాం. ఇలవేల్పు చిత్రం కోసం ఇలవేల్పు చిత్రం నుంచి ఈ పాట

కార్యక్రమంలో చివరిగా వినండి, ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం మారుద్ర, సంగీతం రాజన్ నాగేంద్ర.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలకు కావస్తోంది. మరికాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి.

0: संगीत के अखिल भारतीय कार्यक्रम में आज आप सुन रहे थे चिन्मया भगिनी श्रीमती उमा और श्रीमती राधिका का गायन। आपके साथ संगत कर रहे थे वायलिन पर श्रीमती श्रद्धा रविंद्रन, मृदंगम पर श्री बी गणपति रामन तथा मोरसिंह पर श्री एन सुंदर। ये कार्यक्रम आकाशवाणी के चेन्नई केंद्र में रिकॉर्ड किया गया तथा आकाशवाणी दिल्ली से प्रसारित किया गया।
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు: రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో పురందరదాస్ కీర్తనలు వింటారు. 6:30 శ్రీ టి నాగరాజు గారు వినిపించే వినదగ బాట, 6:35 సేద్యప్ శుద్ధులు కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ బి తులసిరామరెడ్డి గారు అందించే వివరాలు వింటారు. దూడల పెంపకంలో మెలకువలు 7:15 హేమావతి ప్రవాసించిక కార్యక్రమంలో, సమాచార వేదిక అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు, ఆ తర్వాత అర్చివల్ ప్రోగ్రాం. రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఐ పుల్లన్న గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 హలో అభిలాష, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 పాట. 9:35 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక వింటారు. 10:00 వార్తావాహిని. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 2:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు వింటారు. 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారల కార్యక్రమంలో సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం పామదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించి కదంబ కార్యక్రమం వింటారు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో శ్రీ సత్యహరిచంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ బి బయన్న గారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె మాధురి గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధురి గీతాలు వింటారు. 8:45 తలుపులు నాటిక ప్రసారం అవుతుంది. రచనా నిర్వహణ శ్రీ బి కనకలింగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 11:02 దాటి 50 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz. రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.